0: without having attachment to any kind of work, without owning responsibility for any kind of work, but putting all the work that you do on God, and without swerving from the path of Dharma, from the righteous path. If one does all his work, then without fail, God will be with you in all good and bad, in all happiness and in all sorrow. He will be the witness and He will be with you.
1: Ananto vai vedaha. Ananta vedamu swarupade nattu parabrahmaku ananta naamamu undatamu sahajamu.
0: For the infinite Parabrahma, for Parabrahma who has no limit and the Vedas themselves are infinite, it is quite natural that he has manifold large number of names.
1: Sahasrasirsha purushaha sahasraaksha sahasrapad. Ananta swarupadaina tunti vaniki ananta sirasulu ananta padamulu ananta netramulu kaligi untuntamu kudanu sahajamu.
0: It is only natural that for one who has so many different forms, it follows that he may also have a large number, an infinite number of eyes, an infinite number of legs, and an infinite number of heads.
1: Atuvanti parabrahma swarupamulaku prathamaja purvaja aneetvanti yokka perulu kudanu oka vidhamainaatvanti yokka vannanlaga teeskuntu vacharu.
0: For such a parabrahman who has these descriptions, they have also taken these two names, Prathamaja and Purvaja, as descriptive of his nature.
1: Intiye kaka ataniki suparnudu aneetvanti yokka peru kudanu sarthakam.
0: Not only this, there is also a meaningful name for him, and that is Suparna.
1: Ilanti pavitramainatvanti antaratmanu koodukunnatvanti yokka brahma swaroopanni manam telisukovatamu idi atyavasaram.
0: To know the meaning and the aspect of Brahman, who has got so many descriptions and so many different names, to know him is a necessity and is essential for us.
1: Manavudu taanu sankalpinchinatvanti arthamulanu parasiddhinanachukunatukai aneka rakamulainatvanti ee artha shabdamulanu lolopala taanu smarinchi tadupari aacharinchi anusthana parachi daanini oka swaroopamainatvanti oka sthitiki tevatam idi loka oka sahajam.
0: Man who has described Parabrahman with these names thinks of these names within himself and thinks of the meanings that he has created for these names in order that he may get the fruits which are appropriate to the meanings which he has created in his own mind, and to put the meaning into practice and to think of it repeatedly in his mind is a sort of natural action.
1: Loka samanyamuga manam aneka rakamulainatvanti yokka kavyamulu గ్రంథములు పద్యములు గద్యములు ఇలాంటి నాట్యములు ఇలాంటివి రచించేటువంటి యొక్క కవులు యొక్క తత్వాన్ని మనకు తెలిసి ఉంటుంటాడు.
0: ఇన్ ది కామన్ వరల్డ్లీ ప్రాక్టీస్ వీ నో ది నేచర్ ఆఫ్ ది రైటర్స్ ఆఫ్ ది పోయట్స్ హూ రైట్ స్టోరీస్ హూ రైట్ బుక్స్ అండ్ హూ రైట్ లెజెండ్స్ అండ్ హూ రైట్ పోయట్రీ వీ నో హౌ దే వర్క్.
1: అదే విధముగానే ఒక కవి ఒక డ్రామాను కాని లేక ఒక సినిమాను కాని వ్రాయాలనుకున్నప్పుడు మొట్టమొదట తాను తన యొక్క చిత్రములో తన భావ చిత్రములో ఒక విధమైనటువంటి దానిని చిత్రించుకుని తదుపరి దానికి అన్ని రకములైనటువంటి అంగములు కూడాను కల్పించుకొని ఆ అంగములు స్వరూప సిద్ధమైనటువంటి రూపకంగా తాను ఒక నాట్య రూపకంలో దర్శించడానికి ప్రయత్నం చేస్తుంటాడు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ ఎ రైటర్ వాంట్స్ టు ప్రొడ్యూస్ ఎ స్టోరీ యాజ్ ది బేసిస్ ఆఫ్ ఎ డ్రామా ఆర్ ఆఫ్ ఎ సినిమా, వాట్ హీ డస్ ఇస్ he first creates a form in his own mind, a mental form, and then he gives it different organs, and out of that he creates a picture, and he gives so many different qualities and builds the story with that as the basis.
1: Adhe vidhamugane daivamu anaga parabrahma tattvamainatvanti yokka divya shakti ee jagattunu kontha varaku srushtincheatvanti yokka sankalpam cheta prapradamulo ee jagattuku sankalpimpa chesinatvanti yokka ఆదిభూతమైనటువంటి శబ్దాన్ని తాను సృజించాడు.
0: ఇన్ ది సేమ్ మేనర్ గాడ్ ది క్రియేటర్ వెన్ హీ వాంటెడ్ టు క్రియేట్ దిస్ వరల్డ్ దట్ ఈస్ ఇన్ హిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది పరబ్రహ్మ పవర్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ పరబ్రహ్మ ది డివైన్ స్ట్రెంగ్త్ విచ్ వాజ్ ఇన్ హిమ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దిస్ పిక్చర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ హీ ఫస్ట్ క్రియేటెడ్ ది బేసిస్ అండ్ దట్ ఈస్ ది సౌండ్.
1: ఆ యొక్క శబ్ద స్వరూపమే అలాంటి వాచస్పతియే, అలాంటి బృహస్పతియే, అలాంటి ప్రజాపతియే, అలాంటి హిరణ్య గర్భుడే కేవలము ఒక రూపమైనటువంటి యొక్క వేద స్వరూపములో రూపొందించుకుని ఉద్భవింపజేశాడు. కాని అది ప్రథమములో రావటం చేత దానికి ప్రథమ అనేటువంటిది కూడా ఒక పేరు సార్థకమైనటువంటిది.
0: This kind of sound, which was the first picture created in the mind of Parabrahman, this has been referred to because it represents the sound, it represents the word, it has been called the Vachaspati or Bruhaspati or Prajapati or the originator Hiranyagarbha. And since this is the first aspect in creation, it has also been called the Prathama.
1: Anaga Vedamaku Prathama Saddamayanatvantiti Vaku Kanuka Vaku Nu ప్రథమజ అనేటువంటి యొక్క నామంతో ప్రసిద్ధిగా చేశాడు.
0: బికాస్ ఫర్ వేదాస్ ది సౌండ్ ది వర్డ్ విచ్ అరైజెస్ ఫ్రమ్ ది సౌండ్ ఈస్ ది ఫస్ట్ బేసిస్. దిస్ హెస్ ఆల్సో బిన్ కాల్డ్ ప్రథమ ఆర్ ది ఫస్ట్ వర్డ్ హెస్ బిన్ కాల్డ్ ప్రథమజ.
1: ఇదే రూపంలో ప్రథమజ రూపమును ధరించినటువంటి యొక్క వేద వాక్కులకు ఆధారమైనటువంటి వాడు అనగా దానికి పూర్వమైనటువంటి వాడు ఎవరనగా ప్రజాపతి. కనుకనే ప్రజాపతి కూడాను పూర్వజ అనేటువంటి ఒక పేరు సార్థకం.
0: వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది వర్డ్స్ ఇన్ ది వేద? ది వర్డ్స్ ఇన్ ది వేద హావ్ బీన్ కాల్డ్ ప్రథమజ. అండ్ ఇఫ్ వి ఆస్క్ ఎ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ బిహైండ్ ఇట్, హూ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ ప్రథమజ, ఇట్ ఈస్ ప్రజాపతి. అండ్ సిన్స్ ప్రజాపతి ఈస్ ది ఎర్లియర్ బేసిస్ ఫర్ ప్రథమజ, హీఈస్ ఆల్సో కాల్డ్ పూర్వజ.
1: కనుకనే ఈ యొక్క వేదమునకు పూర్వజ లేక ప్రథమజ అనేటువంటి ఒక పేర్లను మనము గుర్తించడానికి కొన్ని రకములైనటువంటి ప్రయత్నాలు కూడా తలపాలి.
0: దీస్ నేమ్స్ విచ్ ఆర్ గివెన్ టు ది వేద, పూర్వజ అండ్ ప్రథమజ, వీ మస్ట్ మేక్ అన్ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ది రీజన్స్, వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ గివింగ్ దీస్ టూ నేమ్స్, పూర్వజ అండ్ ప్రథమజ ఫర్ ది వేద.
1: ఈ పూర్వజ అనేటువంటి యొక్క హిరణ్య గర్భుడు మొట్టమొదట బుహ్ అనేటువంటి యొక్క శబ్దమును ఉచ్చరించాడు.
0: The one who was even before Prajapati, that is Purvaja or Hiranyagarbha, the very first in creation, he has first uttered the sound Bo.
1: Tadupari akkadanunchi Bhuradhi aneetvanti yokka swaroopanni nirpinchesadu.
0: After uttering the sound Bo, he created the form called Bhuradhi.
1: Kanukane deeniki Bhoomi ani kudanu oka saarthaka naamam.
0: Therefore, this created earth has also got a significant name, Bhoomi.
1: Kanukane deenini kudanu bhoomamu ani kudanu vedamulo palakutu vacharu.
0: In the Veda it has also been referred to as bhoomamu.
1: Idi oka thirapravahamu ani kudanu deeniki oka maroka peru.
0: This has also been referred to by another name, thirapravaha.
1: Anaga deeniki aadyantamulu lenatvanti yokka srushti ee bhoomamu.
0: This Bhoomi or Bhoomamu has been called Sthirapravaha because it has neither a beginning nor an end. It is a creation which has neither a beginning nor an end.
1: Bhoomanaga kudanu mantramu, pavitramu, sthiramu, nityamu, satyamu.
0: Bhoomamu also means a mantra, a sacred thing, something which is permanent, something which is truth.
1: Mantra bhootatmakamainatvanti yokka ee jagattunandu, mantra brahmanatmakamainatvanti ee jagattunandu యంత్ర స్వరూపుడుగా జన్మించి తదుపరి మంత్రమునందే లీనము గావించుకోవటమే ఈ భూమి యొక్క భూమము యొక్క అంతరార్థము.
0: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ భూమి ఈస్ దట్ ఇన్ దిస్ వర్ల్డ్ విచ్ ఇస్ కన్సిస్టింగ్ ఆఫ్ ది మంత్రాస్ అండ్ ది బ్రాహ్మణాస్ టు బి బోర్న్ లైక్ ఎ భూమి అండ్ దెన్ టు బికమ్ వన్ విత్ ది మంత్రాస్ అండ్ ది బ్రాహ్మణాస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్ల్డ్.
1: అందువలననే శాస్త్రములు మంత్రము, యంత్రము, తంత్రము అని మూడు రకములైనటువంటి యొక్క స్వరూపములు మానవుని యొక్క శరీరమునందు కల్పింపజేస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ ది రీజన్ వై ది శాస్త్రాస్ హావ్ బీన్ క్రియేటింగ్ త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ మ్యాన్. దీస్ త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ హావ్ బీన్ కాల్డ్ మంత్ర, యంత్ర అండ్ తంత్ర.
1: యంత్రమే ఈ దేహము, మంత్రమే శ్వాసము, తంత్రమే హృదయము. కనుక హృదయము, దేహము, శ్వాసము మూడింటి యొక్క సమ్మిళితమే మన యొక్క వేద స్వరూపము.
0: The yantra is the body itself. The mantra is the breath which we take in and give out. The tantra is the heart inside.
1: ఈ మంత్రం అనగా మనము ఉచ్ఛ్వాస నిశ్వాసములతో చేసుకునేటువంటి యొక్క తత్వానికి మంత్రం అని పేరు. కానీ ఇది మంత్రం ఏ రీతిగా అవుతుందనగా సో హం సో హం అనేటువంటి యొక్క సో దట్ అనగా గాడ్ హం నేను ఐఆమ్ గాడ్ ఐఆమ్ గాడ్ ఐఆమ్ గాడ్ దట్ త్వం అసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మం బ్రహ్మ అహం బ్రహ్మస్మి అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క వేద సూత్రములను ఈ యొక్క శ్వాసము ద్వారా మనకు ప్రబోధిస్తూ వచ్చింది. కనుకనే ఇదియే మనకు శ్వాసం స్వస్వరూపం. కనుక ఇటువంటి స్వస్వరూపం సంబంధమైనటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని హంస గాయత్రి అనేటువంటి స్వరూపంలో కూడాను మన భారతీయులు దీన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: హౌ డస్ వన్స్ బ్రెత్ బికమ్ ది మంత్ర? వి హావ్ కాల్డ్ ది బ్రెత్ మంత్ర. ఇట్ బికమ్స్ మంత్ర బికాస్ ది బ్రెత్ ఇట్సెల్ఫ్ contains the words so hum. When we take in the breath and give out the breath, we say so hum, so hum. So stands for that, hum stands for I. I am that, I am that is simply the meaning of thou art thou, that is he, tatvam asi, tatvam asi, that stands for so hum, I am that. All the significant mahavakyas simply say I am that, I am that. That is contained in this soham, taking in the breath and giving out the breath. Therefore, this mantra represents the swaswarupa. Our own breath represents the swaswarupa, and that is the mantra.
1: Manamu puttina tachaname, yevi manaku kanipinchaka poyinanu, yetini manam anubhavinchaka poyinanu, ee yokka swasam aneetundidi, prathamamlo manaku oka jeevatattvani kudanu nirupistu vachindi.
0: As soon as one is born, even before one is able to see anything, even before one is able to experience anything, even if you do not see and do not experience, well before that, this kind of breath, this soham, taking in the breath and giving out the breath, is the very first thing that a newborn baby will experience.
1: కనుకని ఈ ప్రథమములో ప్రాణ తత్వాన్ని మనకు బోధించుకుంటూ కేవలము పుట్టిన తక్షణమే కోహం కోహం కోహం అనేటువంటి శబ్దంతో మన యొక్క జీవతత్వాన్ని జగత్తుకు ప్రకటింప చేస్తూ వచ్చింది.
0: దిస్ బ్రెత్ ఆర్ మంత్ర టెల్స్ us ది ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వన్ ఇస్ బోర్న్ అండ్ వన్ లైఫ్ కమ్స్ ఇన్ టు హిమ్. దిస్ ఎక్స్ప్లెయిన్స్ అండ్ ఎక్స్పౌండ్స్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ త్రూ దిస్ సౌండ్ కోహం కోహం. హూ ఎమ్ ఐ హూ ఎమ్ ఐ?
1: కనుక ఇటువంటి కోహం అనేటువంటి యొక్క శబ్దము ఒక మంత్ర స్వరూపంగానే వచ్చి ఒక ప్రశ్న రూపకంగా తయారైపోయి ఉంటుండాలి.
0: దిస్ వర్డ్ కోహం కమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మంత్ర అండ్ ఇట్ టేక్స్ ది షేప్ ఆఫ్ ఎ క్వశ్చన్.
1: నేనెవరు నేనెవరు నేనెవరు ఈ ప్రశ్న వేసుకుని ప్రారంభము లోపలే తన జీవితాన్ని ఈ జగత్తులో కొంత అభ్యసింపడానికి పూనుకున్నాడు.
0: By asking the question, who am I? Who am I? With this question, everyone begins his life. Everyone begins to put his life in this world by asking this question, koham, who am I?
1: Kanuka prathamamlone nenavaru aneetvanti yokka prashna vesukunnatvanti yokka brahaspati ga undatam cheta deenini prathamaja aneetvanti yokka shabdam kundukulanu deenini roopandinchavachunu.
0: Because one starts his life with the question, very first question, who am I? In the very first instance, this one who is in the form of Brihaspati can also be called Prathamaja.
1: Aite ee Brihaspatulu gaani Vachaspatulu gaani ee yokka question ku anaga prashna ku answer nu vaallu telusukogaligaru kanukane vaaru kevalam maharshulu ga mari poyyaru.
0: These rishis, Brihaspati or Vachaspati, because they could answer this question, they could find an answer to this very first question, koham, they turned into maharshis.
1: Kani prarambhamlo koham koham aneetvanti prashnaku katta kadapada sthitilo soham soham ane answer cheppi vaallu prarambhamlo vacha vadalaru.
0: These persons have in the end given an answer to the very first question with which they started their life, koham, who am I, who am I? The answer they gave towards the end of their life is soham soham, I am that, I am that. This is the answer they have given to the question, who am I?
1: Kanuka manamu prishulu yokka tattvanni chakkaga artham chesukotam lopala prashna daniki tagineatvanti jababu ee rendintini vallu chakkaneinaatvanti yokka answer ga rasukunnaru kanakane vaaru ee jagattaneatvanti manavattam nunchi vaaru first class lo pass ayi vellaru.
0: If we really understand the aspect of rishis, these rishis have given the question, koham, who am I, and have gone through the sadhana by which they could give the answer to this question, soham, I am that, I am that. Because they were able to give the answer to the very basic question, they have passed from the test of this worldly questions in first class.
1: జీవితమునకు ప్రాణాధారమే ప్రధానమైనటువంటిదని కూడా మనకు తెలిసినటువంటి విషయమే.
0: The basis of life is the very foundation for living, and this is a thing which we know.
1: కనుకనే జీవితమునకు ప్రాణం ఎట్టి ఆధారము, సృష్టికి మంత్రం ఎట్టి ఆధారమైనటువంటిది.
0: Just as for living, life is the basis. For creation, mantra is the basis.
1: కానీ ఈ సృష్టి కాని ఈ ప్రాణము కాని రెండు కూడాను మానవుని యొక్క స్వాధీనంలో లేవు.
0: Neither the creation nor the life are in the control of man.
1: కేవలం మానవుడు ఒక్కడను పరమాత్మని యొక్క స్వాధీనంలో ఉండటం చేతనే పరమాత్మునికి ప్రజాపతి అనేటువంటి యొక్క పేరు కూడాను ప్రసిద్ధము.
0: Because man is fully in the control of Paramatma, Paramatma has also got a name which is Prajapati.
1: Kanuka atti prajapati tattvamu manavattvamlo antarleenamai undatam cheta daivattvam aneetvanti yokka vak swaroopam kudanu anaga veda swaroopam kudanu manavuni yokka antarbhootamlone taloka bhootamga kudanu sancharistu vastundali.
0: Such aspect of God, such aspect of creation of Prajapati is latent, is contained in man, within man. So also that is the reason why the sound, the Vakpati, is also latent in man.
1: Inka moodava dani yokka peru yokka tattvanni manam grahinchukotaniki suparna anukunnam, suparnudu ani pilustunnam.
0: The third name that has been given to you in the beginning is suparna.
1: Ituvanti suparnuni yokka tattvamu emi artham ani manam vicharam chesinappudu హిరణ్య గర్భునికి సుపర్ణుడు అని కూడా ఒక పేరు.
0: When they ask what is the meaning, what is the aspect, why do we use the name Suparna, then we come to understand that Suparna is also a name for Hiranyagarbha.
1: Anuga Brahmanam Brahmavahanam ani manam cheptamu. Brahmanam Brahmavahanam, Brahmavahanam anaga mantravahamunu dhairinchinatuvanti vadu ee yokka brahmaswarupudu ani kudanu purvam manam telusukunnam.
0: We have said earlier Brahmanam Brahmavahanam. That means we have understood that Brahma has for his vahana as the mantras or the brahmanas.
1: Ikkada yajna yagadi kritamulu acharinchetuvanti samayam lopala yajnanga yajna vahanam ani deeniki oka sarthakamainatuvanti peru.
0: While we perform the ceremonies of yajna and yaga, we come across the statement yajnanga yajna vahana.
1: ఈ యజ్ఞ వాహనమును కూడాను బృహ వాహనమని కూడాను లేక వృష వాహనమని కూడాను చెప్తూ వచ్చారు.
0: దిస్ యజ్ఞ వాహన హాస్ ఆల్సో బీన్ రిఫర్డ్ టు యాజ్ వృష వాహన.
1: కనుక వృష వాహనమనగా ఇక్కడ ధర్మము యొక్క స్వరూపమే దీనికి నిరూపిస్తూ వచ్చారు.
0: వృష వాహన హియర్ ఇంప్లైస్ దట్ ఇట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ధర్మ.
1: ధర్మమనగా నాలుగు పాదములు ఎందు నిలిచినటువంటిదని కూడాను దీనికి ఒక ప్రసిద్ధము.
0: Dharma is also reputed to be understood as something which is standing on four different legs.
1: Satyamu, yajnamu, tapasu, danamu. Ee nalugu aneetvanti yokka padamulu paina nilichinatvantide ee vrusha aneetvanti yokka dharmam kanukane paramaatmudu vrushabhavahanudu ani kudanu ishwaruniki oka sarthaka naamam.
0: This vrusha is the meaning of dharma, and it stands for four legs. The four legs on which it is supported, they are satya, yajna, tapa and dana. Because these four legs constitute the support for dharma, one also takes paramatma as the vrushavahana.
1: Inka suparnudu anaga garudaku suparnudu ani kudanu peru.
0: Suparna is also a name for garuda.
1: Suparnudu anaga garuda.
0: Suparna is an alternative name for garuda.
1: Kanuka సుపర్ణ వాహనుడు విష్ణు అనగా గరుడ వాహనుడు విష్ణువు అని కూడాను ఇందులో ఒక ప్రత్యక్ష నిదర్శనము.
0: When we call సుపర్ణ వాహన as విష్ణు, విష్ణు is also a గరుడ వాహన. గరుడ is the వాహన for విష్ణు.
1: అనగా గరుడం అనగా కూడాను ఇక్కడ మంత్రములనే అర్థం.
0: Here garuda, who is looked upon as the వాహన for విష్ణు, has also a meaning and signifies the mantra.
1: గజేంద్రుని రక్షించేటువంటి నిమిత్తములో తాను ప్రయాణమవుతూ గరుడ వాహనమును కూడాను గైకొనక వెళ్లినాడని కూడాను లక్ష్మి చాలా పరితపించున్నటువంటి యొక్క పురాణములు కూడాను మీరు చదివే ఉంటుంటారు.
0: ది పురాణస్ టెల్ us దట్ వైల్ గోయింగ్ టు ది రెస్క్యూ ఆఫ్ గజేంద్ర, విష్ణు డిడ్ నాట్ టేక్ హిజ్ వాహన గరుడ. దట్ విష్ణు డిడ్ నాట్ టేక్ హిజ్ వాహన ఆర్ గరుడ, లక్ష్మి వాజ్ ఫీలింగ్. దిస్ ఇస్ ద థింగ్ విచ్ ఇస్ కంటైన్డ్ ఇన్ అవర్ పురాణాస్ అండ్ ఇన్ అవర్ స్టోరీస్.
1: అనగా మంత్రవాహనులను తాను తీసుకునక వెళ్లినా తనకు అపజయం ఏమైనా కలుగుతుందో ఏమో అని లక్ష్మి యొక్క భయము.
0: This signifies that Lakshmi was afraid that Vishnu has not taken his Garuda Vahana. Garuda Vahana here stands for Mantra Vahana. Without mantras, if he has gone, maybe he will get into some difficulties.
1: Anaga mantram nandu enta shakti kaladaneetvantidi kudanu aa Lakshmi yokka tana yokka aavesham lokala kudanu nirupistu vachindi.
0: This means Lakshmi in her excitement knew, and she was showing up that she is aware of the fact that in mantras there was considerable strength.
1: Kani ee mantramunu daikoni pommani ee Lakshmi aa katiki aadeshinchadaniki poonukottamlo kudanu chaala gadichipoyindi.
0: But in wanting to tell her husband that he must take the mantras which constitute his vahana with him, she was rather perturbed and she was afraid.
1: ee paristhitini kudanu kavi chakkaga varnistu vachadu. అడిగిదనని కడువడిదని అడిగిన తన మగడు నుడుగనడి నడుగు వెడవెడ తిడిముడి తడబడ నడుగుట నడుగుటది జరిమి నడుగుట నెడలన్నాడు. అడిగదనని కడువడిదను అడిగిన తన మగడు నుడుగడని నెడ నుడుగు వెడవెడ తిడిముడి తడబడ నడుగుట నడుగుటది జరిమి నడుగుట నెడలన్నాడు. అనగా ఈ యొక్క లక్ష్మి యొక్క అవస్థ ముందు పోదామా తెలుపుదామా పతికి ఏమంటాడు, వెనుకు వెళదామా మంత్రములు తీసుకుని పోలేది అని చాలా భయభ్రాంతితో ముందు పోవటం వెనుకు రావటం ముందు పోవటం వెనుకు రావటం ఈ విధమైనటువంటి ఒక పరిస్థితిలో తన దేహమంతా కూడాను చాలా చెలించిపోయింది. తన దేహము చెలించేటటువంటి టైంకు తన యొక్క ముడి అంతా విడిగిపోయింది. ఈ రకమైనటువంటి యొక్క మహా ఆవేదనతో మహాభయంకరమైనటువంటి యొక్క స్థితిలో ఈ పరమాత్ముని ప్రశ్నించడానికి కూడాను తాను పూనుకున్నటువంటి స్థితిని కూడాను అనేక రీతిలుగా కూడాను మన గజేంద్ర మోక్షమునందు ప్రబోధించుకుంటూ వచ్చారు.
0: The situation in which Lakshmi was at that time was described in a beautiful manner by the poet by using words which are in alliteration. Lakshmi was wanting to move forward and ask the question of the Lord, yet she was terribly afraid that if she moved forward and asked the question, the Lord may not reply. So she was going back and forwards, back and forwards. While going back and forwards, her whole body got trembled, and by in this trembling and fear, her hair got disheveled. And this is the description which was given of Lakshmi when she wanted to tell the husband about his having forgotten to take the mantra, and yet she was in such a disturbed condition that she would just put one step forward and one step backward.
1: Anaga daivamunakkunu mantrame aadharam aneetvanti kudanu indulo manaku spashtam avutu vachindi.
0: It becomes clear here that even for God mantra is a very good support.
1: Mantram aneetvanti ratame lekapothe దైవము కూడాను తాను ఏమాత్రము కూడాను ముందుకు కదలలేదనేటువంటి యొక్క స్థితిని కూడాను ఈ యొక్క గజేంద్ర మోక్షము మనకు పురాణ రీతిగా ప్రబోధిస్తూ వచ్చింది.
0: Without the chariot of mantra, without the carrier of mantra, God cannot move forward even one step is a story which has been told to us in this Purana of Gajendra Moksha.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక తత్వాన్ని అంతరార్థంగా బోధించుకొని మనం కొంతవరకు కూడాను ఈ యొక్క స్థితిని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని ఏదో గరుడు నెక్కినటువంటి వాడు విష్ణువని, వృషభము నెక్కినటువంటి వాడు శివుడని, ఈ విధమైనటువంటి యొక్క బాహ్యమైనటువంటి లౌకికమైనటువంటి అర్థములు మాత్రమే మనం తీసుకోవటం చేత మన యొక్క భావములంతా కూడా వ్యక్తమైపోతాయి. కనుకనే మంత్రమే గరుడ, మంత్రమే ఈ వృషభం, ధర్మమే ఈ ఆధారము, మంత్రమే దీనికి ఆధేయము, ఈ రెండింటి యొక్క ఆధేయముల యొక్క సంబంధాన్ని ప్రబోధించేటువంటి నిమిత్తమై ఈ విధమునకైనటువంటి వేదమునకు సుపర్ణుడు అనేటువంటి యొక్క పేరు కూడాను సార్థకమవుతూ వచ్చింది.
0: We must take the sacred aspect into consideration. We must take the inner meaning and try to understand the significance of whatever stories are told in our Puranas. But instead of that, if we simply think that Garuda is a carrier and that Vishnu is being carried by Garuda, this is not right. Garuda stands for mantra, so also Vrishabha stands for dharma. We should see the significant aspects and significant representations, and that is the reason why, because mantra stands for Garuda, dharma stands for Vrishabha. Suparna is a name which has been given to our Vedas.
1: కృష్ణ మృగము యొక్క చర్మమును కూడాను యజ్ఞము అనేటువంటి యొక్క అంతరార్థంగా మనం తెలుసుకోగలిగాం.
0: Yesterday we understood the significance of the deer skin and why they use deer skin has been told yesterday, and we could understand that in terms of the Veda.
1: ఇదే విధముగానే వేదములో అనేక వాహనములు కూడాను మనము కొన్ని రకములైనటువంటి అంతరార్థంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది అవసరము.
0: In the same manner, in Veda, several words come which stand for different kinds of carriers, different kinds of chariots. We should know the significant inner meaning of such carriers.
1: ఇలాంటి అంతరాత్మను ప్రబోధిస్తూ వచ్చినటువంటి పవిత్రమైనటువంటి యొక్క వేదము యొక్క తత్వాన్ని మన భారతీయులైనటువంటి యొక్క పండితులు కాని మహనీయులు కాని సరైనటువంటి రీతి లోపల ఈ యొక్క భారత ప్రజలకు అందించలేకపోవటం చేతనే ఈనాడు ఈ వేదము శాస్త్రము అనేటువంటి వాటిపైన కొంతవరకును అవిశ్వాసం ఏర్పడి కేవలము అవి ఏవో ఒక మూర్ఖులు రచించినవని ఇది కేవలము అంధకారమైనటువంటి యొక్క మార్గమును అనుసరింపజేసేటువంటి కూడాను ఈనాటి యువకులు భావించుకోవటం కూడాను కద్దు. కానీ అది సరి అయినటువంటిది కాదు.
0: బికాస్ ది ఇన్నర్ మీనింగ్ అండ్ ది సిగ్నిఫికెంట్ అండ్ సేక్రెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది వర్డ్స్ దట్ అకర్ ఇన్ అవర్ వేదాస్ హ్యావ్ నాట్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ప్రాపర్లీ బై అవర్ స్కాలర్స్ టు అవర్ సిటిజన్స్ ఇట్ హ్యాస్ బికమ్ కామన్ ప్రాక్టీస్ ఫర్ యంగ్ పీపుల్ టు లూజ్ ఫెయిత్ అండ్ ది ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ అవర్ వేదాస్ అండ్ ఇన్ అవర్ శాస్త్రాస్ అండ్ టు థింక్ దట్ దే ఆర్ ఫూలిష్ they only lead us along a dark path. The reason for such thought amongst our youth is the inability on the part of the scholars to explain the sacred and significant meaning of such words which appear in the Veda.
1: Kevalamu Veda Shastramulantai kudanu manavuni yokka kartavyamunta kudanu bandhinchi kevalam vaari unmattulaga chesi oka vidhamainatundi yokka asthiramainatundi yokka sthanamlo chercheyatundi marganga meeru bhavinchukuntunnaru.
0: The words that occur in our Vedas have not been explained properly by our scholars to our citizens. It has become common practice for young people to lose faith

0: ప్రజ్ఞాన జ్యోతికలుగా బయలుదేరినటువంటి ఈ వేద శాస్త్రములు.
1: యు ఆర్ థింకింగ్ దట్ ద వేదాస్ అండ్ శాస్త్రాస్ కంటైన్ సచ్ థింగ్స్ విచ్ సింప్లీ బైండ్ ఎ మ్యాన్ బైండ్ హిమ్ టు సెవరల్ కంపల్సరీ డ్యూటీస్ and that they are not clear and they do not give you any enlightenment. This is the kind of feeling which you are having. This is not right. In fact, Vedas and Shastras do give enlightenment to the ignorant people and they give knowledge to the ignorant people.
0: Kevalam Veda Shastramunu patinchinanta matramuna sarvasanga parityagulai samsaramunu visarjinchi tama kartavya karmalu kudanu visarjinchi aranyamulaku pomani kudanu mana yokka vedamulu bodhinchaledu.
1: Just by reciting our Vedas and Shastras, one does not come to the conclusion that the Vedas and Shastras have told us to give up everything, to sacrifice everything, to run away from the family and to go into the forest. This is not what has been told to us in our Vedas and Shastras.
0: Mana kartavyame brahmanga bhavinchukoni manam aacharinchavalsinatundi aashrama dharmamulo kodamu manam konni rakamulainatundi yokka lakshyamulandu unchukoni మన యొక్క జీవితం అనేటువంటిది భౌతిక జీవితాన్ని తగినటువంటి యొక్క సుఖ సంతోషములకు తగిన రీతిగా అమర్చుకోవటం కూడాను ఇది ఒక ధర్మం అని కూడాను ప్రబోధిస్తూ వచ్చారు.
1: టు రిగార్డ్ ది డ్యూటీస్ దట్ ఆర్ ఎంజాయిన్డ్ ఆన్ అస్ యాజ్ బ్రహ్మన్ అండ్ టు గో త్రూ వేరియస్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ త్రూ విచ్ వన్ హ్యాస్ టు గో అండ్ బీ ఇన్ ది వరల్డ్లీ లైఫ్ అడ్జస్ట్ యువర్ డ్యూటీస్ అండ్ అడ్జస్ట్ యువర్ వే ఆఫ్ లివింగ్ ఇన్ ది స్టేజెస్ ఆఫ్ లైఫ్ టు సూట్ ది వరల్డ్లీ లైఫ్. This is also a necessary purpose, a necessary duty. This has been taught to us by our scriptures.
0: Yetti karma nishtudaina, yetti upasana nishtudaina, yetti gnana nishtudaina, desa kala patrana anusarinchi kudanu, taanu konni rakamainatundi yokka anubhutulnu kudanu, konni kartavyamulu kudanu aacharinchaka tappadu.
1: However much one is devoted to work, however much one may be in upasana, however much one is after attaining jnana, yet it is inescapable that he should adjust himself and his work and his upasana to suit the country, to suit the environment and to suit the conditions in which he is living.
0: Mahabharatamu deeni yokka dharma swarupanni chakkaga aneka vidhamulaina margamlo andistu vachindi.
1: Mahabharata is something which has given us various stories and illustrations which illustrate the nature of dharma.
0: మానవత్వాన్ని దివ్యత్వంలో చేర్చి పవిత్రమనించేటువంటి ఆత్మతత్వాన్ని కూర్చేటువంటి యొక్క మార్గం లోపల మహాభారతము చాలా ప్రథమ స్థానమును అందుకోవటం చేతనే దీనిని పంచమవేదమని కూడాను ఋషులు ప్రబోధిస్తూ వచ్చారు.
1: టు టేక్ మ్యాన్ ఫ్రమ్ ది లెవెల్ ఆఫ్ హ్యూమన్ నేచర్ టు ది లెవెల్ ఆఫ్ డివైన్ నేచర్ టు ఎనేబుల్ హిమ్ టు రైజ్ టు ది హైట్స్ ఆఫ్ డివైన్ నేచర్ మహాభారత హాస్ షోన్ సెవరల్ పాత్స్ అండ్ సెవరల్ ఇలస్ట్రేషన్స్. ఫర్ దిస్ రీజన్ అవర్ ఎన్సెస్టర్స్ హావ్ కాల్డ్ ఇట్ ది ఫిఫ్త్ వేద.
0: ఒకనొక సమయమునందు కొన్ని విధములైనటువంటి యొక్క దిగ్విజయములు సాధించాలని సంకల్పించి అర్జునుడు అశ్వమేధ యాగం చేశాడు.
1: ఆన్ వన్ అకేషన్ విత్ ఎ వ్యూ టు అటైన్ విక్టరీ అండ్ సక్సెస్ ఇన్ డిఫరెంట్ ఎఫర్ట్స్ అర్జున హాస్ పెర్ఫార్మ్ వన్ యాగ అండ్ దట్ వాస్ ది అశ్వమేధ యాగ.
0: అశ్వమేధ యాగం చేసి ఆ అశ్వమును వదిలాడు. కానీ ఎవరు ఆ అశ్వమును పట్టరో పట్టగలరో వారు మాత్రమే ఆ యొక్క అశ్వమును పట్టినందుకు తగినటువంటి యొక్క అర్థమునైనా లేక దానికి తగిన సంబంధించినటువంటి యుద్ధ విజయమునైనా కూడా సాధించడానికి సంసిద్ధులై ఉంటుండాలని కూడా దీని యొక్క అర్థము.
1: ఆఫ్టర్ ది అశ్వమేధ యాగ హీ లెట్ ది హార్స్ గో అకార్డింగ్ టు ది ట్రెడిషన్స్ అండ్ ది రూల్స్ ఆఫ్ అశ్వమేధ యాగ. హూ ఎవర్ కెన్ హోల్డ్ కెన్ బైండ్ దట్ హార్స్ దట్ పర్సన్ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు పే ది వెల్త్ దట్ హ్యాడ్ టు బి పేడ్ ఆర్ టు అండర్టేక్ వార్ అండ్ టు అక్వైర్ విక్టరీ ఇన్ సచ్ ఎ వార్.
0: ఈ విధమైనటువంటి యొక్క యాగమును కలిపి అశ్వమును వదిలినప్పుడు ఈ అశ్వమును మయూరధ్వజ మహారాజా అనేటువంటి వాడు పట్టాడు.
1: ఆఫ్టర్ ది అశ్వమేధ యాగ వెన్ దిస్ హార్స్ వాజ్ లెట్ ఫ్రీ దెన్ దిస్ హార్స్ వాజ్ కాట్ బై వన్ మహారాజా మయూరధ్వజ మహారాజా.
0: ఈ మయూరధ్వజ మహారాజు పట్టడం చేత అర్జునుడు అతని పైన దండెత్తి వెళ్లడానికి సంసిద్ధుడయ్యాడు.
1: అకార్డింగ్ టు ది రూల్స్ because this maharaja mayuradhvaja maharaja did get at the horse, then arjuna was prepared to go and go into battle with him.
0: Aa mayuradhvaja maharaja krishnudaku parama bhaktudu.
1: This maharaja was a great devotee of lord krishna.
0: Anduvalla krishnudu arjunaku prabodhinchadu, arjuna mundu venaka yochinchaka neevu ee reetiga sainyamuto ee mayuradhvaja maharaja pai pattamu nyayam kaadu. అతను ఏ కారణం చేత పట్టాడో ఆ కారణమును కూడా నువ్వు మొట్టమొదట తెలుసుకుని అకారణంగా పట్టినప్పుడు

0: దానిని సులభంగా వదిలించుకోవచ్చును. లేక యుద్ధములకే కారణబద్ధుడై ఉంటుండ చేత యుద్ధములకు నీవు సంసిద్ధుడు కావచ్చును. కనుక విషయమును మొట్టమొదట కనుక్కోమని చెప్పని ఆ అర్జునికి బోధించాడు.
1: కృష్ణ వెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు అర్జున. హీ టోల్డ్ అర్జున దట్ ఇట్ ఇస్ నాట్ ఫేర్ ఫర్ యూ టు గో ఇన్ అ బ్యాటిల్ విత్ దిస్ మయూరధ్వజ మహారాజా విదౌట్ థింకింగ్ ఆఫ్ ది సిచ్యువేషన్ విదౌట్ ఆస్కింగ్ యువర్ సెల్ఫ్ వాట్ మేడ్ హిమ్ టేక్ ది హార్స్. ఇఫ్ హీ వాస్ టేకింగ్ ది హార్స్ విత్ ఎ వ్యూ టు గో టు బ్యాటిల్ విత్ యూ దెన్ ఇట్ ఇస్ ఆల్ రైట్. But if you know the reason, it may be possible for you to get your horse released by talking to him. So spend some time and find the reason. Do not go to war with him without inquiring into the matter.
0: Intatito manaka arjunaku arjuna mayuradhu mahabhaktudu alanti bhaktunni neevu sadhinchadam sadhyam kadu yuddhamunandaina kudanu vijayamunu neevu andukovatam adi asadhyam. కనుక నీవు పరమ భక్తునిపైన నీవు ఈ రకమైనటువంటి పగ పూనటము ఇది ధర్మ విరుద్ధమని కూడా ప్రబోధించాడు.
1: కృష్ణ డిడ్ నాట్ స్టాప్ ఎట్ దట్. కృష్ణ టోల్డ్ దిస్ మయూరధ్వజ మహారాజా దట్ మయూర వాజ్ ఎ గ్రేట్ డివోటీ అండ్ ఇట్ ఇస్ నాట్ రైట్ దట్ అర్జున షుడ్ గో టు ఫైట్ విత్ సచ్ ఎ గ్రేట్ డివోటీ. నాట్ ఓన్లీ దట్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ ఫర్ యూ టు అటైన్ విక్టరీ బై ఫైటింగ్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ డివోటీ లైక్ మయూరధ్వజ.
0: ఉన్నటువంటి నాలుగు ఆశ్రమములందు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసం ఈ నాలుగు ఆశ్రములు ఎందే కాకుండా తాను కాలమును పురస్కరించుకుని కూడాను కర్మ ఉపాసన జ్ఞానమును కూడాను తాను స్వాధీనుడై ఆ యొక్క కర్మ బద్ధుడై అనేక రకములైనటువంటి నిబంధనలతో తన జీవితమును గడుపుతూ ఉండేటువంటి వాడు అని కూడాను ప్రబోధించాడు.
1: Krishna also told Arjuna that Mayuradhvaja was a very disciplined person. Not only did he go satisfactorily through the four stages through which everyone has to go, Brahmacharya, Grihastha, Vanaprastha and Sannyasa. In addition to these four, he was also very well versed in the Karmakanda, in Upasana and in Jnana. Thus, Mayuradhvaja was a very capable person. This was also told by Lord Krishna to Arjuna.
0: ఈ విధముగా మయూరుణ్ణి వర్ణించేటప్పటికీ అర్జునుకు కొన్ని రకములైనటువంటి కొంచెం అసూయాభావం కూడాను కలిగింది. నేనే కృష్ణునికి పరమభక్తుడని నేను భావించుకుంటుండగా కృష్ణునికి ఇంకొక పరమభక్తుడున్నాడా అనేటువంటి అసూయ కూడాను తన లోపల కొంత మనకెత్తింది.
1: When Krishna described Mayuradhvaja in these glowing terms to Arjuna, Arjuna started becoming somewhat jealous. Arjuna thought that he was the only devotee, he was the greatest of devotees to Krishna. If so, is there another person who is to be described in such glowing terms by Krishna, who is such a great devotee? Thus, seeds of jealousy started sprouting in Arjuna's mind.
0: ఎట్లయితే ఏమనుకొని కృష్ణుని పిలుచుకొని అర్జునుడు మయూరుని దగ్గరికి వెళ్ళాడు.
1: Arjuna thought, doesn't matter, whatever it may be, and he took Krishna, called him, took him with him, and went to Mayuradhvaja.
0: మధ్య మార్గము లోపల కృష్ణుడు ఒక చిన్నని ప్లాన్ వేశాడు. అర్జున, నీవు కేవలం రాజ టీవీలో నీవు అతని దగ్గరికి వెళ్ళటం చేత నీవు ఏమాత్రం కూడా అతనికి సరైనటువంటి ఒక స్వాధీనుడు కావు. నేను కాని నీవు కాని, నేను కృష్ణ వేషంతో నీవు అర్జున వేషంతో ఆ మయూరుని చెంతకు పోయినప్పుడు మనల్ని ఏమాత్రం కూడా గౌరవించక తగినటువంటి ఒక శాంతికి తగిన ప్రయత్నం సలుపుతాడు. కనుక ఈ సమయములందు మనము బ్రాహ్మణుల వేషము ధరించుకోవటం చాలా మంచిదని ఇరువురు కూడా బ్రాహ్మణుల వలె అతని ఇంటికి అతిథులుగా వెళ్లారు.
1: ఆన్ ది వే కృష్ణ హ్యాడ్ ఎ ప్లాన్. కృష్ణ టోల్డ్ అర్జున, లుక్, ఇట్ విల్ నాట్ బి బిఫిటింగ్ ఫర్ అస్ టు గో ఇన్ అవర్ నార్మల్ ఫార్మ్. యూ లైక్ అర్జున అండ్ ఐ లైక్ కృష్ణ. ఇఫ్ యూ గో టు హిస్ హౌస్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ హీ విల్ నాట్ రెస్పెక్ట్ అస్. ఇన్ ఫ్యాక్ట్ హీ విల్ నాట్ కేర్ ఫర్ అస్. If we want him to care for us, it is better not to go in this form. Let us disguise ourselves as two Brahmins. They have gone there as his guests. If we go as two Brahmins and if we go as two guests to his house, then he may look after us. They went to Mayuradhvaja's house as two guests.
0: Guest ga raavatam cheta anaga atithulu ga raavatam cheta mayurudu kudanu tana rajatheevini vippi taanu kudanu oka vidhamainatunte yokka gruhasthuduga వచ్చి వారికిద్దరికి స్వాగతం చెప్పి తమరు తాము గృహము లోపల భోజనమును ఆరగించాలి అని కూడాను స్వాగతం చేశాడు.
1: As these two persons went as guests, Mayuradhvaja also, in a befitting manner to receive guests, he set aside his kingly splendor. He did not exhibit any of his kingly qualities. He also became a householder, a grihastha, was receiving two people who have come to his house as guests in a befitting manner. He received them, welcomed them and took them into his house.
0: ఎవరైనను పరే వాయువసులను అడుగక తమ గృహమునకు ఏతించినటువంటి వారిని స్వాగతం చేయటం, అతిథి అభ్యాగతులను ఆదరించటం గృహస్థుల యొక్క ప్రథమ ధర్మం.
1: ఇట్ ఈస్ ద ఫస్ట్ డ్యూటీ ఆఫ్ హౌస్ హోల్డర్స్ హూ ఆర్ లివింగ్ యాజ్ గృహస్థస్ విదౌట్ ఆస్కింగ్ హూ ఇట్ ఈస్ హూ హెస్ కమ్ టు దర్ హౌస్. ఇఫ్ ఎనీవన్ హెస్ కమ్ యాజ్ ఎ గెస్ట్ దెన్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద హౌస్ హోల్డర్ టు రిసీవ్ ది గెస్ట్ వెల్కమ్ హిమ్ అండ్ ఆనర్ హిమ్. దిస్ ఈస్ అవర్ ట్రెడిషన్.
0: ఈ విధంగా తాము స్వాగతం చేసి వారిని సరైనటువంటి రీతిగా వారికి భోజనములు ఏర్పాటు చేసినప్పుడు కృష్ణుడు ఇందులో ఒక చిన్న పరీక్షించేటువంటి నిమిత్తమై, అనగా మయూరుడు పరమ భక్తుడని కూడాను, తాను అన్ని రకములైనటువంటి ధర్మములు తెలిసినటువంటి వాడని కూడాను, నీవు పరమ భక్తుడని కూడాను, గర్వము నీలో కొంత ఉన్నదని అర్జునుడికి ఒకవైపున గర్వ తగ్గించడం కోసమని, మయూరుని యొక్క భక్తి ప్రపత్తులంతా కూడాను అర్జునుడికి నిరూపించే నిమిత్తమై కొంత డ్రామా ఆడవలసి వచ్చింది.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వెన్ ది టూ బ్రాహ్మిన్స్ వర్ రిసీవ్డ్ ఇన్ ఎ బిఫిటింగ్ మేనర్ అండ్ వెన్ దే వర్ ట్రీటెడ్ వెరీ వెల్ వెన్ దే వర్ ట్రీటెడ్ విత్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ వెన్ దే వర్ గివెన్ ఫుడ్, కృష్ణ ఆల్సో హ్యాడ్ టు ప్లే ఎ లిటిల్ ట్రిక్ అండ్ ఎ లిటిల్ డ్రామా. హీ వాంటెడ్ టు షో టు అర్జున దట్ అర్జున హ్యాడ్ ది ప్రైడ్ దట్ హీ వాస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ కృష్ణాస్ డివోటీస్ వైల్ మయూరధ్వజ ఆల్సో వాజ్ ఎ గ్రేట్ డివోటీ. కృష్ణ హ్యాడ్ టు డూ సంథింగ్ బై విచ్ టీచ్ ఎ లెసన్ టు అర్జున.
0: భోజనం తినడానికి ప్రారంభించే పూర్వము ఈ కృష్ణుడు బ్రాహ్మణ వేషంతో ఉన్నటువంటి కృష్ణుడు ఒక ప్రశ్నను వేశాడు మయూరునిపై. మయూర, మేము ఇరువురు కూడాను బ్రాహ్మణులము, ఇతనికి నా మిత్రుడు, ఇతనికి ఒక పుత్రుడున్నాడు, ఈ పుత్రుని యొక్క కళ్యాణ నిమిత్తమై మిమ్మల్ని ఆశ్రయించడానికని వస్తూ ఉండినాము. మార్గం మధ్యము లోపల ఆ పుత్రుని ఒక బెబ్బును మింగి ఉంది. అర్ధం శరీరము లోపల అర్ధం శరీరము బయట ఉంటుండాలి, కాని అది ఏమి చిత్రమో కాని మేము ఆ కుమారుణ్ణి వదిలించుకోవటానికి తగిన అనేక ప్రయత్నములు చేసినప్పటికీ ఆ బెబ్బుని ఒక పవిత్రమైనటువంటి శబ్దముతో, ఓ రాజా, నీవు నీ కుమారుడు కావాలని కోరినప్పుడు నాకు పవిత్రమైనటువంటి ధర్మదేహమును, అనగా అర్ధ దేహమును నాకు అందిస్తే బట్టే నీ పుత్రుని నేను వదిలి పెడతానని కూడాను తాను పలికినట్టుగా ఈ యొక్క కృష్ణుడు మయూరునితో చెప్పాడు.
1: జస్ట్ బిఫోర్ దే బిగాన్ టు టేక్ దర్ ఫుడ్ Krishna told something to Mayura. He told Mayura, we are two Brahmins. We have come to your house. The second Brahmin is my friend. Krishna is talking in the disguise of a Brahmin. The second Brahmin is my friend. Both of us were coming along to your house. In the way, my friend has got a son and we are going round to see with a view to fix up the marriage of that son. Halfway, when we came halfway, then there was a tiger. This terrific tiger swallowed up the son of my friend, swallowed half the body of my friend's son is in the tiger and half the body is outside. We wanted to release this son from the tiger's wrath. We could not do so, but after some time the tiger uttered a sacred cry and the tiger said, yes, I am willing to release this son whom I have half swallowed, provided you can find for me a body which is full of dharma, that means a good body, and feed half of it, then I will release this son from my clutches. That's what the tiger said.
0: Tachanani ati dharma swaroopudainatundi vyakti ee lokamlo ekkada unnadani kuda nenu prashninchanu. Daniki aa bebbuli mayuradhuja maharaje deeniki sarva dharma swaroopudani kuda adi cheppindi. Kanukane tamanni ee vidhamainatundi yokka deenini kore nimittamai me vachinaamu ganaka deeniki meer vaagdanam iste అప్పుడు మేము భుజిస్తాం, కానీ అంతవరకు మాకు భోజనం చేరదని కూడాను తను చెప్పటం చేత భోజనం ముందు కూర్చున్నటువంటి అతిథులను భోజనం లేకుండా పొమ్మని చెప్పటము ఇది గృహస్థుని యొక్క ధర్మం కాదని తాను విశ్వసించి తప్పక నా అర్ధ శరీరం నేను ఇస్తానని ప్రామిస్ చేసి భోంచేయమని చెప్పాడు.
1: కృష్ణ సెడ్ దట్ హీ ఇమీడియట్లీ ఆస్క్ ది టైగర్, యు ఆర్ ఆస్కింగ్ us టు బ్రింగ్ హాఫ్ ది బాడీ ఆఫ్ ఎ వెరీ రైచువస్ పర్సన్, బట్ విల్ యూ టెల్ us where such a righteous person is? Is there such a righteous person who will satisfy your demand in this world? The tiger immediately replied, yes, the only person who will satisfy this righteous demand is the Mayuradhvaja Maharaja. If you can bring the Mayuradhvaja and give half his body to me, I will release your son. Then we came here with a view to ask you whether you would offer half of your body to the tiger and release the son to us. Unless you are able to promise that you will do this, we are not willing to take our food. Now Mayuradhvaja was in a peculiar position. Here are the guests who have to take their food. They say they will not take their food unless he promises to give half his body. To send away guests who are about to be fed in a host's house is not in the best of our traditions. So Mayurabhaja said, yes, I promise to give half my body. So do please take your food and after that I will surrender half my body to fulfill the promise.
0: కానీ ఈ మయూరుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానమును అర్జునుడు విశ్వసించలేదు. కేవలం భోజనం చేయనంత వరకు మాత్రమే ఈ ప్రామిస్ ప్రామిస్ గా ఉంటుంది. తదుపరి భోజనం చేసిన తర్వాత ఇది సాధ్యం కాదని ఏమైనా చెప్తాడో ఏమో అని ఈ అర్జున్ లోపల కొన్ని రకమైన సందేహములు ఉప్పొంగుతూ వచ్చాయి.
1: బట్ అర్జున డిడ్ నాట్ బిలీవ్ దట్ దిస్ ప్రామిస్ విల్ బి ఫుల్ఫిల్డ్ బై మయూరధ్వజ. అర్జున వాజ్ హావింగ్ డౌట్స్. అర్జున థాట్ దట్ హీ హాస్ మేడ్ దిస్ ప్రామిస్ జస్ట్ టు మేక్ ది గెస్ట్స్ take their food. As soon as the guests take their food, then Mayurabhaja may go back on his promise and may say, oh, this is not a feasible promise and I will not be able to do this.
0: కానీ అర్జునుడు సహజమైనటువంటి యొక్క స్థితిని తాను అనుభవించుకోవటము, ఆ సహజమైనటువంటి భావమును తలంచుకోవటము అది కూడా ఒక సహజమే.
1: దీస్ కైండ్ ఆఫ్ డౌట్స్ వర్ కమింగ్ ఇన్ అర్జునస్ మైండ్. ఇట్ ఈస్ ఆల్సో న్యాచురల్ దట్ హీ షుడ్ థింక్ ఆఫ్ సచ్ డౌట్స్ బికాస్ ఎవ్రీ వన్ విల్ డౌట్. దిస్ సీమ్స్ టు బి న్యాచురల్ టు ఫుల్ఫిల్ అన్ ఇంపాసిబుల్ ప్రామిస్ లైక్ దట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: కానీ కృష్ణుడు అతనికి సరైన ధైర్యాన్ని అందిస్తూ వచ్చాడు. అర్జున, మయూరుడనగా నీవు కేవలము ఒక విధమైనటువంటి యొక్క అలంకార పురుషుడుగా నీవు భావించుకోవద్దు. భగవంతునికి సర్వస్వాన్ని కూడా అర్పితం చేసినటువంటి వాడు మయూరుడు. కనుక ఎట్టి ప్రామిస్ లో ఎట్టి లోపం కూడా నువ్వు కలగడానికి సందేహం లేదు, కలగదు అనేటువంటి యొక్క ధైర్యాన్ని తానకు అందించి భోజనమైన తక్షణమే మయూరుడు ఈ ఇరువురు బ్రాహ్మణులను పిలిపించి తానొక మధ్యభాగంలో కూర్చున్నాడు. ఒక రంపమును తెప్పించాడు. అతనికి భార్య ఒక కుమారుడు, ఏకైక పుత్రుడు. ఆ భార్యను ముందు పెట్టుకుని కుమారుణ్ణి వెనక పెట్టుకుని తన అర్ధదేహమును కోయమని చెప్పటము ఇది సరి అయినటువంటిది కాదని కూడాను, ఆ కోత ఎందు కూడాను తన ధర్మాన్ని ఉంతవరకును యోచించుకొని భర్త యొక్క ముఖము తీలటము భార్య చూడకూడదు అనేటువంటి యొక్క ధర్మాన్ని తాను సంకల్పించుకొని భార్యను వెనుకకు పోమని కుమారుణ్ణి ముందుకు రామని అర్థం రంపం పెట్టి నన్ను కోసి ఇవ్వమని చెప్పని సిద్ధంగా కూర్చున్నాడు.
1: During this conversation, Krishna was telling Arjuna and giving him courage. He was telling him, don't think that Mayurabhaja is an ordinary person. He is not just a decorated person who will tell lies. This is going to happen. Mayurabhaja is a very sincere devotee and he is going to fulfill his promise. Don't think that he will go back on his promise. This was the kind of courage which Krishna was giving to Arjuna. They had their food. As soon as they had their food, the Mayurabhaja had a wife and had only one son. He called both of them. He got a saw for cutting his body into two pieces brought. And according to our traditions, no wife should see the face of her husband being split into two. Therefore, Mayurabhaja ordered that his wife stand behind him and that his son stand in front of him and take the saw and cut Mayurabhaja's body into two halves. In such a situation where the wife will not be put to the necessity of having to see the husband's face being split into two.
0: Brahmana veshamulo unnatundi krishnarjulu mundu kurchunnaru. Veeriruvurunu koyadaniki prayatnam chesaru, kosaru. Kontha bhagamulaku vacheteppatiki edamu vaipunu unnatundi kantilo neeru karutu vachayi.
1: Krishna and Arjuna, who were in the disguise of two Brahmins, were sitting in front and the cutting process was taking place. While the cutting was taking place, as the saw had split the body into two up to a certain point, then it was found that the left eye, there were tears in the left eye.
0: తక్షణమే కృష్ణుడు తన పరీక్షల యందు ఎంత కఠినంగా తాను ఉంటుంటాడు అనేటువంటిది కూడా కొంత అర్థమవుతూ వస్తుంది. హృదయమునందు ఎంత మధురమైనటువంటి, ఎంత సున్నితమైనటువంటి, ఎటువంటి చాలా అనగా సున్నితమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటి వాడైనప్పటికీ పరీక్షల యందు మాత్రము వజ్ర హృదయుడుగా తాను నిరూపిస్తూ వస్తుంటాడు.
1: హియర్ వి విల్ అండర్స్టాండ్ హౌ హార్డ్ కృష్ణ ఈజ్ వెన్ హీ పుట్స్ ఎనీ వన్ టు ఎ టెస్ట్. ఆల్దో కృష్ణ హ్యాస్ గాట్ ఎ వెరీ సాఫ్ట్ హార్ట్, ఆల్దో కృష్ణ హ్యాస్ గాట్ ఎ వెరీ స్వీట్ హార్ట్ విచ్ విల్ మెల్ట్ యాజ్ అ సాఫ్ట్ హార్ట్, యట్ ఇఫ్ హీ అండర్టేక్స్ టు పుట్ సమ్వన్ టు టెస్ట్ హౌ హార్డ్ హీ కెన్ బి యాజ్ హార్డ్ యాజ్ ద డైమండ్. Such hardness we will find here in the test that he is conducting.
0: Aa drushyamunu chustu Arjunu oka vidhamainatundi kampinchi poyeyatundi sthiti lopala కృష్ణుడు మరింత కఠినాన్ని కూడా నువ్వు పులుతూ వచ్చాడు. చీ చీ చీ చీ చీ, కంటి యందు నీరు పెట్టుకుని ఇచ్చేటువంటి దానం ఒక దారమా, కనుక నీ దానం నాకు అక్కర్లేదు అని కూడా నువ్వు తాను లేచాడు.
1: వైల్ లుకింగ్ ఎట్ దిస్ సైట్ అర్జున వాజ్ ఫీలింగ్ హౌ హార్డ్ కృష్ణ కెన్ బి ఇన్ మేకింగ్ హిస్ టెస్ట్. ఇన్ ఫ్యాక్ట్ అర్జున వాజ్ ట్రెంబ్లింగ్ ఎట్ ది సైట్ ఆఫ్ Mayura Dhaja being cut into two, but Krishna wanted to make his heart harder and his test even more severe, and Krishna said, what is this charity, what is this promise which you are fulfilling with tears in your eyes? A promise fulfilled with tears in your eyes is not a fulfilling of the promise. I don't want the promise to be fulfilled with tears in your eyes.
0: Tatchaname Mayurudu prarthinchadu, Swami, నేను దుఃఖంతోనే ఈ యొక్క దేహమును నీకు అందించేటువంటి వాడనైతే రెండు కన్నుల ఎందుకు ఈ దుఃఖదారలు కారాలి, కానీ ఒక కంటి ఎందే కారటంలో ఉన్నటువంటి అర్ధరాత్రాన్ని మీరు కొంత గుర్తించుకోండి అన్నాడు.
1: మయూరధ్వజ ఇమీడియట్లీ ప్రే టు ది లార్డ్ అండ్ సెడ్, ఇఫ్ ఐ ఆమ్ వన్ హూ విల్ ఫుల్ఫిల్ మై ప్రామిస్ ఓన్లీ విత్ టియర్స్ ఇన్ మై ఐస్, దెన్ బోత్ మై ఐస్ షుడ్ షో టియర్స్, టియర్స్ షుడ్ కమ్ ఫ్రమ్ బోత్ మై ఐస్. వై ఈస్ ఇట్ దట్ టియర్స్ ఆర్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ వన్ ఐ? ప్లీజ్ examine the significance of such a thing. If I am really fulfilling my promise with tears in my eyes, they must be found in both the eyes, but they are only in one eye.
0: ఈ యొక్క మయూరుని యొక్క హృదయాన్ని కొంతవరకు నువ్వు పవిత్రమైనటువంటిదని అర్జునుడికి నిరూపించేటువంటి నిమిత్తమై కృష్ణుడు ఈ రకమైనటువంటి యొక్క కార్యం లోపల తాను పాల్గొంటూ వచ్చాడు. తక్షణమే కృష్ణుడు ప్రశ్నించాడు, అయితే రెండు కన్నుల ఎందు నీరు కారక ఒక కంటి ఎందు మాత్రమే ఈ ఎడవ భాగంలో కారేటువంటి దానికి కారణం నీవే చెప్పమన్నాడు.
1: Krishna wanted to demonstrate the sacredness of Mayuradhvaja to Arjuna. That is the reason why Krishna involved himself in all this drama. Then Krishna immediately said, all right, I see tears only in one eye. You tell us why there are no tears in two eyes and you are getting tears only in one eye.
0: Swami, ee kudi bhagamunu pavitramainatundi yokka brahmana putrini rakshinchukune nimittamaine dharmam chestunnanu. కాని తదుపరి ఈ ఎడవ భాగమంతా కూడాను కేవలం కుక్కల నక్కల పాలు కావలసి వచ్చినాయని, ఆ ఎడవ భాగం మాత్రమే ఏడుస్తుంది అది కాని కుడి భాగం ఏడ్చలేదు అని చెప్పాడు.
1: He addressed the Lord and said, O Lord, the right side is being preserved for sacrificing and getting the result of saving the son of a sacred Brahmin. Therefore, there are no tears on the right eye. On the other hand, when the right portion of my body is reserved for the tiger with a view to release the son of a Brahmin, the left portion is going to be eaten up perhaps by dogs and by various animals. And this rotten left portion, which is for various animals, this is bad. Therefore, tears are coming from the left eye. The right eye is sacred and the right portion is kept clean.
0: Unna satyanni vinnavinchinatundi tatchaname Arjuna yokka manasu chaala karigipoyindi. Itvanti parama bhaktulu kudanu Krishnudu ee lokamunandu unnara aneetundi satyanni gurtinchukoni, Swami Krishna Paramatma ee yokka parichana nee inka manumu ani prarthinchadu.
1: When the truth was revealed, then Arjuna's mind melted. Arjuna told himself, are there such devotees, such great devotees in this world for Krishna? Please stop your test, stop the severe test which you are applying. That is what Arjuna asked Krishna.
0: ee maata Arjunudu cheppina tatchaname Krishnudu santasinchi tatchaname taanu shankachakra gadaadhari roopamu dharinchi mayura ninnu రక్షించి నీ యొక్క భక్తి ప్రపత్తులు లోకవ్యాప్తి గావించుకునే నిమిత్తమై నేను ఆడినటువంటి ఇది ఒక ఆట కాని నిన్ను సరైనటువంటి పరీక్షలో చేయటం కాదు. నిన్ను పరీక్షించడం కూడాను నాకు సరైనటువంటి యొక్క ఇది మార్గం కాదు. కనుక నీవు ఇలాంటి అనుగ్రహాన్ని నువ్వు పొందగలిగినావు కనుక నీ జీవితం అంతా కూడాను నీ యొక్క పుత్ర పౌత్రాభివృద్ధులగా ఉంటుండి నిరంతరము కృష్ణ హృదయమునందే మీరు నివాసులైందురు కాక అని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు.
1: When Arjuna said these words, then Krishna stopped his test and Krishna told Mayuradhvaja, he appeared in his form of Shankha, Chakra and Gada. Krishna appeared with his weapons and he told Mayuradhvaja, look, this is the test which I have made not to give you any trouble. This is not a test, but so that you and your devotion may be known widely to the people in the world and that you, your children and your grandchildren may all be blessed with the boon that they will be have Krishna permanently in their mind. This is the reason why I have done this. And Krishna disappeared after that.
0: ఇక్కడ మనము కొన్ని రకమైనటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించుకోవాలి. శంఖ చక్ర గధ పద్మం ఈ నాలుగింటి యొక్క అర్థాన్ని కూడాను మీరు విద్యార్థులైనటువంటి వారు తెలుసుకోవటం అత్యవసరం.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు ఆల్సో అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ దీస్ ఇన్సిగ్నియా విచ్ కృష్ణ వేర్స్. దీస్ ఫోర్ శంఖ చక్ర గద అండ్ పద్మ ఆర్ ది ఇన్సిగ్నియా విచ్ కృష్ణ వేర్స్ ఇన్ హిస్ ట్రూ ఫార్మ్. Youth must also understand what is the symbol, what is the significance of these four insignia which we generally associate with Krishna.
0: Shankha managa shabdam.
1: Shankha is the conch. It stands for sound, for shabda.
0: Anaga shabdamu aa narayana nunchine uddhavinchinatundi kanukane ee vagdevi ainatundi vedamu paramatmani yokka swadhinamu ainatundi shankham yokka antarathamu.
1: The significance and the meaning of shankha or the conch is that sound has generated, its origin is from the divine, is from Paramatma. Therefore, that shabda also stands for Paramatma, is the significance of shankha.
0: Inka chakram anaga bhuta bhavishyat vartamana kala chakramu aa kalam anta kudanu bhagavantuni yokka hastagatam ayipoyinatundi anetundi kudanu antarartham.
1: There is the chakra. Chakra or the wheel. The wheel is the wheel of time. Time as represented in the past, present and future. The entire wheel of time is in the hands and full control of the Lord. That is the significance of the chakra.
0: Balamu. Anaga balamu yokka antarathamunu prabodhinchetuvantide gada.
1: Gada or the mace represents the strength. What represents strength is gada.
0: Inka padmamu anetuvantidi సర్వ హృదయముని యందు కూడాను ఆ కమల పద్మంగా ఉండేటువంటి యొక్క హృదయ పద్మముని పరమాత్మని యొక్క హస్తమునందున్నటువంటిది ఒక అంతరార్థము.
1: పద్మ ది ఫ్లవర్ ఆర్ ది లోటస్ దట్ దిస్ సిగ్నిఫైస్ దట్ ది లోటస్ ది హార్ట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఎవ్రీ ఇండివిజువల్ ది లోటస్ ఆఫ్ ది హార్ట్ ఈజ్ ఇన్ ఫుల్ కంట్రోల్ అండ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది లార్డ్. దిస్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ పద్మ ది ఫ్లవర్ ఆఫ్ లోటస్.
0: కనుక కాలము శబ్దము బలము హృదయము పరమాత్మని యొక్క స్వాధీనమైనటువంటివని కూడాను ఈ శంఖ చక్ర గదా పద్మముల యొక్క అంతరార్థము.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్ ఇన్సిగ్నియా శంఖ చక్ర పద్మ అండ్ గద ఈస్ దట్ శబ్ద ది సౌండ్ టైమ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆల్ కైండ్స్ అండ్ ది లోటస్ ఆఫ్ ది హార్ట్ ఆర్ ఆల్ ఫుల్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ ది లార్డ్ దే ఆర్ ఇన్ హిస్ హ్యాండ్. దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్ ఇన్సిగ్నియా.
0: కనుక మనకున్న బలము మన పశుబలంగా మనం భావించుకోకూడదు, బ్రహ్మబలంగా మనం భావించుకోవాలి. మనకున్నటువంటి యొక్క కాలము కేవలము ఒక సూర్య చంద్రాదులతో తిరిగేటువంటి కాలంగా మనం భావించుకోకూడదు, ఇది బ్రహ్మమయమైనటువంటి కాలము అనేటువంటి రీతిగా మనం భావించుకోవాలి. మన యొక్క హృదయము భగవంతుని యొక్క నివాస స్థానంగా మనం విశ్వసించుకోవాలి. ఈ రకమైనటువంటి యొక్క భావములు మన యువకులు అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఏ విధమైనటువంటి పెడమార్గమును పోక, పాప మార్గంలో పాల్గొనక, దైవ ప్రీతిని పాప భీతిని కూడాను కొంతవరకు కలిగి జీవితాన్ని సార్థకంగా ఉంచుకుంటారని కూడాను ఈ యొక్క వేదములు ప్రబోధిస్తూ వచ్చాయి.
1: అవర్ స్ట్రెంగ్త్ షుడ్ నాట్ బి రిగార్డెడ్ యాజ్ అనిమల్ స్ట్రెంగ్త్. ది ఫిజికల్ స్ట్రెంగ్త్ విచ్ వీ హ్యావ్ షుడ్ బి ఐడెంటిఫైడ్ విత్ ది స్ట్రెంగ్త్ దట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది బ్రహ్మన్. ఇట్ ఈస్ నాట్ అనిమల్ స్ట్రెంగ్త్. సో ఆల్సో ది టైమ్ విచ్ వీ స్పెండ్ దట్ షుడ్ నాట్ బి రిగార్డెడ్ యాజ్ సంథింగ్ విచ్ ఈస్ అరైజింగ్ ఫ్రమ్ ది మూవ్మెంట్ ఆఫ్ ది సన్ అండ్ ది మూన్. దిస్ టైమ్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు బ్రహ్మన్ హిమ్సెల్ఫ్. And whatever the lotus, the flower, that should not be regarded as anything very different from your own heart. Your own heart should be regarded as something which is coming from God. Such ideas, developing such notions of Brahman being in our time, in our strength and in our heart. By that we will be able to develop proper ideas and we will be able to live well in the world.
0: Dhanabalamu janabalamuto poradi kauravulu hatamaipoyaru. కానీ ధర్మబలము దైవబలమును కూడా విశ్వసించి పాండవులు స్థిరంగా లోకమునకు ఒక పవిత్రమైనటువంటి మార్గదర్శకులుగా నిలిచిపోయారు.
1: రిలయింగ్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ వెల్త్ అండ్ రిలయింగ్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజిక్ ఆఫ్ అనిమల్ స్ట్రెంగ్త్ కౌరవస్ వర్ డిఫీటెడ్. నాట్ ఓన్లీ డిఫీటెడ్ దే సింప్లీ డిసపియర్డ్ యాజ్ నథింగ్. ఆన్ ది అదర్ హ్యాండ్ పాండవాస్ హూ రిలైడ్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ధర్మ and who relied on the strength of God, on divine strength, they succeeded and they prospered and they were very well.
0: Dhanabalamu daivabalame pradhanamainatundi nijabalamu kani dharmabalamu anetundi kudano indulo oka pedhamainatundi oka manavattamlo nijamainatundi balanga roopanduto vachindi kani dhanabalamu janabalamu buddhibalamu bhujabalamu ivi kevalamu alpamainatundi balamule kani idi atmabalamulu kavani kudano యువకులు విశ్వసించవలసినటువంటి.
1: యంగ్ పీపుల్ షుడ్ బిలీవ్ అండ్ షుడ్ అండర్స్టాండ్ దట్ ది స్ట్రెంగ్త్ అరైజింగ్ ఫ్రమ్ వన్స్ ఓన్ వెల్త్, స్ట్రెంగ్త్ అరైజింగ్ ఫ్రమ్ ఫిజికల్ మ్యాగ్నిట్యూడ్, స్ట్రెంగ్త్ అరైజింగ్ ఫ్రమ్ మైండ్, ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ కైండ్ ఆర్ నాట్ రియల్ స్ట్రెంగ్త్. Real strength arises only from God, divine strength, and strength which is righteous are the only good strength. This is what youth should believe in and should have faith in.

0: పదవులు మంచి బ్రతుకు కోరుచుందురు మనుజులు.
1: Man desires good times, good position and good life.

0: Whole love, from whole love emanates happiness, and it is through satya, that is truth, sacrifice and peace alone that one derives happiness. Without love there is no happiness whatsoever. What more can I tell you all? This is the truth.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Talli odiye pratha manavunakunu pradhana badi.
0: Mother is the school for all children.
1: Talli odiye prati manavuniki prathama gudi.
0: Mother it is who is the living temple for all mankind.
1: Talliye prati manavuniki pradhana dhanamu.
0: It is mother who is the primary wealth for all mankind.
1: Ituvanti talli yokka tattvanni gurtinchi vartinchatam prati manavuni kartavyam.
0: It is the duty of every individual to know the essence of motherhood.
1: Talliki minchina daivamu ledu.
0: There is no god other than the mother.
1: Tandi dhanamu talli daivamu.
0: Mother is wealth, mother is deity.
1: Ituvanti daivattamanu ganattamanu vishwasinchaka kevalamu dhanapechuke sampadapechuke aishwarya apechate manavudu aneka vidhamulainatunti karyamulaku kankaram kattukuntunnadu.
0: Man goes on performing meaningless actions without being conscious of the fact that mother is a goddess, mother is wealth, and mother is everything.
1: Talli tandri padamu daniki arthamu undinattuga veeri sannidhika sambandham kalisi untadi.
0: Mother and father, of the words and meaning, the two phrases are combined together.
1: పదము అర్థముతోనే కూడి ఉంటుంది కాని అర్థమునకు విలువగా ఉండదు.
0: వర్డ్స్ ఆర్ కంబైన్డ్ విత్ ద మీనింగ్ అండ్ మీనింగ్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద వర్డ్స్.
1: కనుకనే పదమునకు అర్థమే పదార్థము అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: సో ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ ది ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్.
1: ఇది టంబ్లర్, ఇది ఒక పదము.
0: టంబ్లర్, దిస్ ఈజ్ అ వర్డ్.
1: ఈ పదమునకు ఈ టంబ్లరే అర్థం.
0: ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈస్ ద టంబ్లర్ ఇట్ సెల్ఫ్.
1: కనుక పదము పదార్థము అవినాభావ సంబంధమైనట్టుగా తల్లి తండ్రి అవినాభావ సంబంధ స్వరూపులు.
0: జస్ట్ దట్ దేర్ ఇస్ అన్ ఇన్సెపరబుల్ కనెక్షన్ బిట్వీన్ ద వర్డ్ అండ్ ది ఆబ్జెక్ట్, దేర్ ఇస్ ఆల్సో ద సేమ్ కనెక్షన్ బిట్వీన్ మదర్ అండ్ ఫాదర్.
1: కనుక తల్లి స్థానం అనేటువంటిది ప్రధానమైనటువంటిది మానవత్వమునకు.
0: సో ద స్టేటస్ ఆఫ్ అ మదర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమంగ్ మ్యాన్ కైండ్.
1: తల్లి తండ్రి ఉపాధి భేదములే తప్ప దివ్యత్వమైనటువంటి మానవత్వమును ఎట్టి భేదం కూడా ఉండదు.
0: మదర్ అండ్ ఫాదర్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద డివినిటీ.
1: ఆడవారికి ఒక మానవత్వమని మగవారికి మరొక మానవత్వమని ఇందులో విభజించుటకు వీలు కాదు.
0: We cannot say that mother is a separate human being and the father is a separate human being.
1: Viveka chudamani yandu ellad puman ichcha ramo bhavati tapto bhavati matto bhavati atma ramo bhavati ani ee vishayamunandu kodanu ellad puman ikkada kevalu oka purushudani kaani stree ani kaani ee maatram kodanu deeniki bhedamulu levu.
0: In the Viveka chudamani there are a string of mantras which does not differentiate between the phrase man or woman.
1: Manavattamunaga kevalam manamu pratyekinchi shramapadi sampadinchetunte yokka phalitam kaadu.
0: To attain what is called manhood is not something which we have to strive for so much.
1: Divyatvame nija manavattam.
0: Divinity is true manhood.
1: Manavudu oka సామాన్యమైనటువంటి ఒక వస్తువును సంపాదించాలనంటే అనేక శ్రమలకు వచ్చి అనేక త్యాగములు కూడా చేస్తూ ఉంటాడు.
0: Man, if he wants to attain something, he strives very hard and even makes sacrifices.
1: Anitya asasita asatyamainatuvanti yokka padarthamu yokka deenike manavudu inta tyagam cheyachundaga anni laabhamula kante adhika laabhamainatuvanti aatma laabhamunaku manavudu emi tyagam chestunnadu.
0: For things that are transient, for things that are untrue, if man is putting in so much of effort, what effort should he put in to gain that thing which is above all, that is atma?
1: Nijamuga manavuni vibhajinchinappudu rendu bhagamuluga tayaravutunnadu.
0: If we analyze man, there are two aspects in him.
1: Okati dehamu, rendavadi atma.
0: One is the body, the other thing is the atma.
1: Akali, dappi, nidra, shrama ityadi gunamulu dehamu nundi puttuchunnavi.
0: Hunger, thirst, sleep and tiresomeness comes out of the body.
1: Tyagamu, satyamu, sahanamu, sanubhuti, prema ityadi gunamulu atma nundi aavirbhavistunnayi.
0: From the atma, the virtues of satya, shanti and the other virtues of fortitude come from the atma.
1: Nijamuga deenini vicharinchina dehamu manavudu kaadu.
0: If one has to analyze, the body is not the atma.
1: Akaramunu aadharamu chesukoni manavuniga bhramistu unnadu.
0: We are just thinking of the form and we are under the illusion that this is man.
1: Ee dehamunaku etti gunamulu etti parinamamulu unnavu. Pachupachi mrugadulu yokka dehamulaku kudanu atti parinamamulu kuda untunnavi.
0: What qualities or change is there for man, it is there even for the birds and the beasts.
1: Ahara, nidra, bhaya, maidunadulu, pachupachi mrugadulaku, manavunaku samaname.
0: Birds and beasts have also this thirst, hunger, sleep and fear in common with man.
1: Dehamu panchabhautikamu.
0: Body is consists of five elements.
1: Dehamu koolaka tappadeppudun.
0: Body has to wither away one day.
1: Dehi niramayundu.
0: The one who resides in the body.
1: Ganakimpaka dehiki chavu puttukal moha nibandha bandhanala mudralu levu.
0: The dehi or the atma is eternal. There is no death, there is no birth.
1: Nijambu chuda, dehiye devadevudu.
0: If you have to know the truth, the one who resides in the body is the atma.
1: Madin gamanimpaga atma roopudai.
0: You will have to understand that you are all the atma swarupas.
1: Alpa padarthamulaku manavudu అనేక విధములుగా శ్రమపడి జీవితమునే త్యాగం చేసి దాని పొందుటకై అరులు చాచి ఆశిస్తుంటాడు.
0: ఫర్ ఒబ్టైనింగ్ లిటిల్ ట్రైఫల్స్ మ్యాన్ అండర్గోస్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఈవెన్ సాక్రిఫైసెస్ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ సేక్.
1: డబ్బు చెల్లించినదే అంగటిలోని పదార్థం మన హస్తమునకు చేరదు.
0: ఇఫ్ యూ డు నాట్ పే ఫర్ ఎనీథింగ్ ఇన్ ద షాప్ వీ డు నాట్ గెట్ ద థింగ్.
1: అదే విధముగానే ఒక దానిని త్యాగము చేయక మరొక పదార్థము మనకు లభించదు.
0: Unless we sacrifice something, we cannot obtain another thing.
1: కనుక దేహము నుండి ఆవిర్భవించినటువంటి దుర్గుణములను మనం త్యాగము చేసినప్పుడే ఆత్మ నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు మనకు అలవడతాయి.
0: If only we are able to give up and shed the bad qualities which belong to the body, it's only then the virtues of the atma we can foster.
1: మనము అసమత్వాన్ని త్యాగము చేసినప్పుడే సమత్వము మనకు ప్రాప్తిస్తుంది.
0: ఇట్ ఈస్ వెన్ వీ షెడ్ డిస్యూనిటీ ఇట్స్ ఓన్లీ దెన్ వీ కెన్ గెట్ యూనిటీ.
1: దుర్గుణములు మనం త్యాగం చేసినప్పుడే సద్గుణములు మనకు అలవడిస్తాయి.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ గివ్ అ బ్యాడ్ క్వాలిటీస్ దట్ వీ కెన్ ఒబ్టైన్ గుడ్ క్వాలిటీస్.
1: అట్లు కాక త్యాగమునకు పూనుకొనక కేవలం నిరంతరం కూడాను భోగమే ప్రధానమనేటువంటి ఈ దృష్టిలో జీవించేటువంటి మానవుడు మానవత్వమునకు సంబంధించినటువంటి వాడు కాదు.
0: మ్యాన్ హూ ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ బట్ ఆల్వేస్ సీక్స్ ప్లెజర్ హీ కెనాట్ బి కాల్డ్ అ మ్యాన్.
1: పుణ్యకార్యములకు పవిత్రమైనటువంటి తలంపులకు గీటు రాయి త్యాగము.
0: ఫర్ గుడ్ డీడ్స్ అండ్ ఫర్ గుడ్ థాట్స్ ఇట్ ఓన్లీ సాక్రిఫైస్ దట్ ఇస్ నెసెసరీ.
1: ఇంకా దుర్గుణములకు దురాలోచనలకు దుష్కర్మలకు గీటు రాయి లోభము.
0: Avarice is that which underlies bad deeds, bad thoughts and bad speech.
1: Lobhamu undinanta varaku manavunaku tyagamu labhinchadu.
0: As long as man is avaricious, he cannot obtain sacrifice.
1: Tyagamu cheyaka, divyatvamaina manavattvamu manaku abhivruddhi kadu.
0: If he does not sacrifice these things, he will not understand the divinity in him.
1: Kanukane purusha suktamunandu, na karmanam, na prajaya, dhanena tyageneike amrutatvamanasuhu. ఈ త్యాగం వల్లే మనకు అమృతత్వం ప్రాప్తిస్తుంది. కేవలం లోభం వల్ల మనకు మృతత్వం మనకు లభిస్తుంది.
0: ద పురుష సూక్త టెల్స్ us it is only because of sacrifice we obtain eternity, and if we are not prepared to sacrifice, we will remain mortal.
1: కనుక ఇట్టి సద్గుణములు స్త్రీ పురుషులు అనేటువంటి తారతమ్యము లేక, భేదభావములు లేక, సమత్వమైనటువంటి మానవత్వంగా మనం విశ్వసించి ప్రతి వ్యక్తి కూడాను ఆచరించదగినటువంటి యొక్క పవిత్ర గుణములుగా మనం విశ్వసించాలి.
0: టు ఫాస్టర్ గుడ్ క్వాలిటీస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ అ మ్యాన్ ఆర్ అ ఉమన్ అండ్ ఎవ్రీబడి షుడ్ స్ట్రైవ్ టు నరిష్ దిస్ గుడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్.
1: కనుక మానవత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యత్వమనేటువంటి దాన్ని అర్థం చేసుకోగలం.
0: It's only when we are able to increase this manhood in us, then we will understand divinity.
1: ఈ మానవత్వములకు ఉండినటువంటి పవిత్రత ఏమిటి?
0: What is the purity attached to this
1: manhood? ఏమిటి?
0: What is the distinctiveness about?
1: ఇది కేవలం మనము సాధించేటువంటిదా లేక సంపాదించుకునేటువంటిదా లేక సహజమైనటువంటిదా అని విచారించినప్పుడు ఇది సంపాదించుకుంటే లభించేటువంటిది కాదు, సాధిస్తే ఇది మనకు లభ్యమయ్యేటువంటిది కాదు, ఇది కేవలము మానవత్వానికి సహజమైనటువంటిది.
0: ఇస్ దిస్ మ్యాన్ ఇట్ సంథింగ్ విచ్ వీ కెన్ ఒబ్టైన్ త్రూ సాధన ఆర్ ఇస్ ఇట్ సంథింగ్ వీ కెన్ గెట్ ఆర్ ఇస్ ఇట్ సంథింగ్ దట్ ఈస్ ఇన్నేట్ ఇన్ us? ఇట్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ఇన్నేట్.
1: నిప్పును కప్పినటువంటి నిప్పునకు రూపమే కనిపించదు.
0: ద ఫైర్ విచ్ ఇస్ కవర్డ్ బై యాషెస్
1: అయితే ఆ నిప్పును మనము ఊపి దూరం చేసినప్పుడు నిప్పు మనకు ప్రత్యక్షమవుతుంది.
0: Drive away the fan away the ashes, we can see the embers.
1: Aithe ee nimuru ekkada nunchi puttindi? Nippu nunde puttindi.
0: These ashes have come out of the fire.
1: Nippu nunde puttina nimuru nippune kappi vesinattuga ee divyattam nundi puttinatvanti yokka ajnanam aneetvantidi kevalam divyattamune kappi vestundali.
0: The ashes which have covered the live embers is like the ignorance that covers the divinity in us.
1: Mana vicharana dwara ప్రయత్నం ద్వారా ఈ నిమురును మనం దూరం చేసినప్పుడు నిప్పు సహజంగానే ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ త్రూ డిస్క్రిమినేషన్ అండ్ ఎఫర్ట్ వీ కెన్ ఫ్యాన్ అవే దీస్ యాషెస్.
1: అదే విధముగానే మనం కొత్తగా సాధించేటువంటిది కాదు మానవత్వం.
0: టు ఫీల్ దట్ వి హావ్ గాట్ దిస్ మ్యాన్హుడ్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ.
1: మానవత్వాన్ని మరవక మానవ విశిష్టతని విశ్వసించి మానవుని యందు మానవునిగా ప్రవర్తించేటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ మ్యాన్హుడ్ అండ్ మ్యాన్హుడ్ ఇస్ సంథింగ్ వెరీ డిస్టింక్టివ్. త్రూ ది అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ అలోన్ వీ కెన్ రియలీ బికమ్ రియల్ హ్యూమన్ బీయింగ్స్.
1: మానవత్వం లేని దైవభక్తి, నైతిక ప్రవర్తన లేని దేశభక్తి, ఇవి రెండు కూడాను అర్థం లేనటువంటి మార్గములు.
0: నాట్ రియలైజింగ్ ద డివినిటీ ఇన్ మ్యాన్హుడ్ ఇట్స్ యూస్లెస్ ఆర్ Loving one's nation without ethics also is useless.
1: Kanuka manavattamato kudinatunte daiva bhaktiye nijamainatunte divyattvanga roopondutundi.
0: It's manhood combined with love for God, it is real manhood.
1: Ee manavattamanaga manishiki manishiki madhyanunna sambandha bandhavyanni gurtinchali.
0: Manhood is something which recognizes the relationship between man and man.
1: Naitika pravartana leni desha bhakti
0: without morality to love the nation.
1: Kanuka naitika pravartana manavattvamunaku entayo upakaristundi.
0: Therefore to lead a moral life is very essential to a human being.
1: Divyattvamunaku naitikamu aadhyatmikamu rendu rekkala vantivi.
0: For divinity, morality and spirituality are like two wings.
1: Ilanti మానవత్వమునకు ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క అంగములు ఈనాడు మనం కోల్పోయినాం.
0: టుడే ద మెయిన్ బేసిస్ ఫర్ మ్యాన్హుడ్ హ్యాస్ కొలాప్స్డ్.
1: ప్రపంచములో ఎక్కడ చూసినా కూడాను రాజకీయ కల్లోలములు, అనాత్మ వాదనలు కోటా పోటీలుగా పడుతున్నవి.
0: టుడే వెన్ వి సీ ఇన్ ద వరల్డ్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఆల్వేస్ పాలిటిక్స్ And there is always conflict between what man cannot understand, between the Atma and man.
1: ఈనాటి ప్రపంచము దుష్టగుణములనేటువంటి జబ్బుతో కుమిలిపోతున్నటువంటి రోగ వలె కనిపించుచున్నది.
0: Today the world is diseased with bad qualities.
1: ఇట్టి దుష్టగుణములనేటువంటి రోగమును నివారణ గావించుటకు సరి అయినటువంటి ఔషధము ఒక ఆధ్యాత్మికమే.
0: To remove this disease from the world, the only medicine is spirituality.
1: కనుక ఈ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని గుర్తింపజేసేటువంటి ఆధ్యాత్మికము ఈనాడు మానవుడు కోల్పోవటం చేతనే నిజముగా మానవుని వలె ప్రవర్తించక దానవుని వలన లేక పశువు వలనో ప్రవర్తించుటకు పూనుకుంటున్నాడు.
0: It's because man has forgotten this underlying spirituality that he is conducting himself even worse than beasts.
1: పశువుగా పుట్టి పశువుగా ప్రవర్తించడంలో దోషము లేదు.
0: Being born as a beast and conducting oneself as a beast, there's nothing wrong.
1: మానవునిగా పుట్టి పశువుగా ప్రవర్తించడము పశువు కంటే హీనంగా తోస్తుంది.
0: But to be born as a man and to conduct oneself as a beast, it's worse than being a beast.
1: కనుక మానవుడనేటువంటి వాడు మానవత్వముకు తగిన సార్థకతను మనం సంపాదించాలి.
0: Therefore a man who has to be a man should deserve himself to be a man.
1: పుణ్యమునకు పాపమునకు మన చర్యలే ప్రధానమైనటువంటివి.
0: For good deeds and for wicked deeds our behavior is the basis.
1: అష్టాదశ పురాణేషు వాసిష్ఠ వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ యొక్క 18 పురాణముల యొక్క సారము పరులకు ఉపకారము చేయటమే పుణ్యమని పరులను హింసించి పాపం కట్టుకోవటమే ఒక విధమైనటువంటి దుష్ట కర్మలని బోధిస్తూ వచ్చింది.
0: The essence of the Puranas tells us that if you are unkind to other people, those are the wicked deeds, and if you serve humanity, those are the good deeds.
1: ఇతరులను బాధ పెట్టకూడదు.
0: Don't torture others.
1: ఇతరుల మనసును నొప్పించరాదు.
0: Don't hurt the mind of others.
1: కారణమేమనగా అందరి హృదయమునందు కూడాను ఆత్మస్వరూపుడుగా దైవత్వుడై ఉన్నాడు.
0: The reason being that in everybody's heart, God is in the form of the Atma.
1: కనుకనే యూనిటీ ఆఫ్ డ్యూనిటీ అనేటువంటిది ఇది కేవలము సామాన్యమైనదిగా భావించక సహజమైనటువంటిదిగా మనం విశ్వసించాలి.
0: We'll have to realize this unity of divinity is not something that is alien to us but something that is innate.
1: అయితే యూనిటీ డివినిటీ ఈ రెండింటికి సన్నిహిత సంబంధం ఉన్నదని భావించవచ్చును. ఈ సన్నిహిత సంబంధం ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: Well, we can understand that there is connection between unity and divinity, but how can we get this?
1: యూనిటీ డివినిటీకి మొట్టమొదట ప్యూరిటీ కావాలి.
0: ఫర్ యూనిటీ అండ్ డివినిటీ యూ హ్యావ్ టు హ్యావ్ ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీని మనం అభివృద్ధి చేసుకోవాలంటే చారిటీ చేయాలి.
0: ఇఫ్ యూ హ్యావ్ టు డెవలప్ దిస్ ప్యూరిటీ విదిన్ అస్ వీ విల్ హ్యావ్ టు డూ సాక్రిఫైస్.
1: కనుకనే చారిటీ ప్యూరిటీ యూనిటీ డివినిటీ ఈ నాలుగింటి యొక్క మార్గములపై నాలుగింటి యొక్క స్తంభములపై ఈ జీవితం అనే సౌధము ఆధారపడి ఉంటుంది.
0: Therefore, the happiness of mankind depends upon the four pillars of charity, purity, unity, divinity.
1: అందువలననే మొట్టమొదట మానవునకు ధర్మమే ప్రధానము అనేటువంటి యొక్క సూక్తిని బోధిస్తూ వచ్చింది శాస్త్రము.
0: Therefore, Shastras has been proclaiming that righteousness is the thing for man.
1: ధర్మం అనగా ఇతరులకు మన శక్తి అనుసారము లేనటువంటి వారికి తోడ్పట్టము వాళ్లకు తగినటువంటి సహాయం చేయటము దీనిని చారిటీ అనేటువంటి ఒక పేరుతో లోకములో చలామణి అవుతూ వస్తుంది.
0: చారిటీ ఇస్ దట్ విచ్ ట్రైస్ టు హెల్ప్ పీపుల్ ఇన్ నీడ్ అండ్ గివ్ ఇమెన్స్ హెల్ప్ టు దోస్ హూ ఆర్ ఇన్ డిస్ట్రెస్.
1: ఇది ఈ త్యాగము చేసేటువంటిది కూడాను హృదయపూర్వకంగా త్యాగం చేయాలి.
0: ద సాక్రిఫైస్ దట్ ఇస్ మేడ్ షుడ్ బి ఫ్రమ్ ద హార్ట్.
1: ఇక్కడ త్యాగమునకు విలువ కాని ఇచ్చే పదార్థమునకు విలువ కాదు.
0: ద థింగ్ ఈజ్ దట్ వన్ షుడ్ నో ద హార్ట్ బిహైండ్ ఇట్ అండ్ నాట్ ద థింగ్ దట్ ఇస్ గివెన్.
1: మనము చేతికి గడియారాలు కడుతుంటాం.
0: వి హావ్ గాట్ ద రిస్ట్ వాచ్ ఆన్ అవర్ రిస్ట్.
1: ఈ గడియారం ఎంత విలువ అని మనం అడుగుతాం.
0: వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వాచ్.
1: గడియారమునకు విలువ కాదు మనం చూడవలసింది.
0: వి ఆర్ నాట్ టు సీ
1: టైముకు విలువ ఇవ్వాలి.
0: వి ఆర్ నాట్ టు సీ ద వాల్యూ ఆఫ్ ద వాచ్ బట్
1: వాచ్ ఇస్ నాట్ వాల్యూ టైమ్ ఈజ్ వాల్యూ.
0: Time is valuable, not the watch.
1: Kanuka manam time ku kalamunaku etuvanti pradhanam istunnamo ade vidham gane manam chese etuvanti oka bhavamunaku viluvani ivvali kani dhanamunaku viluvani ivvaradu.
0: Just the way in which we are attaching value to the time and not to the vote, we should attach value to the bhava of giving the charity and not the
1: object. Bhavame manavuni viluva.
0: It is this feeling that is worthy.
1: Ee viluvalanni tyagamu oka vidhamaina margam nandu pravesham avutundi.
0: It is because of the worthy act that one can sacrifice.
1: Kanukani, money comes and goes, morality comes and grows. Ee morality, దీనిలో ఉండినటువంటి యొక్క గుణముల యొక్క స్వభావమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ మొరాలిటీ దట్ అటాచెస్ వాల్యూ టు మ్యాన్హుడ్.
1: ఇలాంటి త్యాగమునకు మొట్టమొదట మనము
0: జస్ట్ వే ఇన్ విచ్ వీఆర్ అటాచింగ్ వాల్యూ టు ద టైమ్ అండ్ నాట్ టు ద వోట్ వీ షుడ్ అటాచ్ వాల్యూ టు ద భావ ఆఫ్ గివింగ్ ద చారిటీ అండ్ నాట్
1: భావమే మానవుని విలువ.

0: ద ఫస్ట్ స్టెప్. ఇలాంటి మానవత్వము స్త్రీ పురుషుల యందు సమత్వంగానే ఉంటుండాలి.
1: దిస్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ కామన్ టు బోత్ మ్యాన్ అండ్ ఉమెన్.
0: ఒక విధంగా ఈనాడు మానవుడు విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ ట్రైయింగ్ టు ప్రోగ్రెస్ ఇన్ సైన్స్.
0: రాజకీయ పరిణామము జగత్తులో అనేక విధములుగా కనిపించుచున్నవి.
1: There are varied ways in which political things are happening.
0: Aarthika parinamam kudanu kanipinchunnadi.
1: In the economic field also many
0: sandhika parinamam kudanu kanipinchunnadi.
1: Even in other aspects also there is much change in society.
0: Kaani manasika parinamam kanipinchatam ledu.
1: But there is no transformation in man.
0: Enni vidhamulainatundi aarthika rajakeeya naitika పరిణామములు ఉండినప్పటికీ మానసిక పరిణామమే లేకుండినా మానవత్వం ఏమాత్రం కూడాను శోభించదు.
1: There has been lot of changes in the economic field, in the political field, in the social field, but there seems to be no change in the mind of man.
0: మానసిక పరిణామమునకు పూర్వము ఆధ్యాత్మిక పరిణామం కూడాను అవసరం.
1: Before the change in man's mind, there should be change in spiritual.
0: ఆధ్యాత్మిక మానసిక పరిణామములే మానవత్వమును సరైనటువంటి మార్గమును నడిపిస్తుంది.
1: ఇట్ ఇస్ ద చేంజ్ దట్ కమ్స్ ఓవర్ మ్యాన్ మెంటలీ అండ్ స్పిరిచువలీ బ్రింగ్స్ ద ట్రాన్స్ఫర్మేషన్.
0: కనుక ఇట్టి పరిణామమును మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట సద్గుణములను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ హావ్ గాట్ టు ఆబ్టైన్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ వి షుడ్ కల్టివేట్ గుడ్ క్వాలిటీస్.
0: నాటిన మొక్క అభివృద్ధి కావాలన్నా దానికి సరైనటువంటి వేళవేళకు నీరు పోసి దానికి సకాలంలో ఎరువులు వేసి దాన్ని సంరక్షించుకునేటువంటి కంచెలు కట్టినప్పుడే ఇది వృక్షమై మనం ఆశించినటువంటి ఫలపుష్పములను అందిస్తుంది.
1: ఇట్స్ వెన్ యూ ప్లాంట్ అ స్మాల్ సాప్లింగ్ ఓన్లీ వెన్ వీ వాటర్ ఇట్ అండ్ వీ గివ్ ఇట్ మెన్యూర్ అండ్ వీ బిల్డ్ అ ఫెన్స్ అరౌండ్ ఇట్ ఇట్స్ ఓన్లీ దెన్ ఇట్ గ్రోస్ ఇన్ ఎ ట్రీ అండ్ బేర్స్ ఫ్రూట్.
0: విత్తనము వృక్షమై ఫలపుష్పములను అందించవరనన్నా విత్తనము మొదలు ఏమవుతుంది?
1: It's only when we sow the seed first, then only it grows, there's blossoms and fruits.
0: Tanu mattilo tana roopamunu naashanam cheskunnappude adi mokkaga bayaljerthundi.
1: It's when the seed completely dissolves its identity in the mud that it becomes a plant.
0: Adhe vidhamugane ee manavattam yokka aakaramaina dehatattvanni kontha varaku manam marchinappude indulo unna divyattam aneetundini manaku abhivruddhi nondutundi.
1: In the same way, if man forgets that he is the body, it's only then he can realize his divinity.
0: Aham dehasmi aneetundi bhavam undinanta varaku manavuniki sukadukkamulu tappinevu kaadu.
1: As long as he feels that identifies himself in the body, he definitely has to experience pain and pleasure.
0: Sarvam atmamayam.
1: Everything is atma.
0: Ilanti bhavamunu manamu abhivruddhi parchukovali.
1: We have got to foster this feeling.
0: అప్పుడే మనలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మనము పోషించుకోవటానికి తగిన కృషి చేయగలము.
1: ఇట్స్ ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు సీ ద డివినిటీ ఇన్ us.
0: అందులో స్త్రీల యందు మరింత పవిత్రమైనటువంటి స్థానమును మనం పోషించుకోవాలి.
1: ఎస్పెషలీ ఇన్ విమెన్ వి విల్ హావ్ టు కల్టివేట్ గ్రేటర్ ప్యూరిటీ.
0: కారణమేమనగా దేశమునకు భారతోద్ధారకులు కావలసినటువంటి యొక్క పుత్ర రత్నాలను ఈ తల్లి యొక్క గర్భము ద్వారానే ఆవిర్భవించాలి.
1: ద రీజన్ బీయింగ్ దట్ టుమారో ఇన్ భారత్ దోస్ సన్స్ ఇలస్ట్రియస్ సన్స్ హావ్ టు బి బోర్న్ త్రూ ద విమెన్.
0: స్త్రీల యందు భగవద్గీత యందు చెప్పినట్టుగా ఏడు శక్తులు ఉంటున్నవి.
1: భగవద్గీత హాస్ టోల్డ్ us there is tremendous power in women.
0: పురుషుని యందు మూడు శక్తులు మాత్రమే ఉంటున్నది.
1: ఇన్ మ్యాన్ దెర్ ఆర్ ఓన్లీ త్రీ టైప్స్ ఆఫ్ పవర్.
0: కనుక శక్తులకు తగినట్టుగా ఈ యొక్క వ్యక్తులు ప్రవర్తించుటకు పూనుకోవాలి.
1: సో అన్ ఇండివిజువల్ షుడ్ కండక్ట్ హింసెల్ఫ్ అకార్డింగ్ టు ద ఇన్నేట్ పవర్ విద్ ఇన్.
0: సత్య త్యాగ శాంతి సుఖములు ఈ విధమైనటువంటి గుణములతో ఈ స్త్రీలు వర్ధిల్లుతూ ఉంటారు.
1: ద విమెన్ హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ పీస్.
0: స్త్రీలు నిరంతరము కూడాను కాలము యొక్క పరిణామమును పవిత్రత యొక్క కాంతిని తాము ఆశిస్తూ ఉంటారు.
1: Women always desire that there should be prosperity.
0: Arjunaku subhadraku undinatvanti teda meeku aneka pariyanam cheppanu.
1: I have told you many a time the difference between the Arjuna and Subhadra.
0: Abhimanyudu maranin

0: సమయంలో అర్జునుడు విలపించినటువంటి మార్గము, సుభద్ర విలపించినటువంటి మార్గములో ఈ యొక్క తేడా మనకు చక్కగా అర్థమవుతుంది.
1: The difference between the two of them we can see when both of them grieved over the death of Abhimanyu.
0: తండ్రి నిరంతరము పుత్రవాత్సల్యం చేత, దేహభ్రాంతి చేత తమ యొక్క భవిష్యత్తు యొక్క అభివృద్ధి కోసమై పాటు పడుతుంటాడు.
1: Father, being attached more to the body and to the later prosperity, he suffers under this illusion.
0: కేవలము దేహము యొక్క పటుత్వమును, దేహము యొక్క వయస్సు ప్రమాణమును ఈ తండ్రి విచారిస్తూ ఉంటాడు.
1: Father always tries to think about the body and its aspects.
0: కనుకనే తండ్రి అయినటువంటి అర్జునుడు విలపించేటువంటి యొక్క విధానాన్ని మీరు కొంత విచారించాలి.
1: You will have to see how Arjuna grieved over his son.
0: Gana.

0: అని విలపించాడు అర్జునుడు.
1: అర్జున గ్రీవ్ సింగ్, వాట్ వాస్ ద యూజ్ ఆఫ్ ఆల్ దిస్ బ్లడీ వార్ విచ్ పుట్ అన్ ఎండ్ టు మై సన్ హు వాస్ అ వారియర్ హు వాస్ అ హీరో హు వాస్ అ వెరీ కాన్క్రిటైజేషన్ ఆఫ్ బ్యూటీ. ఐ హావ్ సాక్రిఫైస్డ్ మై అభిమన్యు, వాట్ ఇస్ ఇట్ ఐ హావ్ వన్, మై సన్ కెనాట్ నౌ అటైన్ ద కింగ్డమ్, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఆల్ దిస్ బ్యాగేజ్.
0: ఇంకా సుభద్ర గెలిపించేటువంటి విధానం చూస్తే, మునుపటి రామరాజ్యమున ముద్దుల బిడ్డల చేత

0: ద్వాపర ధర్మము నాలుగు పాదము చనుతరి బిడ్డలకి అచ్చునట్టి ఈ విధి విధానము ఏర్పడే మునుపటి రామరాజ్యమున ముద్దుల బిడ్డలకి అచ్చునట్టి ఏ వనితయు లేకపోయనట.
1: ఆర్ దేర్ నో విమెన్ యాజ్ దే క్రైడ్ ఓవర్ ద బ్యూటిఫుల్ చిల్డ్రన్ ఆఫ్ రామరాజ్య.
0: అప్పుడే కనపడజొచ్చుచున్నవి కలికాల సమాగమ గుర్తులు.
1: ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ రామరాజ్య కమింగ్ టు ద ద్వాపర యుగ, one understands how the Kali Yuga will come and there will be grief.
0: Kala Marpula Pramanamunu Talli Gurtistuntadi.
1: Mother can understand the changes that goes on from age to age.
0: Deha Marpula Yuga Pramanamunu Tandri Gurtistuntadu.
1: Father understands the changes that comes over the body.
0: Neeti Pudagavanti Deha Pramanamune Tandri Aasistuntadu.
1: Father only can realize the essence of the body, which is like a
0: amrutamayinatunte yokka aatma tattvamane talli yochistuntadi.
1: Mother thinks about the divinity.
0: Kanuka talli prema kevalamu oka divya murti tho cherinatuvantidiga untuntadi.
1: Therefore mother's love is something which is combined with the divinity.
0: Atti talluluga tayaru kavatamu ee naadu atyavasaramu.
1: It is imperative today that everybody should become such mothers.
0: Uttama bhaaryalakante ఉత్తమ మాతృమూర్తి తయారు కావటం అత్యవసరం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ గుడ్ వైఫ్ ఇట్స్ మచ్ బెటర్ టు బికమ్ ఎ గుడ్ మదర్.
0: ఈనాడు లోకములో మంచి భార్య కనిపిస్తుంది కానీ మంచి తల్లి కనిపించాలి.
1: టుడే ఇన్ ద వరల్డ్ వీ కెన్ సీ గుడ్ వైఫ్ బట్ వీ కెనాట్ సీ గుడ్ మదర్స్.
0: ఈ గొప్ప భార్య కేవలం భర్తకు మాత్రమే అనుకూలంగా ఉంటారు.
1: దిస్ లేడీ హూ ఇస్ ఎ గుడ్ వైఫ్ షీ విల్ ఓన్లీ బి యూస్ఫుల్ టు హర్ హస్బెండ్.
0: మంచి హృదయం కలిగినటువంటి యొక్క మాతృమూర్తి దేశమునికి ఒక విధమైన ఆదర్శమూర్తిగా రూపొందుతుంది.
1: A mother who has got this love in her and she is a good mother, she will be an illustrious example to the whole world.
0: ఇది ప్రాచీన కాలము నుండి కూడాను స్త్రీలయందు పవిత్రమైనటువంటి యొక్క మార్గమును అందించుటకై అనేక విధములుగా కూడాను నిరూపిస్తూ వచ్చింది శాస్త్రము.
1: Shastra has setting us examples of how from time immemorial there have been such great women who have been exemplary.
0: Sulapha Devi Vanita Ratname kada, Maitreyi Sandilini Maguvalukara, Sita Devi Meelo Janminchaleda, Yamunita Vori Tana Praneesuni Bratikinchina Savitri Devi Meeloni Magudaye.
1: The host of women who were great like Sulabha, Maitreyi, Sita, Savitri and many more were women.
0: కలదు ఎందరో ముక్తి కాంతలు వెలసిరిప్పుడు కూడా ధరలో.
1: ఈవెన్ టుడే దర్ ఆర్ మెనీ విమెన్ హూ కెన్ అటైన్ ద స్టేటస్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క స్త్రీతత్వాన్ని మనము అప్పుడప్పుడు చింతించాలి.
1: దిస్ స్టేటస్ ఆఫ్ అ ఉమెన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్యూరిటీ వీ విల్ హ్యావ్ టు థింక్.
0: దీనికి మరుపు అనేటువంటిది ఏమాత్రమూ లేదు.
1: వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్.
0: మనకంటే ప్రత్యేకంగా ఇది ఒకటిగా ఉండినప్పుడే దీనిపైన మరుపు అనేటువంటిది మనకు ఉంటుంటది.
1: When there is something that is separate from us, then only we forget it.
0: అదే మనమైనప్పుడు దీనికి మరుపు అనేటువంటిది ఏలీతిగా లభిస్తుంది.
1: When it becomes a part of us, how can we forget it?
0: నీ చెవును నువ్వు మర్చిపోతున్నావా?
1: Are you forgetting your own ears?
0: నీ ముక్కును నీవు మర్చిపోతున్నావా?
1: Are you forgetting your own nose?
0: నీ తలను నీవు మర్చిపోతున్నావా?
1: Are you forgetting your own hair?
0: కారణం ఏమిటి? అది నీవే అయి ఉన్నావు.
1: The reason is because you are it itself.
0: కనుకనే నీవు మరుపనేకుంటే అక్కడ ఏ మాత్రం అవకాశం లేదు.
1: Therefore there is absolutely no chance of a getting.
0: నీది కానటువంటిది వేరుగా ఉండినటువంటి దానిపైన నీకు మరుపు అనేటువంటిది లభించుటకు అవకాశం ఉంటుంటాయి.
1: It's something which you feel is separate from you, then only you forget it.
0: కనుక ఈ దివ్యత్వమైనటువంటి యొక్క గుణములు మన యొక్క స్వభావములు దీనిని మరచుటకు ఏమాత్రం అవకాశం లేదు.
1: సో దీస్ డివైన్ క్వాలిటీస్ ఆర్ సంథింగ్ దట్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ us అండ్ వి డెఫినెట్లీ కెనాట్ ఫర్గెట్.
0: ఎప్పుడు ఇక నిమురు ఉండినట్టుగా ఉండదు కదా, అదే రీతిగా మన స్వభావం అనేటువంటిది లేకుండా ఈ పైకట్టు ఉండేటువంటి మాయలు అనేటువంటిది మనకు ఆవరించటకు వీలు కాదు.
1: దేర్ ఇస్ నో యాష్ వితౌట్ ఫైర్. దేర్ఫోర్ దేర్ ఇస్ ఇన్నేట్ క్వాలిటీ డివినిటీ ఇన్ us అండ్ విచ్ వి కెనాట్ ఫర్గెట్. ఇట్స్ ఆల్వేస్ లేటెంట్.
0: కనుక మానవుడు మర్చవలసినటువంటిది కాదు.
1: సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ మ్యాన్ కెన్ ఫర్గెట్.
0: మరుపు అనగా ఏమిటి?
1: What is forgetfulness?
0: ఇది కేవలము బలహీనత యొక్క లక్షణము.
1: This is due to weakness.
0: ఈ బలహీనతకు కారణమేమిటి?
1: What is the cause of this weakness?
0: నిత్యానుభవములో లేకపోవటం.
1: It's because we don't practice it in daily life.
0: నిత్యానుభవములో లేకపోవటకు కారణమేమిటి?
1: What is the cause of not putting it into practice in daily life?
0: సత్సంగము చేరకుండా ఉండటమే.
1: It's because we don't get into good company.
0: నిత్యానుభవములో ఉంటుంటే ఇది మర్చుటకు వీలు కాదు.
1: If this was something which is a part of our daily life, we would never have forgotten it.
0: కాని మనము నిత్య జీవితములో ఇది ప్రధానమైనటువంటి అంగంగా మనం భావించినప్పుడే ఈ మానవత్వాన్ని మనము ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధం చేయుటకు ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ రియలైజ్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్ ఇన్ లైఫ్, ఇట్స్ ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు డూ గుడ్ టు మ్యాన్ కైండ్.
0: జగత్తులో మొట్టమొదట ఉపాధి భేదముల చేత భార్య భర్తలు, తల్లి కుమారుడు అనేటువంటి భేదములను పాటించవచ్చు.
1: Maybe in the world we can feel the difference between wife and husband, son and daughter.
0: అతిక్రమించడానికి ఏమాత్రము వీలు ఉండదు.
1: But we cannot go beyond this.
0: దీన్ని విసర్జించుటకు అసలే సాధ్యము కాదు.
1: We cannot give it up definitely.
0: కాని ఆత్మ లక్ష్యముతో దేహ లక్ష్యాన్ని కొంతవరకు మనము మార్చడానికి అవకాశం ఉంటుంటాయి.
1: But thinking of the atma, we'll have to try at least to some extent to forget the body.
0: జగత్తంత కూడాను ఒక వేదిక వంటిది.
1: The whole world is something like a stage.
0: ప్రతి వ్యక్తి కూడాను అందులో ఒక పాత్రధారి.
1: Every individual is taking one role in it.
0: ప్రతి పాత్రధారి యందు ఉండినటువంటి ఒక దివ్యత్వమే సూత్రధారి.
1: The person who stages the whole thing is the director.
0: పాత్రధారి అనేక వేషములు ధరించవచ్చును.
1: The actor may take many roles.
0: కానీ దివ్యత్వమైనటువంటి వ్యక్తి ఒక్కడే.
1: But the divine person is only one.
0: అదే రీతిగా ఈ యొక్క జగత్తులో ఆడ మగ, పురుషులు స్త్రీ, భార్య భర్త అనేటువంటి వేషములు ధరించి తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించటకు ప్రయత్నించవచ్చు.
1: మేబీ ఇన్ ద వరల్డ్ వీ హ్యావ్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్, వైఫ్ అండ్ హస్బెండ్, అండ్ ఈచ్ ఆఫ్ యూ కెన్ డూ యువర్ డ్యూటీ అకార్డింగ్ టు ద రోల్.
0: అయితే ఇరువురు ఎందుకు సమర్థమైనటువంటి ఆత్మతత్వం దివ్యత్వంగా ఉన్నటువంటిది ఒక్కటే.
1: బట్ ఇన్ బోత్ ద డివినిటీ ఇస్ ద సేమ్.
0: ఇది ఎట్లనగా?
1: How is this?
0: Mysur Pak, Gulab Jam, Barfi, Palko, Jileb, Kheeru, ఇత్యాది పదార్థములు మనం భుజించుటకై చేసుకుంటాం. ఇన్ని పదార్థములు ఎందు కూడాను రూపనామములు వ్యత్యాసంగా ఉంటున్నాయి, కానీ చక్కెర ఒక్కటే. అదే దివ్యత్వం. అదే రీతిగా స్త్రీ, పురుషులు, బాలుడు, వృద్ధుడు, యవ్వనుడు, కౌమారి ఇలాంటి పేర్లు ప్రతిష్టలతో మనము జగత్తులో వ్యవహరిస్తున్నాము, కాని అందరి ఎందు ఉండినటువంటి ఒక దివ్యత్వం అదే నిజమైన మానవత్వం.
1: జస్ట్ అస్ వీ హ్యావ్ వెరైటీ ఆఫ్ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామున్, లడ్డు ఎట్సెట్రా, బట్ ద కామన్ థింగ్ దేర్ ఇస్ షుగర్. ఇన్ ద సేమ్ వే దేర్ మే బి మెన్ అండ్ విమెన్, చిల్డ్రన్, మిడిల్ ఏజ్, ఓల్డ్ పీపుల్.
0: ఈ దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం ఏ రీతిగా అనుభవించడానికి వీలవుతుంది?
1: డివినిటీ ఇస్ ద సేమ్. హౌ కెన్ వీ ఎక్స్పీరియన్స్?
0: ఇది మన నుండి ఉంటున్నది.
1: దిస్ ఇస్ విత్ అస్.
0: ఇది టంబ్లర్.
1: దిస్ ఇస్ అ టంబ్లర్.
0: దీంట్లో నీరు ఉంది.
1: There is water in this.
0: అడుగు భాగంలో చక్కెర ఉంది.
1: There is sugar underneath it.
0: పై భాగంలో నీరు గోలినప్పుడు ఏ విధమైన రుచి లేకుండా ఉంటుండాలి.
1: But if you only drink the upper part of the water, there is no taste.
0: అయితే ఈ రుచి లేకుండా పోవడానికి కారణం ఏంటి?
1: What is the reason of its taste?
0: చక్కెర లేదా?
1: Is there no sugar?
0: ఉంది అడుగు భాగంలో.
1: It is underneath.
0: అయితే ఒక స్పూను తీసి ఆ అడుగునున్న చక్కెరను చక్కగా మనం కలిపినప్పుడు నీటిలో అంత సర్వవ్యాపిగా ఈ మాధుర్యం చేరిపోతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ టేక్ అ స్పూన్ అండ్ స్టర్ ఇట్ దెన్ ద షుగర్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ఆల్ ద వాటర్.
0: మన హృదయమే ఒక టంబ్లర్.
1: ఆ హార్ట్ ఇస్ అ టంబ్లర్.
0: ఇందులో దివ్యత్వమే తగినటువంటి చక్కెర.
1: డివినిటీ ఇస్ ద షుగర్.
0: ఈ వరల్డ్ డిజైర్, ఈ ప్రాపంచిక విషయవాసనలే ఆ పైన కప్పుకున్నటువంటి జలము.
1: The upper part of the water are all the worldly desires.
0: ee prapanchika vishayavasanalu anetundi pai neeru manam traagutunnamu emi ruchi ledu emi sukham ledu emi aanandam leduni nirashaku nispruhaku guri ayipothunnam.
1: The despondency, the depression, the loss of pleasure and pain, it's because we are drinking the upper part of the water which is tasteless.
0: ani buddhi anetundi spoon teesi ee hrudayam anetundi dantlo sadhana anetundi kalupu chesinappudu దైవత్వం అనేటువంటి సర్వత్రా వ్యాపిస్తుంది.
1: ఇట్ వెన్ వీ టేక్ ద స్పూన్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ అండ్ స్టర్ ఇట్ విదిన్ అవర్ హార్ట్, then it's only that the divinity gets manifest within us.
0: కనుకనే సాధన అత్యవసరము అని.
1: Therefore, sadhana is very important.
0: ఒక్క స్పూను పెట్టినా గానీ ప్రయోజనం లేదు.
1: There is no use of only keeping a spoon.
0: స్పూనుతో అంత కలపాలి.
1: We have got to stir it with a spoon.
0: అది నిత్య అనిత్య విషయ పరిశీలన శక్తి అని.
1: That is which fosters the discrimination between what is eternal and what is transient.
0: ఏది నిత్యము?
1: What is permanent, what is impermanent?
0: కనుక ఈ సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించి దానిని సర్వత్రా మన కార్యముల యందు, మన మాటల యందు, మన చూపుల యందు, మన తలపుల యందు కూడాను ఈ దివ్యత్వం అనేటువంటి యొక్క సారమే ప్రవేశించాలి.
1: Having understood what is permanent, what is impermanent, in our thought, word and deeds, we will have to make it a part of ourselves.
0: దీనిని ఉపనిషత్తులు రసోవై సహా అన్నారు. రసస్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వము హృదయమైనటువంటి పాత్రలో వేసుకున్నప్పుడు ఈ పాత్రకు ఏ భాగంలో ఎక్కడ రంధ్రం కొట్టినా ఈ రసమే వస్తుంది, కానీ నీరసము రావడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ వెన్ యూ పుట్ దిస్ డివినిటీ ఇన్ టు ద కంటైనర్ ఆఫ్ యూర్ హార్ట్ యూ మే ఈవెన్ మేక్ మెనీ పర్ఫరేషన్స్ బట్ యూ విల్ ఓన్లీ బీ గెటింగ్ డివినిటీ.
0: కనుక ప్రతి హృదయం అనేటువంటి యొక్క దీని యందు కూడాను దేహము స్త్రీ పురుషుల యొక్క భేదముతో ఉండనప్పటికీ హృదయం అనే పాత్రలు దివ్యత్వం అనేటువంటిది మానవత్వం అందరి ఎందు సమత్వంగానే ఉంటుండాలి.
1: There may be the difference, external difference between man and woman, but in the heart, if one fills it with divinity, it is the same.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: One small example.
0: ఒక వ్యక్తి ఒక రామన్న అని ఉండవచ్చును. అతను ఒక డ్రామాలో మహారాజ వేషం వేసి ఉండవచ్చును.
1: There may be individual called Ramanna, and he may be taking the role of a king in a play.
0: కానీ స్టేజి పైన అతను కింగ్, మహారాజు.
1: On the stage, he's a king.
0: వాడు స్టేజ్కి వెనకపోతే వాడు రామన్న.
1: Behind the stage, he's Ramanna.
0: ఇంకా కొంతమంది ఆంధ్రులంతా చూసి ఉండవచ్చును, త్యాగయ్య వేషం వేసిండేది నాగయ్య.
1: Many Andhras may know that Tyagaya had taken the part of.
0: కానీ నాగయ్య త్యాగయ్య వేషం వేసి ఈ వేదిక పైన నాగయ్య వదే యాక్ట్ చేస్తే అతనికి ఏమాత్రము గౌరవం ఉండదు.
1: If Nagaya, having taken the part of Tyagaya, acts like Nagaya on the stage, it wouldn't be any use.
0: ఈ వేదిక పైన త్యాగయ్య వలనే యాక్ట్ చేయాలి.
1: He should act as Tyagaya on the stage.
0: వేషం మాత్రం మార్పుగా ఉంది.
1: Maybe his part is different.
0: ఇప్పుడు ఈనాడు సింపోయం చేస్తున్నటువంటి సత్యసాయి, కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి విద్యార్థినులు.
1: Today the students who belong to the kingdom of Mother Sai.
0: వీరు స్త్రీలు.
1: They are women.
0: ఉపాధిని భేదమును పట్టి వీరు బాలికలుగా ఉంటున్నారు.
1: Maybe because of the external differences they are.
0: ఈ బాలికలు ఏదో ఒక వార్షికోత్సవ సమయంలోను ఒక డ్రామా వీరు ప్రదర్శించవచ్చు.
1: These young girls may put up a drama on the annual day.
0: ఈ ప్రదర్శనలో ఒక్క బాలిక మహారాజు మాదిరి, మరొక బాలిక మహారాణి మాదిరి వేషం వేయచ్చు.
1: Maybe one girl takes the part of a king and the other girl takes the part of a queen.
0: స్టేజి పైన మహారాజు మహారాణిగా ఉన్నారు, కానీ యథార్థంగా చూస్తే వీరిద్దరూ గర్ల్స్.
1: Maybe on the stage they are the king and the queen, but truly they are two girls.
0: అదే విధంగా ఈ జగత్ అంతా కూడాను ఒక గర్ల్స్ కాలేజీ వంటిది.
1: The whole world is something like a girls' college.
0: ఈ వేదిక పైన ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క పార్ట్ తీసుకున్నారు.
1: On the stage, each individual has taken a part.
0: వారి వారి ఉపాధులను పట్టి వారు తమ తమ చర్యలు అనుసరిస్తున్నారు.
1: According to their part, they act the role.
0: కానీ లోపల మాత్రము ఇరువురికి ఒకే నిజతత్వము.
1: But in the hearts of both, there is only one essence.
0: పంచ, ప్యాంటు, పైజామా, ముష్కోట్లు వేసినంత మాత్రం వీరు బాలురు కాదు. చీర, జడలు ధరించినంత మాత్రం వీరు స్త్రీలని కాదు. ఇరువురు కూడాను స్త్రీతత్వమే.
1: Those who wear the pants, the bush coat and the dhoti are not men, and those who wear the plaid and the sari are not women. The essence in both of them is the
0: same. ఆడవారు మాత్రమే ఆశిస్తారా, మగవారు ఆశించరా అన్నాను.
1: Not that only women desire, don't men also desire?
0: దుఃఖం వస్తే ఆడవారైనా ఏడ్చేది, మగవారు ఏడ్చరా?
1: When sorrow comes, do only women cry, don't men cry?
0: కనుక ప్రాకృతమైన సంబంధమైనటువంటి యొక్క సర్వ గుణములు కూడాను ఆడ మగకు సమత్వంగానే ఉంటున్నాయి.
1: So those things which are attached to the world are same to both men and women.
0: ఏదైనా ఒక దుఃఖము వార్త విన్నప్పటికీ ఆడ మగ ఇరువురు కూడాను దుఃఖముతో కుమిలిపోతారు.
1: Physically strong to some extent he may be.
0: ఈ ఆకలి దప్పి నిద్ర కోపము తాపము ఈర్ష్య అసూయ దంభము ఇవన్నీ కూడాను బలహీనత యొక్క లక్షణాలు.
1: Thirst, hunger, jealousy, anger, avarice are all those which belong to weakness.
0: కనుక ఈ బలహీనతలు ఇరువురు యందు సమత్వంగానే ఉంటున్నాయి కాబట్టి ఇతను పురుషుడు అని ఎక్కడ చెప్పడానికి వీలవు.
1: బికాస్ దీస్ వీక్నెసెస్ ఆర్ ద సేమ్ ఇన్ బోత్ మ్యాన్ అండ్ విమెన్.
0: దేహమనే పురమునందు సంచారం చేయటం వల్ల పురుషుడు స్త్రీను అని చెప్పొచ్చునే కాని బలహీనతలు ఇరువురికి సమత్వమే కనుక ఇరువురు కూడాను అబలలే.
1: Maybe because man is a little stronger physically, he might be called a man. But this weakness of all these qualities is the same to both man and woman. So how can we call man
0: వీరిని మాత్రమే అబల అని పురుషుని మాత్రం అబల కాదని చెప్పడానికి వీలు కాదు. జగత్రీతిగా పురుషులను ఉపయోగపెట్టచ్చు కానీ పురుషుడు కూడాను అబలని.
1: We cannot call only women the weaker sex because man also has these weaknesses. For outward purposes perhaps he is a man.
0: ఒకరు ఒక మార్గంలో దుఃఖించవచ్చును మరొకరు మరొక మార్గంలో దుఃఖించవచ్చును.
1: మేబీ వన్ గ్రీవ్ ఇన్ వన్ వే ది అదర్ వన్ ఇన్ ది అదర్.
0: అర్జునుడు దేహపటత్వాన్ని బట్టి పుత్రవాత్సల్యమును బట్టి తాను దుఃఖించాడు.
1: అర్జున
0: కాల ప్రమాణమును బట్టి ఈ యొక్క యుగ యుగములకు ధర్మముల మార్పును బట్టి ఈ యొక్క సుభద్ర దుఃఖించింది.
1: అర్జున మైట్ హావ్ గ్రీవ్డ్ ఫర్ అభిమన్యు టేకింగ్ ఇన్ టు అకౌంట్ హిస్ బాడీ. But Subhadra wept for him taking into account the changes of the yuga.
0: Margamulu veru veru kavachunu kani gamyam okkate.
1: Ways may be different but the goal is the same.
0: Ee tattvanni chakkaga manam gurtinchukovadaniki Bhagavatamunandu sariyainatundi aadarshamulanta untunnayi.
1: Bhagavata has given us various examples to recognize this truth.
0: Okanadu raga gampanu chetapatti nugrulu eraganikani దారిలో బయలుదేరింది.
1: వన్ డే రాధ వెంట్ ఆన్ ద వే టేకింగ్ హర్ బాస్కెట్ కలెక్ట్.
0: క్రమక్రమేణ తాను ఒక బృందావనంలో ప్రవేశించడానికి ద్వారం దగ్గర నిల్చుకుంది.
1: దెన్ స్లోలీ అండ్ స్లోలీ షీ కేమ్ టు ద గేట్స్ ఆఫ్ బృందావన్.
0: ఈ బృందావనం ద్వారం దగ్గర ఒక పనివాడు ఉంటున్నాడు, వాచ్మ్యాన్. కాపలాదారి.
1: There was a watchman near the gates of Vrindavan.
0: ఈ కాపలాదారి ఈమెను అడ్డు చేశాడు.
1: This watchman prevented Radha from entering.
0: రాధా అడిగింది.
1: రాధా అడిగింది.
0: వృందావనంలో గోవులు అధికంగా చేరటం చేత ఇక్కడ నుగ్గులు అధికంగా చిక్కవచ్చును కనుక నన్ను ప్రవేశపెట్టమనింది.
1: Because many cows move about in Vrindavan, I may be getting much of dung, so please allow me.
0: ఆ యొక్క కాపలాదారి, అమ్మ మీరెవరు? ఇక్కడ స్త్రీలు ప్రవేశించడానికి వీలు కాదు, ఇది కృష్ణుని యొక్క ఆజ్ఞ అన్నాడు.
1: హీ సెడ్ ఇట్ ఇస్ కృష్ణాస్ కమాండ్ దట్ నో ఉమెన్ షుడ్ బి అలౌడ్ టు ఎంటర్.
0: రాధ యోచించింది, అయ్యా నీవిందులో ప్రవేశించవచ్చును, నేను మాత్రం ఎందుకు ప్రవేశించకూడదు అని.
1: రాధ థాట్ యూ కెన్ గో, వై షుడ్ ఐ నాట్ గో.
0: నేను పురుషుడను, నీవు స్త్రీ, కనుక బృందావనంలో స్త్రీలు ప్రవేశించటకు ఏమాత్రం కూడా అధికారం లేదన్నాడు.
1: సో హీ సెడ్ ఐఎమ్ ఎ మ్యాన్, యూఆర్ ఎ వుమన్ అండ్ నో వుమన్ హ్యాస్ అథారిటీ టు ఎంటర్ బృందావన్.
0: తత్వం ఎరిగినటువంటి యొక్క వ్యక్తి కనుక రాధ, అయ్యా నీవు కేవలము డ్రస్సును ధరించినంత మాత్రమున నీవు పురుషునిగా భావిస్తున్నావు. పురుషుడు ఈ లోకంలో ఒక్కరు కూడా లేరు, కృష్ణుడు ఒక్కడే పురుషుడు అనింది.
1: Radha, who knew the truth, she told him, "Oh man, because you've worn the dress of a man, you're thinking you're a man. There is absolutely
0: sarvagnudu, sarvavyapakudu, sarvasaktimaitanitunte vaade purushudu.
1: One who is all powerful, omniscient and omnipotent is the only purusha.
0: Raga dveshamulache vishaya vasanalache manavattvamunu dharinchi kevalamu laukika drishtito pravartinchetunte varandaru kudanu streeyenu annadu.
1: Those people who suffer from dualities of pain and pleasure and various types of feelings, all of them are men.
0: Kanuka Vrindavanamlo praveshinchataku naaku kudanu adhikaram undi. Neevu streene, nenu streene. Neeku adhikaram undinappudu naakenduku adhikaram ledani eemi vaadinchindi.
1: So you are also a woman, I am also a woman. So why do not I have the authority to enter into Vrindavan?
0: ఈ సత్యాన్ని గుర్తించే సమయానికి కృష్ణుడు ప్రవేశించాడు.
1: సో వెన్ దిస్ ట్రూత్ వాజ్ రికగ్నైజ్డ్ కృష్ణ కేమ్.
0: కృష్ణుడు వచ్చి, రాధా నా నియమం నా నియమం, నియమాన్ని ఉల్లంఘించటం చేత నీవు సుంకాన్ని చెల్లించవలసి తప్పదు అన్నాడు.
1: కృష్ణ సెడ్ మై కమాండ్ ఇస్ మై కమాండ్, ఇఫ్ యు గో అగేన్స్ట్ ఇట్ యు హావ్ టు పే ఎ టాక్స్.
0: ఏమి ఈ సుంకము అని అడిగింది. ఆయన చెప్పాడు, హృదయమే అర్పితం చేయటం దీనికి సుంకం అన్నాడు.
1: ద టాక్స్ ఈస్ ఆఫరింగ్ యువర్ హార్ట్.
0: ఆమె చెప్పింది, ఏనాడో ఇచ్చాను నీకు హృదయం, ఈనాడు కొత్తగా ఇవ్వడానికి నాకు రెండు హృదయాలు లేవని.
1: రాధా సెడ్ ఐ హావ్ ఆల్రెడీ గివెన్ అవే మై హార్ట్, ఐ హావ్ నో టూ హార్ట్స్ టు గివ్ యు నౌ.
0: అక్కడే కృష్ణుడు చెప్పాడు,

0: నాకు శాశ్వత శరణ్యమైన కీర్తి బృందావనంబు.
1: సో బృందావన్ బికమ్స్ అ సింబల్ విచ్ విల్ ప్రొక్లెయిమ్ ద ఫేమ్ ఆఫ్ ద యూనియన్ బిట్వీన్ యూ అండ్ మీ.
0: కనుక ప్రకృతి పరమాత్మ ఈ రెండు కూడా నువ్వు బింబ ప్రతిబింబములు.
1: ప్రకృతి అండ్ పరమాత్మ ఆర్ లైక్ ది ఇమేజ్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: కనుక స్త్రీ పురుషులు అనేటువంటిది దైవము యొక్క ప్రతిబింబములే.
1: సో మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ గాడ్.
0: ఇవి ఇరువురు కూడా అబలత్వంతో కూడినటువంటి యొక్క వ్యక్తులే.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ దోస్ ఎండోర్డ్ విత్ వీక్నెస్.
0: పురుషతత్వం ఒక్క దైవత్వం మాత్రమే.
1: మ్యాన్ ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ.
0: కనుక మానవత్వమును అనగా హ్యూమన్ వాల్యూను డెవలప్ చేసుకోవాలనుకుంటే అభివృద్ది పరచుకోవాలన్నా స్త్రీ పురుషులు ఇరువురు కూడాను సమంగానే దీనికి తగినటువంటి క్రియలు జరపాలి.
1: Therefore, if one has to understand what human values are, both men and women should strive to promote these human values.
0: ఈ విధమైనటువంటి దీనిని పోయినప్పుడే నిజమైనటువంటి ఒక దైవత్వం మనలో ప్రాప్తిస్తుంది.
1: It's only when we strive together for this, then we will manifest divinity in us.
0: కనుక ఈనాడు హ్యూమన్ వాల్యూ అనేటువంటిది కొత్తగా మనం సంపాదించుకుని తెచ్చుకునేటువంటివి కాదు.
1: సో టుడే హ్యూమన్ వాల్యూ ఇస్ నాట్ సంథింగ్ విచ్ వీ హావ్ న్యూలీ ఆబ్టెయిన్డ్.
0: మనలో ఉండినటువంటి వాటినే మనము ఆచరణలో ఉంచాలి.
1: ఇట్స్ దాట్ విచ్ ఇస్ విదిన్ అస్ హావ్ గాట్ టు పుట్ ఇంటు ప్రాక్టీస్.
0: పరిత్రాణాయ సాధూనాం వినాచాయత దుష్కృతం ధర్మ సంస్థాపనాత్తాయ సంభవామి యుగే యుగే అన్నారు. అనగా ధర్మమే క్షీణించి ఉండిన దీనిని అభివృద్ధి పరచడానికి ఎవరి తరము కాదు.
1: ఇఫ్ ధర్మ హ్యాడ్ డిక్లైన్డ్ నోబడీ కెన్ రిసోసియేట్ ఇట్.
0: క్షీణించేటువంటిది ధర్మం కాదు.
1: దాట్ విచ్ డిక్లైన్స్ ఇస్ నాట్ ధర్మ.
0: అయితే ఈ ధర్మమును పునరుద్ధరించటానికి ఎందుకు అవతరించాడు కృష్ణుడు అనగా ధర్మమును పునరుద్ధరించటానికి కాదు ధర్మమును ప్రకటింప చేయటానికి.
1: వై డిడ్ దెన్ కృష్ణ డిసెండ్ టు దిస్ ఎర్త్ వన్ మై ఆస్క్. ఇట్ ఈస్ నాట్ టు రిసోసియేట్ ధర్మ బట్ ఈస్ ఓన్లీ
0: ఆచరణ ఎందు లేకపోవటం చేత ఆచరింప చేయడానికై తాను అవతరించాడు.
1: ఇట్స్ బికాస్ టు టెల్ హ్యూమన్ బీయింగ్స్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ధర్మం ఉన్నది ఆచరించేటువంటి వ్యక్తులు లేరు.
1: ధర్మ ఇస్ దేర్ బట్ దేర్ ఆర్ నో పీపుల్ టు పుట్ ఇట్.
0: కనుకనే తిరిగి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్త వరాన్య బోధత అని ఈ అజ్ఞానమును నిద్రలో ఉండినటువంటి మానవుని మేల్కొల్పి అయ్యా ధర్మమును ప్రవర్తింపచి ధర్మమును అభివృద్ధి పరచు ధర్మో రక్షతి రక్షిత ధర్మమును నీవు రక్షించువా ధర్మము నిన్ను రక్షిస్తుంది అని హెచ్చరిస్తూ వచ్చాడు ఈ యొక్క అవతారం.
1: కృష్ణ డిసెండ్ టు ది ఎర్త్ బికాస్ హీ వాంటెడ్ టు అవేకన్ మ్యాన్ ఫ్రమ్ ద స్లీప్ ఆఫ్ ఇగ్నరెన్స్ అండ్ దెన్ టు టెల్ హిమ్ దట్ హీ షుడ్ బి రైచియస్ అండ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ద ధార్మిక ప్రిన్సిపల్.
0: అయితే ఈనాటి మానవులు ఎందు ఈ విధమైనటువంటి వికృతములు అభివృద్ది అయిపోయి మానవత్వాన్ని మరిపించేటువంటి చర్యలు పెంపొందించడానికి ఎంతవరకు మనం పాటు పడుతున్నాం ఏ విధమైనటువంటి రీతిగా ఇవి పెరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని స్త్రీలు ముఖ్యంగా గుర్తించాలి.
1: టుడే మ్యాన్ కైండ్ ఇస్ ఫర్గెటింగ్ టు బి మ్యాన్హుడ్ ఇట్సెల్ఫ్ అండ్ వీ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్.
0: స్త్రీలు గర్భధారణ భరింపవలెను నవమాసంబులు మోసి కనిపించి ఘనబుద్ధులను నేర్పి తనయుని ఒసగేడి తల్లి తక్కువయౌనా. కనుకనే తల్లిదండ్రులంతును వెనుక నుంచిరి తండ్రి పేరును కలరు ఈ విధముగానే అన్నిటికీ తరుణి నామం బెముందు. తల్లి గర్భమును ధరించి నవమాసములు మోసి పవిత్రమైనటువంటి సుతులను ప్రపంచమునకు అందించేటువంటి యొక్క స్థానము.
1: ద పొజిషన్ ఆఫ్ అ వుమన్ ఇస్ దాట్ షీ బేర్స్ అ చైల్డ్ విద్ ఇన్ హర్ ఫర్ 9 months. And then when it is born, she fosters it and tells us about good qualities.
0: Aithe ee garbhamunandunnatundi shishuvunaku tallikini avinabhava sambandhamaina idiga untundadi.
1: So the child which is within the womb of the mother and the mother are closely interlinked.
0: Purvamu garbhamunandunnatundi samayamlopala aameku aneka rakamulainatundi saddanta patanu salapatamu satsangamulo praveshinchacheyatamu సత్కథలు చెప్పటము సత్కర్మలలో ఆచరింప చేయటము ఇలాంటివంతా కూడాను ప్రాచీన కాలంలో అభ్యసింప చేసేటువంటి వారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ వాజ్ అ ప్రాక్టీస్ దాట్ వెన్ అ వుమన్ వాజ్ క్యారింగ్ షీ వుడ్ బి ఆస్క్డ్ టు బీ ఇన్ గుడ్ కంపెనీ గుడ్ స్టోరీస్ వుడ్ బి టోల్డ్ టు హర్ అండ్ షీ వుడ్ బి ఎంజాయింగ్ టు డూ గుడ్ యాక్షన్.
0: వీరికి ప్రసవ సమయం నందు మార్కండేయ చరిత్ర ప్రహ్లాద చరిత్ర ఈ ఆడవారంతా చేరి గానముగా పాడేటువంటి వారు.
1: During the time of Delivery, even beautiful stories of Dhruva, Prahallad and all these things would be
0: sung. కారణం ఏమనగా ఈ కథలు తాను వింటుంటే ఈ పవిత్రమైన భావములు హృదయంలో చేరుతుంటే ఆ యొక్క పవిత్రమైన భావమంతా బిడ్డలో ప్రవేశించేటువంటివి.
1: It's because when she hears all these things that are so pure and sacred, these sacred and pure feelings would enter the child.
0: కనుకనే పిల్లలు కూడాను బాల్యము నుండే ఈ పవిత్రమైన భావములతో పెరిగేటువంటి వారు.
1: Therefore, from childhood, children would be fostered with these sacred qualities.
0: ఈ కలి ప్రభావము చేత ఈనాడు ఏమైపోయింది? గర్భమును ధరించిరా వారికి ఏమైనా కొంతవరకును చూడాలని ఇష్టపడితే 24 గంటల సేపు అక్కడ టెలివిజన్ లేకపోతే సినిమాలకు వెళ్లాలి. ఈ విధంగా వెళ్లటం చేత ఆ సినిమా పిక్చర్స్ అంతా చూచి ఆ చర్యలంతా లోపల పోయి ఈ టెలివిజన్ లో ఉండేటువంటివంతా చూచి కష్టగడపటకు ఈ పిల్లలు కూడా పుట్టేటువంటి వారు సినిమా బిడ్డలుగా పుడుతున్నారు.
1: టుడే ఇన్ ద కలియుగ వెన్ అ వుమన్ ఇస్ క్యారింగ్ ఆల్ ద 24 అవర్స్ షీ సీయింగ్ ఎ టెలివిజన్ ఆర్ ఎ సినిమా అండ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద టెలివిజన్ ఆర్ ద సినిమా గెట్స్ ఇన్ టు ద చైల్డ్.
0: యత్ భావం తద్ భవతి అని మన బయట దృష్టి ఎట్లా ఉంటుంటుందో మన లోపల ఉన్నటువంటి దృష్టి కూడా అదే రీతిగా రూపొందుతుంది.
1: సో దీస్ చిల్డ్రన్ బికమ్ సినిమా చిల్డ్రన్ సో వాట్ ఎవర్ ఫీలింగ్స్ వీ హ్యావ్ విద్ ఇన్ విల్ బి మేనిఫెస్టెడ్ అవుట్ సైడ్.
0: దీనికి చక్కని ఉదాహరణము మహాభారతములో అర్జునుడు పద్మవ్యూహాన్ని గురించి సుభద్రకు చెబుతున్నాడు.
1: సో ఇన్ ద మహాభారత టు సుభద్ర ఈస్ బీయింగ్ టోల్డ్ అబౌట్ దిస్ పద్మవ్యూహ వెన్ అభిమన్యు.
0: దీనిని వింటూ వింటూ వింటూ వింటూ ఈ పద్మవ్యూహం యొక్క ఆశ్చర్యమైన అతి రమణీయమైనటువంటి యొక్క వ్యూహను తాను చింతిస్తూ నిద్రించింది.
1: సో సుభద్ర స్లెప్ట్ ఆఫ్టర్ బీయింగ్ టోల్డ్ అబౌట్ దిస్ అబౌట్ ద బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద పద్మవ్యూహ.
0: ఈ చెప్పే కథ అంతా కూడాను లోపల ఉన్నటువంటి బిడ్డ వింటున్నాడు.
1: ఆల్ ది స్టోరీ వాస్ లిసన్ టు బై ద చైల్డ్ ఇన్ సైడ్.
0: ఒకే ప్రేగు ఇరువురికి.
1: దేర్ ఇస్ అన్ ఇండిజల్యూబుల్ కనెక్షన్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్.
0: ఈ వింటూ ఉండేటువంటి సుభద్ర అనుకోని అర్జునుడు ఇంకా మొదలు పెట్టినట్టు చెప్తూనే ఉంటున్నాడు.
1: అర్జున థాట్ ఇట్ వాస్ సుభద్ర హూ వాస్ లిసనింగ్ అండ్ హి వాస్ కంటిన్యూయింగ్ ద స్టోరీ.
0: తక్షణమే కృష్ణుడు ప్రవేశించి అర్జున వినేటువంటిది సుభద్ర అనుకుంటున్నావా? కాదు కాదు, లోపల బిడ్డ వింటుండాలి, ఈ యొక్క వ్యూహం ఈ విషయము ఇప్పుడు నీవు చెప్పకూడదు అన్నాడు.
1: So Krishna came and sort of warned Arjuna and then he said, it is not Subhadra who is listening, it is a child within, so stop it.
0: Devesinche enta varaku cheppadu Arjunudu, tirigi velukuku vacheyatundi vishayamu Krishnunu yokka aagna cheta taanu viraminchukunnadu. Kanukane ee padmavyuhamulo praveshinchetundi danni maatrame taanu vinatam cheta praveshinchadu, tirigi velukuku vacheyadantlo vinalekapoyadu kanukane pranamunu kolipoyinadu.
1: So Arjuna told the story only as long as one could enter the Padmavyuha and not get out of it. So later Abhimanyu got entangled in the Padmavyuha and could not come out of it.
0: Kanuka prachina bharatiya sanskrutini manam okka turi vicharinchinappudu bayata jarigeetundi vanni kudanu garbhamlandu unnatundi biddaku sambandhinchinatundiga untunta.
1: Therefore all that happens outside is nothing but the reflection of what the child has learned.
0: ఒక ఉదాహరణం,
1: one small example.
0: ఏ ద్వాపరయుగమునందును ఏ త్రేతాయుగమునందును ఎప్పుడో జరిగినటువంటివంతా కూడాను ఈ ఆదర్శంగా తీసుకోవటం ఇది ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు కలియుగంలో ఏమి జరుగుతున్నాయి ఇలాంటివంతాన్ని మీరు చర్చించవచ్చు, ప్రశ్నించవచ్చు.
1: You might ask, what is the use of taking as examples all that happened in the Treta Yuga, the Dwapara Yuga, and how does it be applied to the present times?
0: 2 సంవత్సరముల పూర్వము బృందావనము లోపల నేను చేరి వేసుకుని ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నాను.
1: 2 ఇయర్స్ బ్యాక్ అండర్ ఎ ట్రీ ఇన్ బృందావన్ ఐ వాస్ సిట్టింగ్ ఆన్ ఎ చైర్.
0: అక్కడ ఒక స్వీపర్ భార్య 8వ నెల లోపల ఆ క్లీన్ చేసి వెళుతూ వెళుతూ ఒక కోతి పిల్లను చూచింది.
1: వన్ స్వీపర్స్ వైఫ్ షీ వాస్ క్యారింగ్ 8 మంత్స్ షీ వాస్ స్వీపింగ్ దేర్ అండ్ యాజ్ షీ వాస్ గోయింగ్ షీ సా
0: కోతి పిల్లకు కాళ్ళు ఇట్లా ఉండకుండా ఇట్లా సొట్ట తిరిగి ఉన్నాయి.
1: నౌ దట్ లిటిల్ మంకీ ఇన్స్టెడ్ ఆఫ్ హావింగ్ లెగ్స్ స్ట్రెయిట్ ఇట్ హాడ్ గాట్ బౌ లెగ్స్.
0: ఆ బిడ్డ తల్లిని ఖర్చుకోవడానికి చాలా అవస్థ పడుతుంటుండాలి.
1: సో ద లిటిల్ మంకీ వాస్ ట్రైయింగ్ వెరీ హార్డ్ టు హోల్డ్ ఆన్ టు ద మదర్ మంకీ.
0: ఈ స్వీపర్ భార్య చూస్తూ దాన్ని నవ్వుతూ కూర్చుంది.
1: సో దిస్ వైఫ్ ఆఫ్ ద స్వీపర్ went on looking at it and laughing.
0: తల్లి ఎంతో ప్రయత్నం చేస్తుండాలి, బిడ్డ కూడా చాలా ప్రయత్నం చేస్తుండాలి, కానీ తల్లిని ఖర్చుకోలేకపోతుండాలి.
1: The mother monkey was trying, this little monkey was trying, but the little monkey could not hold on to
0: her. లేకుండా ప్రజా సమూహంతో ఉండటం చేత ఆ యొక్క కాలు పట్టుకుని ఈడ్చుకుని పోతుండాలి తల్లి.
1: Therefore the mother inevitably started to drag the little monkey.
0: అప్పుడే నేను రామబ్రహ్మంతో చెప్పాను, ఈ సమయంలో ఈ యొక్క వ్యక్తి ఈ విధమైనటువంటి దృశ్యాలు చూడకూడదు, దీన్ని ఇంత పరికించి ప్రత్యేకించి దీనిని యోచించడానికి ప్రయత్నం చేయకూడదు అన్నాను.
1: సో దెన్ ఇట్ సెల్ఫ్ ఐ టోల్డ్ రామ బ్రహ్మ దట్ దిస్ లేడీ హూ ఇస్ ఇన్ దట్ స్టేజ్ షుడ్ నాట్ కీప్ ఆన్ పేయింగ్ అటెన్షన్ టు దిస్ థింగ్.
0: రెండో నెల లోపలి మా ఆసుపత్రికి పోయి పురుగు చేసుకుంది.
1: ఆఫ్టర్ 2 months షీ డెలివర్డ్ ఇన్ అవర్ హాస్పిటల్.
0: ఈ బిడ్డకు కాళ్ళు ఇట్లా పుట్టాయి.
1: And her child had these curved legs.
0: ఇలాంటి ప్రత్యక్ష అనుభవాలు జగత్తులో ఎన్నో జరుగుతున్నాయి, కానీ దీని వల్ల ఇక జరిగింది అనేటువంటిది మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: There are so many such living examples in the world, but man is not able to realize why this.
0: కనుకనే మన యొక్క దృష్టిని పట్టే సృష్టి కూడా జరుగుతుండాలి కనుక మానవులు స్త్రీలుగా ఉండినటువంటి వారు అనేక విధమైనటువంటి పవిత్ర భావాలను ప్రధానంగా వారు లోపల చేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: వాట్ ఎవర్ మేనిఫెస్ట్ ఇట్సెల్ఫ్ ఇన్ ద వరల్డ్ ఈస్ డ్యూ టు అవర్ విజన్. దేర్ఫోర్ ద విమెన్ షుడ్ ట్రై టు లుక్ అట్ ప్యూర్ థింగ్స్.
0: వారి భావములను ఆధారం చేసుకుని వారి యొక్క సంతతి అంతా భవిష్యత్తులో అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంటుంది.
1: ఇఫ్ దే ఫాస్టర్ గుడ్ ఫీలింగ్స్ దెన్ డెఫినెట్లీ ద హోల్ వరల్డ్ విల్ ప్రాస్పర్.
0: కనుక స్త్రీలలో ప్రత్యేకమైనటువంటి యొక్క గుణములు ఏమిటంటే పవిత్ర భావములు అలవర్చుకోవాలి.
1: So the most important thing for a woman is to foster pure thoughts.
0: ఈ సత్య ప్రేమ స్త్రీల తత్వాన్ని ఏనాడు స్త్రీలు అభివృద్ధి పరచుకుందరో ఆనాడు జగత్తంతా కూడాను నిత్య కళ్యాణ పచ్చని తోరణంతో కలకలలాడుతూ కిలకిల నవ్వుతుంది.
1: It's only when women can nourish the qualities of truth, love and the other virtues, then only the whole world will prosper and be joyous.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని స్త్రీ పురుషులు ఇరువురు కూడాను తగిన రీతిగా పోషించుకుని తద్వారా ఈ యొక్క జగత్తునకు తిరిగి సరైన యొక్క భావి భారత ఉద్దారకులుగా తీర్చిదిద్దడానికి పూనుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: దేర్ఫోర్ బోత్ మెన్ అండ్ విమెన్ షుడ్ ట్రై టు ఫాస్టర్ అండ్ నరిష్ ద డివినిటీ విద్ ఇన్ దెమ్. ఇట్స్ ఓన్లీ దెన్ దట్ ద హోల్ వరల్డ్ కెన్
0: ఈ కాలేజీ విద్యార్థులు విద్యార్థినియులు యువకులుగా ఉండటం చేత ఈనాటి నుండి పవిత్ర భావములను వారి హృదయంలో అభివృద్ధి పరచుకుని వాటిని ఆచరించుటకు అనుష్ఠించుటకు ఇతరులకు అందించుటకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహములతో ముందంజ వేయాలి.
1: కాలేజ్ స్టూడెంట్స్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ షుడ్ నరిష్ దిస్ ప్యూర్ థాట్స్ పుట్ దెమ్ ఇన్ టు యాక్షన్ ఇట్స్ ఓన్లీ దెన్ దే విల్ బెనిఫిట్ ద వరల్డ్.
0: మీరు భావి భారతోద్ధారకులు కనుక ఈనాటి యొక్క బాలురు బాలికలే భవిష్యత్తులో వారొక అధికారులుగాను వారొక ఆఫీసర్లుగాను వారొక మినిస్టర్లుగాను ఇంకా ఎంతో పరిపాలనా బాధ్యతలుగాను అనుభవించేటువంటి వారుగా తయారవుతారు.
1: బికాస్ యు ఆర్ ద ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ ఇండియా ఐదర్ ఇన్ అన్ ఆఫీస్ ఆర్ అస్ అ మినిస్టర్ ఆర్ ఇన్ వేరియస్ కెపాసిటీ ఇట్ ఈస్ ఇన్కంబెంట్ ఆన్ యూ దట్ యు ఫాస్టర్ అండ్ నరిష్ ప్యూర్ థాట్స్.
0: కనుక దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడాను ఈ బాలబాలికలపై ఆధారపడి ఉంటుండాలి.
1: ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్ రెస్ట్ అపాన్ ద షోల్డర్స్ ఆఫ్ దీస్ యంగ్ స్టూడెంట్స్.
0: మీరందరూ కూడాను మానవత్వాన్ని మరిస్తూ మానవత్వాన్ని పెంచుకుని మానవులు మానవులుగా జీవించడానికి ప్రయత్నించినప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటిది మీలో ఆవిర్భవిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ యూ రియలైజ్ అండ్ ఫాస్టర్ అండ్ నరిష్ దిస్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ అ హ్యూమన్ బీయింగ్.
0: మీరు స్త్రీలు అని అలక్ష్యం చేయటమని కానీ మేము పురుషులమని అహంకార పట్టం కానీ ఇది సరి అనేటువంటిది కాదు.
1: One should not feel proud that one is a man and a woman should not be neglected.
0: ఇది అహంకారమునకాని అలక్ష్యమునకాని సరైనటువంటి యొక్క తత్వం కాదు.
1: One should never feel proud or neglect the other one. That is not proper.
0: ఇరువురు కూడాను సమానులే.
1: Both are equal.
0: ఈ సమత్వం అనేటువంటి దాంట్లో దివ్యత్వంలోనే సమత్వాన్ని అనుభవించాలి.
1: There is equality in this divinity. One should realize that.
0: ఈ సమత్వాన్ని ఏ విధంగా కూడాను భేదభావం పాటించక ఇరువురు కూడాను మానవత్వాన్ని పోషించుకోండి.
1: వన్ షుడ్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్సియేషన్ అబౌట్ దిస్ ఈక్వాలిటీ అండ్ షుడ్ ఫాస్టర్ దిస్ మ్యాన్హుడ్ ఇన్ బౌత్.
0: ప్రేమ సహన త్యాగ సౌశీల్యములు ఈ నాలుగు కూడాను మానవ సౌధమునకు ప్రధానమైనటువంటి యొక్క స్తంభములు.
1: ఫర్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ద వరల్డ్ లవ్ ఫార్టిట్యూడ్ అండ్ వర్చ్యూస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
0: మనలో ఉండినటువంటి యొక్క అగ్ని అనగా దివ్యశక్తి అనేటువంటి దాంతో మనము దుర్గుణములంతా కూడా భస్మం చేయడానికి ప్రయత్నించాలి.
1: We will have to burn all the bad qualities by the divine power.
0: ఇది సర్వమతముల యొక్క సమత్వము అనేటువంటి దాంట్లో పార్సీ మతముల యొక్క అర్థాన్ని కూడా బోధిస్తూ వచ్చింది.
1: This should be consumed by the agni of the divine power. This is what the Parsi religion also tells us.
0: నిరంతరము కూడాను దైవత్వాన్ని చింతించినప్పుడే మనలో దివ్యత్వం అనేటువంటిది కూడా అభివృద్ధి పొందుతుంది.
1: It's only when we think of God that divinity gets manifested within us.
0: కాని ఇతరులను బాధ పెట్టేటువంటి మాటలు కాని ఇతరులను నొప్పించేటువంటి మాటలు కాని మనం మాట్లాడక ఇది తిరిగి మనకే ఇది ఒక ఏదో అస్త్రంగా అనుభవించవలసి వస్తుందని మీరు చింతించడం అత్యవసరం.
1: యూ విల్ హ్యావ్ టు టేక్ కేర్ దట్ ఇఫ్ యూ హర్ట్ ఎ పర్సన్ ఐదర్ ఇన్ థాట్ వర్డ్ ఆర్ డీడ్ ఇట్ విల్ అగైన్ రిఫ్లెక్ట్ అపాన్ యూ అండ్ రీబౌండ్.
0: ఈ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనేటువంటిది ఈ ప్రతిధ్వని ప్రతిఫలితము అనేటువంటిది ఎప్పటికైనా ఏ కర్మలకైనా ఉండక తప్పదు.
1: This reaction and resound will definitely come one day.
0: నీవు ఇతరులకు కీడు చేసే సమయంలో నవ్వుతూ నవ్వుతూ నీవు చేయొచ్చు.
1: You may feel happy when you are doing harm to somebody.
0: కానీ తిరిగి దీనిని ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
1: Later you will have to weep and reap the results.
0: నాలుకకు ఎముక లేదు కనుక ఇష్టమొచ్చినట్లుగా మనం మాట్లాడి ఇతరులు బాధ పెట్టకూడదు.
1: Because the tongue does not have any bone, you should not talk anything.
0: మనకు గాని మన సంపదకు గాని సంపత్తుకు గాని మన యొక్క పిల్లలకు గాని ఏమాత్రం కూడా మంచిది కాదు.
1: This is not good either for us or for our children or for our prosperity.
0: కనుకని చెడపకురా చెడదవు అని ఇతరులు చెడిచినప్పుడు తప్పక ఇతరులు కాదు చెడేది మనమే చెడతాం.
1: When you harm somebody, it's not that somebody who is harmed, you are harmed.
0: ఇతరుల దోషములు నిరంతరము వెతికేటువంటి వాళ్ళలో దోషములు అభివృద్ధి అయిపోతాయి.
1: When you seek the faults of others, your own faults increase.
0: కారణం ఏమనగా ఇది ఒక ఫోటో ఇది మాదిరి మన యొక్క చిత్రములే మనకు అభివృద్ధి అయిపోతుంటాయి.
1: The reason being, it's something like a photo. It increases.
0: ఈ ఫోటోను ఎటువైపున తిప్పి దీనికి స్విచ్ చేస్తామో ఆ పిక్చర్ మనలో వచ్చి పడిపోతుంటాయి.
1: Whichever way we turn the camera and put on the switch, the photo
0: ఇతరుల పైన చెడ్డ భావంలోనే మనం చింతిస్తూ రావటం వల్ల ఆ చెడ్డ భావం మన హృదయంలోనే ప్రింట్ అయిపోతుంది.
1: Whenever we think of these bad and wicked things, those bad and wicked things get imprinted in our heart.
0: ఇక్కడను భాగవతములో చక్కని ఆదర్శం చెందించారు.
1: There is a nice example in the Bhagavata.
0: ఈ గోపికలు నిరంతరము కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణ చింతన చేయటం చేత వారి హృదయం అంతా కూడాను కృష్ణమయంగా మారిపోయింది.
1: These gopis who were all the time thinking of Krishna, in their hearts it said Krishna was imprinted.
0: దేనికి భయపడటం లేదు.
1: They were not afraid of anything.
0: దేనికి కంటిన్యూ తేవటం లేదు.
1: They were not crying for anything.
0: దేనికి వారు ఏమాత్రము విచారించటం లేదు.
1: They were not thinking of anything.
0: అందుకోసమనే ఉద్ధవులకు చెప్తున్నాడు కృష్ణుడు. ఉద్ధవ గోపికలు ఎలాంటి వారు అత్తలు మొట్టుకున్న మరి భక్తులు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు ఎటకేగరు భీతిల బోరు గోపికలు. కారణమేమిటి? పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు. పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు. ఒక కాగితం పైన ప్రింట్ వేస్తే ఆ ప్రింట్ కాగితం రెండు ఒక్కటైపోయినట్టుగా నిరంతరము కృష్ణ కృష్ణ కృష్ణ అని చింత చేయటం చేత వారి హృదయం అనేటువంటి కాగితంలో కృష్ణుడు ప్రింట్ అయిపోయినాడు. ఇంకా కృష్ణుడు వేరు గోపికలు వేరు చేయడానికి వీలు కాదు. కనుక నిరంతరము కూడాను కృష్ణ చింతనతోనే గోపికలు సార్థకమైనారు అని చెప్పాడు.
1: The gopikas, whatever the mothers-in-law might say, whatever the husband might say, they never felt any anger, they never felt any fear, because in their hearts was imprinted eternally the image of Krishna, as an image would be printed upon paper, which becomes inseparable.
0: Putra vatsalyam cheta talli emga bhavistundadi krishnuni.
1: How is a mother thinking about her son?

0: వెన్న పట్టెండుగలో పుట్టునది నిదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: The mother is saying, whatever I give you, you do not eat. But you go to other people's houses and steal the butter.
0: Noranta venna vasana, urantayu agadambu, vakate raddul, goranta levu bala. Inta kudanu levu nivu, kani uramta kudanu allar chestunnavu. ఏమి ఈ శక్తి అని తాను ఆలోచిస్తూ వచ్చిందట.
1: షీ బిగాన్ టు థింక్, ఆల్వేస్ హిస్ మౌత్ స్మెల్స్ ఆఫ్ బటర్ అండ్ ద హోల్ టౌన్ ఈజ్ అగాగ్ విత్ ఆల్ దట్ కృష్ణ డస్. వాట్ ఇస్ ద రీజన్?
0: గోరంత లేవు బాల, నీ యొక్క రూపం చూస్తే చాలా చిన్నది అని ఈమె పుత్ర వాత్సల్యం చేత రూపంపై ఈ మనసుంతా లగ్నమైంది. కానీ గోపికలకు రూపం కాదు, భావం. ఈ భావం చేత కృష్ణుడు వాళ్ళు లీనమై ఉన్నాడు.
1: The mother says, he was such a tiny little thing, and what is this that he is doing here so much power? But the gopis thought that he was not tiny, but he was mighty.
0: Kanukane, Bhagavatam yokka saram emtante, bhava, suddhi, jnana, siddhi, ani rendintini nirnayam chesindi.
1: The meaning of the Bhagavata is purity of thought and then the fruit of it.
0: Kanuka prati vyakti kudanu bhavamanu suddhi chesukovali.
1: Every individual should purify one's feelings.
0: భావం శుద్ధి చేసుకున్నప్పుడే మానవత్వం కూడాను అభివృద్ధి పొందుతుంది.
1: When one purifies one's feelings, then
0: ఈ భావ శుద్ధి కావాలంటే కర్మాచరణ అత్యవసరం.
1: If feelings have been purified, one has to put into action.
0: పవిత్రమైన కర్మలు ఆచరించి మీ హృదయాన్ని శుద్ధిపరచుకొని తద్వారా మీ భవిష్యత్తునందు ఆదర్శవంతమైనటువంటి బాలబాలికలుగా తయారైపోయి జగత్తునకు ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: It is through pure action that one can purify one heart. It's only then that one can envisage a glorious future. I desire that all the young boys and young girls should be exemplary and bring progress and prosperity to the world.

0: The education of today has helped to develop only cleverness and worldly wisdom, but they have not helped to foster virtues in him. Even after learning a billion types of education, if one does not have good virtues and character, all that studies and education is a sheer waste.
1: Divyatma Swarupular,
0: embodiments of divine Atma.
1: Jiva Jagataku Prakute Bhavasaram.
0: For the entire living beings, it is the nature which provides a base and sustenance.
1: Prakuti Sarame Neeru.
0: I am the very essence of nature.
1: Neeti yokka prayojaname sasyam.
0: The entire crops have come by the help of the use of water.
1: Satyam yokka sarame purushudu.
0: Man is the essence of the crops.
1: Purushuni yokka prayojaname vaku.
0: Word is the manifested essence of man.
1: Vaku yokka patutvame rukku.
0: Ruk is the essence of the world.
1: Rukku yokka saundaryame samam.
0: Sama Veda is the very essence of Ruk, and it is very beauty.
1: Samam yokka sarame Omkara.
0: Omkara is the essence of Sama Veda.
1: Omkaram vinipinchune kani kanipinchadu.
0: Omkara can be heard, but it cannot be seen.
1: Idi Paramatmaniki paryaya padame.
0: Omkara is a synonym with Paramatma.
1: Omkaramu leni sthanamu kani.
0: A place without Omkara.
1: Omkaramu vinipinchani kshanamu kani.
0: A moment of time when you are not able to hear Omkara.
1: Omkaramu vyapinchanatuvanti yokka jeeva kanamu kani.
0: Any living being which is not filled with Omkara.
1: Jagatturandu leni.
0: There is no such entity in this world.
1: Jagatantai kudanu omkaramayame.
0: The entire cosmos is filled with omkara.
1: It omkaramayamainatundi ee jagattunandu.
0: In a world which is permeated and filled and saturated with omkara.
1: Om it ekaksharam brahma. Ekaksharamainatundi omkarame brahma swarupamani kudanu.
0: It is also believed that omkara is one-lettered Brahma.
1: E Brahma tattvam kudanu sarvavyapamainatundi yokka tattvanga bhavinchutu.
0: The principle of Brahma tattva should also be considered as occupying every part of the world and cosmos.
1: I am Atma Brahma. Atma kudanu brahmamayamayani, Brahma kudanu atmayayani, ee yokka mandukyamu chatutu vachindi.
0: Mandukya Upanishad has been declaring that Atman is Brahma and Brahman is Atman.
1: Yeta vata omkaram Brahma Atma idi abheda tattvamulu.
0: The sum and substance of all this is the omkara, Brahma and Atma, they do not have any difference among them.
1: Avinabhava sambandham.
0: They are mutually related.
1: Anyonyasrayam.
0: They are mutually dependent also.
1: Aite itti atmanu prati manavudu kudanu gurtinchadam atyavasaram.
0: Every human being has to recognize this atma.
1: Atma, atma, atma. Ee atma yokka roopam emiti? Atma yunna pradesham emiti? దీని యొక్క చిహ్నములు ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రతి మానవుడు అత్యవసరంగా గుర్తించాలి.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ఎసెన్షియలీ అండర్స్టాండ్ ది ఫారం ఆఫ్ ఆత్మ, ద ప్లేస్ వేర్ ఆత్మ ఎగ్జిస్ట్, ద సింబుల్ విచ్ స్టాండ్స్ ఫార్.
1: మానవుడు నిత్య జీవితంలో నాలుగు అవస్థలను అనుభవిస్తున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ఫోర్ స్టేజెస్ ఇన్ ఎవ్రీడే లైఫ్.
1: జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, సూర్యం.
0: దే ఆర్ ద వేకింగ్ స్టేజ్, ద డీప్ స్లీప్ స్టేజ్, ద డీప్ డ్రీమ్ స్టేజ్ అండ్ ది తురియ స్టేజ్.
1: ఇవియే ఆత్మకు నాలుగు పాదములని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: దీస్ ఫోర్ స్టేజెస్ హవ్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ ఫోర్ లెగ్స్ ఫార్ దిస్ ఆత్మ.
1: జాగ్రత్త అవస్థ అనగా మేలుకొని ఉంటుంది.
0: జాగ్రత్త అవస్థ ఆర్ వేకింగ్ స్టేట్ రిఫర్స్ టు ఎ స్టేట్ వెన్ వీఆర్ అవేక్.
1: ఈ స్థితిలో ఆత్మ బహిర్ముఖమై ఉంటుంది.
0: ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ స్టేట్ ది ఆత్మ ఈజ్ ఎక్స్ట్రావర్ట్.
1: కన్నులు రంగులను చూడగలుగుతుంటాయి.
0: ఐస్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది కలర్.
1: చెవులు మంచి చెడ్డల శబ్దములు వినగలుగుతుంటాయి.
0: ఇయర్స్ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు హియర్ గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్స్ దట్ ఆర్ అటర్డ్.
1: నాలుక రుచులను చూడగలుగుతుంటాయి.
0: టంగ్ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది టేస్ట్.
1: నాసికము దుర్గంధ సుగంధములను అనుభవిస్తూ ఉంటాయి.
0: నోస్ విల్ బి ఏబుల్ టు స్మెల్ గుడ్ స్మెల్ యాజ్ వెల్ యాజ్ బ్యాడ్.
1: ఈ విధంగా పంచభూతముల యొక్క ప్రభావము నిత్య జీవితము లోపల బహిర్ముఖమై తమ తమ కర్తవ్యమును వర్తిస్తూ ఉంటాయి.
0: ఇన్ దిస్ వే ది సెన్సెస్ విల్ బి ఎంజాయింగ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ వెన్ దే ఆర్ ఎక్స్ట్రావర్ట్ అండ్ వెన్ దే ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఇన్ టు ద వరల్డ్.
1: ఈ ఆత్మ వ్యక్తిగతము కాక సమష్టితో అనుభవిస్తూ ఉంటాయి.
0: దిస్ ఆత్మ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ టోటలీ ఇండివిజువల్ విల్ బి ఎంజాయింగ్ ది థింగ్స్ అవుట్ సైడ్ ఇన్ ద సొసైటీ.
1: అనగా ఈ ఆత్మ విశ్వంతో సంబంధమై ఉండటం చేత ఈ యొక్క జాగ్రత్త అవస్థ ఎందుకునేటువంటి యొక్క బహిర్ముఖమైనటువంటి ఆత్మకు విశ్వుడు అని పేరు పెట్టారు.
0: యాజ్ దిస్ ఆత్మ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద విశ్వ ది కాస్మస్ ది అవుట్ సైడ్ వరల్డ్ దిస్ ఆత్మ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ దట్ స్టేట్ యాజ్ విశ్వుడు.
1: అనగా విశిష్ట రూపమే ఆత్మ స్వరూపం.
0: దట్ మీన్స్ ది ఫారం ఆఫ్ విశ్వ ఈజ్ ఆల్సో ది ఫారం ఆఫ్ ఆత్మ.
1: విశ్వమే విష్ణు స్వరూపము.
0: ది వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ది వెరీ ఫారం ఆఫ్ విష్ణు.
1: కనుకనే ఋషికేశ సేవనం అనేటువంటిది మనం అత్యవసరంగా మనం భావించాలి.
0: Therefore, we should consider worshipping as a very important part of our life.
1: దీనిని భక్తి భావముతో ఋషికేశ సేవనం భక్తి రుచితేని.
0: ఋషికేశ సేవనం సర్వింగ్ ఋషికేశ ఈ డిస్క్రైబ్డ్ యాజ్ డివోషన్.
1: కనుక జాగ్రత్త అవస్థ యందు ఆత్మ విశ్వవ్యాపమైనటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
0: ఇన్ ది మేకింగ్ స్టేట్ ఆత్మ మేనిఫెస్ట్ ఇట్సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది వరల్డ్ అవుట్ సైడ్ ఆఫ్.
1: రెండవది స్వప్న అవస్థ.
0: ద సెకండ్ వన్ ఇస్ డ్రీమ్ స్టేజ్.
1: ఇది ఆత్మ అంతర్ముఖంగా ఉంటుంది.
0: ఆత్మ గోస్ ఇన్ సైడ్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్.
1: నిద్ర అంటే కలలు కంటుంటాడు.
0: ఇన్ స్లీప్ మ్యాన్ గెట్ డ్రీమ్స్.
1: అయితే కర్మేంద్రియములు ఈ స్వప్నావస్థ యందు ఏమాత్రం కూడా తమ తమ పనులు తాము చేయవు.
0: ది ఎక్స్టర్నల్ సెన్స్ ఆర్గన్స్ దే వుడ్ నాట్ బి పర్ఫార్మింగ్ దేర్ డ్యూటీస్ వెన్ వన్ ఇస్ ఇన్ డీప్ స్లీప్ స్టేట్.
1: అంతర్ ఇంద్రియములు మాత్రమే ఇందులో జాగ్రత్తగా ఉంటుంటాయి.
0: ద ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్ అలోన్ విల్ బి అవే అండ్ పర్ఫార్మింగ్ ద డ్యూటీస్.
1: ఇందులో కేవలము మనోబుద్ధులు మాత్రమే తమ పనులను తాము చేస్తుంటాయి.
0: ఇన్ దట్ స్టేట్ ఇట్ ఈస్ ఓన్లీ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ విచ్ విల్ బి యాక్టివ్.
1: ఇది సమష్టి స్వరూపమును విస్మరించి వ్యక్తి స్వరూపంలో అతి జాగ్రత్తను మెరుగుతూ ఉంటుంది.
0: ఇన్ దట్ స్టేట్ ఇన్ ద గివన్ అప్ its association with the outside world, and it will be totally individualistic in its experience.
1: ఒక రూపునందు 10 మంది పవళించి ఉండినప్పటికీ ఎవరి కల వారికే గాని ఒకరికొకరికి ఏ మాత్రము సంబంధం ఉండదు.
0: Even if 10 people are sleeping in one room, each one will have his own individualized experience in deep sleep stage.
1: కనుక స్వప్నావస్థయందు వ్యక్తిత్వమును మాత్రమే అనుభవిస్తుంది కాని సమస్తని ఏమాత్రం కూడా అనుభవించటం వీలుండదు.
0: ఇన్ ది డ్రీమ్ స్టేజ్ దేర్ఫోర్ ఇట్ విల్ బి టోటలీ ఎన్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ ఆల్ ది ఇట్ సెల్ఫ్ నాట్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది వరల్డ్ అవుట్ సైడ్.
1: ఈ స్వప్నావస్థయందు కేవలం తేజస్సు కూడా ఉండటం చేతనే ఆత్మకు స్వప్నావస్థయుండేటువంటి దాన్ని తైజస్సుడు అని పిలుస్తూ వచ్చారు.
0: In dream state, this Atma, he has been described as Taijasa.
1: Inka Nidra Avastha, Sushupti Annaru. Sushupti, Su anaga Manchi. Shupti anaga Nidra. Gadha Nidra ke Sushupti ani peru.
0: The next one is Sushupti. This stands for deep sleep state.
1: Ee Gadha Nidra lo కేవలము సూక్ష్మేంద్రియములు కూడా ఏమాత్రము పనిచేయవు.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఈవెన్ ది సటిల్ ద ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్ ఆల్సో విల్ నాట్ బి ఫంక్షనింగ్.
1: ఇది కేవలము మనస్సు కూడా ఆత్మలో లయమై ఉంటుంది.
0: మైండ్ ఆల్సో వుడ్ హ్యావ్ బి మర్జ్డ్ ఇన్ ఆత్మ ఇన్ దట్ స్టేట్.
1: కనుక ఈ ఇంద్రియముల యొక్క సంబంధం ఏమాత్రం కూడా దీనికి ఉండదు. కర్మేంద్రియము కానీ జ్ఞానేంద్రియములు కానీ దీనికి ఏమాత్రము సంబంధం కలిగి ఉండదు.
0: మైండ్ వుడ్ నాట్ బి ఇన్ అసోసియేషన్ విత్ ఎయిదర్ కర్మేంద్రియ ది ఎక్స్టర్నల్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ ద ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్.
1: కనుక ఈ సుషుప్తి యొక్క స్థాయిలో ఆత్మ ప్రజ్ఞతో కూడి ఉండటం చేతనే ఇందులో ఇతనికి ప్రాజ్ఞుడు అని పేరు వచ్చింది.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఆత్మ విల్ బి ఎంజాయింగ్ ప్రజ్ఞ ఎ సార్ట్ ఆఫ్ అవేర్నెస్ and therefore it has been described as prajnudu in that state.
1: Inga turiyamu, turiyamu anaga turiyamu anaga nalavo sthanamu ani deeniki artham.
0: The next state is turiyamu, it is the fourth state.
1: Indulo jeevudu daivamto leenamai untadu.
0: In this state the individual soul would have established a total union with God.
1: అందులో ఇక్కడ జీవబ్రహ్మ ఐక్యానుసంధానాన్ని అనుభవిస్తుంది.
0: ది ఇండివిజువల్ ఆత్మ విల్ బి ఎంజాయింగ్ వన్నెస్ విత్ ది ఆత్మ.
1: కానీ దేహ బుద్ధితో చూసినప్పుడు ఇది తమస్సుగా ఉంటుంది.
0: బట్ వెన్ యూ సీ ఇట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఫిజికల్ స్టేట్ ది ఎక్స్టర్నల్ బాడీ పాయింట్
1: ఆత్మ బుద్ధితో చూసినప్పుడు ఇది కేవలము తన్మయత్నంగా ఉంటుంది.
0: If you see it from the point of view of Atma, you feel in ecstasy.
1: Modatadi Vishruti. Endodi Vishruti.
0: First one is Vishruti. The second one is Vishruti.
1: Anaga manamu deha buddhito chuchinappudu idi kevalamu oka tamassugane roopondutundi.
0: Seeing from the bodily point of view, you feel in a state of inertness, tamas.
1: Kani turiya sthitini మనము ఆత్మబుద్ధితో చూడాలి.
0: యాక్చువల్లీ వీ హ్యావ్ టు సీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఆత్మ దిస్ తురియా స్టేట్ టు అండర్స్టాండ్ ఇట్ కరెక్ట్లీ.
1: దీని యొక్క సమాధి స్థితిని మనం అనుభవించటకు వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ వీ బి ఏబుల్ టు ఎంజాయ్ ద స్టేట్ ఆఫ్ సమాధి ఇన్ దట్ తురియా.
1: ఈ తురియా స్థితిని సమాధి అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: తురియా స్థితి, తురియా స్టేట్ ఆల్సో హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ స్టేట్ ఆఫ్ సమాధి.
1: ఇది ఏ మానవుని పరమావధి.
0: దిస్ ఈస్ ది వెరీ పర్పస్ ఆఫ్ ది గోల్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్.
1: ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి సూర్యావస్థలు ఆత్మకు నాలుగు పాదముల వంటివి.
0: దీస్ ఫోర్ వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, డీప్ స్లీప్ స్టేట్ అండ్ తురియా స్టేట్ ఆర్ సంథింగ్ లైక్ ఫోర్ ఫీట్.
1: అదే విధముగానే ఓంకారములకు కూడా నాలుగు పాదములు ఉన్నది.
0: ఇన్ ది సేమ్ వే ఈవెన్ ఫర్ ఓంకార దెర్ ఆర్ ఫోర్ ఫీట్.
1: అకార, ఉకార, మకార, ఆ మాత్రలు అనేటువంటి నాలుగు.
0: దోస్ ఫోర్ ఆర్ అకార, మకార, ఉకార అండ్ ఆ మాత్ర.
1: ఈ ఆమాత్మ స్థితియే తురియ స్థితిని అని కూడా భావిస్తూ వచ్చారు.
0: దిస్ ఆమాత్మ స్టేట్ ఈజ్ ఆల్సో బీయింగ్ కన్సిడర్డ్ తురియ స్టేట్.
1: ఈ అకారం అనేటువంటిది వాంగ్మయమైనటువంటి యొక్క వాంగ్మయమై జగత్తంతా వ్యాపించినటువంటిది.
0: దిస్ అకార ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్ పర్మియేటింగ్ ది ఎంటైర్ వరల్డ్.
1: కనుకనే ఇది విశ్వస్థాయికి చేరినటువంటిది. కనుకనే ఇందులో దీనికి కూడా విశ్వుడు అని కూడా చెప్పవచ్చును.
0: యాజ్ దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది ఎంటైర్ యూనివర్స్ విచ్ ఈజ్ ఆల్సో అనదర్ నేమ్ ఫర్ విశ్వ ఈజ్ ఆల్సో కాల్డ్ విశ్వుడు.
1: కారణమేమనగా ఇది శబ్ద బ్రహ్మంతో కూడినటువంటిది.
0: ది రీజన్ అస్ వై ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విశ్వ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శబ్ద బ్రహ్మ.
1: ఉకారం అనేటువంటిది ఉచ్చారణ.
0: ఉకార స్టాండ్స్ ఫర్ అటలెన్స్ ప్రొనౌన్సియేషన్.
1: ఇది దివ్యత్వమైనటువంటి ఈ తేజస్సుతో కూడినటువంటిది.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డివైన్ రేడియన్స్ రెస్ప్లెండెన్స్.
1: ఇంకా మకారము ఓంకారములోని కడపటి పదము.
0: మకార థర్డ్ వన్ ఇన్ ఓంకార.
1: ఇది ప్రజ్ఞతో కూడినటువంటిది.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రజ్ఞ.
1: అకారము ఉకార మకారముల యొక్క మూడింటి యొక్క చేరికనే
0: ది బ్రింగింగ్ టుగెదర్ ఆఫ్ పుట్టింగ్ టుగెదర్ ఆఫ్ అకార ఉకార అండ్ మకార
1: ఆమాత్మ స్థితి అని పేరు పెట్టారు.
0: దిస్ పర్టికులర్ స్టేట్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఆస్ ఆ మాత్ర
1: దీనినే ఓంకారము అన్నారు.
0: దిస్ ఈజ్ బీయింగ్ కాల్డ్ ఓంకార.
1: ఈ నాలుగు కూడా ఓంకారములకు నాలుగు పదములు.
0: దీస్ ఫోర్ విల్ డిస్క్రైబ్డ్ ఆస్ ఫోర్ ఫీట్ ఫర్ ఓంకార.
1: కనుకనే మానవత్వం నందు చక్కగా విచారించినప్పుడు ఆత్మ అంటే ఏమిటి?
0: ఇఫ్ యూ వాంట్ టు ఎన్క్వైర్ కేర్ఫుల్లీ విత్ రెఫరెన్స్ టు హ్యుమానిటీ వాట్ ఈస్ దిస్ ఆత్మ.
1: ఆత్మ అనగా వాక్కు.
0: ఆత్మ రెఫర్స్ టు ద వరల్డ్
1: శరీరము
0: ది బాడీ
1: ప్రాణము
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్
1: మూడింటి యొక్క ఏకమే ఆత్మ. ఐకమత్యమే అనగా మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
0: కమింగ్ టుగెదర్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఆత్మ.
1: ఇందులో మనస్తత్వము దేహంతో కూడి ఉంటుంది.
0: ఇన్ దిస్ పర్టికులర్ ఇన్ ది హోల్ థింగ్ మైండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది ఫిజికల్ బాడీ.
1: ఈ వాక్కు తేజోమయమైనట్టుగా ఉంటుంది.
0: దిస్ సౌండ్ ఆఫ్ ద వరల్డ్ వుడ్ బి ఫుల్ ఆఫ్ తేజస్.
1: ఈ యొక్క మనస్సు అన్నమయమైనటువంటిదిగా ఉంటుంది.
0: మైండ్ వుడ్ బి అసోసియేటెడ్ విత్ ఫుడ్.
1: ఇంకా ప్రాణము రసమయమైనటువంటిదిగా ఉంటుంది.
0: ప్రాణ వుడ్ బి అసోసియేటెడ్ విత్ రస ఆర్ వాటర్.
1: తేజోమయమైనటువంటి వాక్కు అన్నమయమైనటువంటి యొక్క శరీరమును రసమయమైనటువంటి యొక్క ఈ యొక్క తేజస్సులో అనగా మా వాక్కునందు చేరిపోతూ ఉంటాది. బ్రహ్మమునందు చేరిపోతుంటాది.
0: ఇన్ దిస్ పర్టికులర్ థింగ్ ది ఫిజికల్ బాడీ ద వరల్డ్ వుడ్ బి మర్జింగ్ విత్ ది బ్రహ్మ.
1: అనగా తేజోమయమైనటువంటి వాక్కు అన్నమయమైనటువంటి దేహము ప్రాణమయమైనటువంటి రసంతో కూస్తూ ఉంటాది.
0: ది వరల్డ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తేజస్ బాడీ విచ్ ఈస్ బేస్డ్ అపాన్ ఫుడ్ will be manifesting themselves in the form of Brahma.
1: దీనిని అత్యంత సంపన్నముగా ఈ బ్రహ్మతత్వాన్ని వర్ణిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
0: Upanishads have described this principle of Brahma as the one which is full of eight types of Aishwarya.

0: these eight forms of Brahmana, Sabda Brahma, Charachara Brahma, Jyotir Brahma, Vatmayi, Nityanandamayi, Paratparamayi, Mayamayi, Sthrimayi, and all these eight types of prosperity are also associated with Shiva, who is most auspicious always, and that is the very form of
1: Prapanchamanandu
0: Saimayi.
1: ఈ ప్రపంచమునందు బ్రహ్మ కాని పదార్థ ఒక్కటి కూడాను లేదు.
0: ఇన్ దిస్ యూనివర్స్ దర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ నాట్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మ.
1: ప్రపంచమంతయి కూడాను బ్రహ్మమయమే.
0: ద ఎంటైర్ యూనివర్స్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
1: కనుకనే ఆత్మతత్వం అనగా కేవలము ఇందులో ఓంకారమనియు బ్రహ్మయనియు విశ్వవ్యాపకమైనటువంటి యొక్క తత్వమనియు మనం విశ్వసించవలసి వస్తుంది.
0: Therefore we have to firmly believe that when we say Atma, it is another word for Omkara and Brahma, which is filling the entire universe.
1: దీనినే వాక్యే ఋగ్వేదము.
0: ఋగ్వేద is the form of word.
1: So మనసే యజుర్వేదము.
0: Mind is యజుర్వేదం.
1: ప్రాణమే సామవేదం.
0: ప్రాణ ఈ సామవేదం.
1: కనుక వేద సారమంతా ఇప్పుడు మానవాకారమునందునే లీనమై ఉన్నది.
0: Therefore all the three Vedas have manifested or in the form of man.
1: ఆత్మకాని పదార్థం జగత్తునందు కానరాదు.
0: There is nothing in the world which is not Atman.
1: ఈ శాశ్వతము సత్యము నిత్యము అయినటువంటి యొక్క అస్థిభాతి ప్రియ స్వరూపమే ప్రతి పదార్థము.
0: Everything in the world is a form of asti, bhati and priya.
1: Vitine sat chit anandam ani kudanu sanskrutam nundu cheppabuttu vachindi.
0: These three very things have been described in the language of Sanskrit as sat chit and ananda.
1: Being, awareness and bliss.
0: Sat chit and ananda are being, awareness and bliss.
1: Ee tattamulandu manamu ఆత్మతత్వాన్ని వెతకనక్కర్లేదు.
0: Therefore there is no need for us actually to search for Atma.
1: కేవలం రూపనామంలో కల్పితమైనప్పటికీ ఆ కల్పితమైనటువంటి రూపనామంను ఆశ్రయించి మానవుడు ఆత్మను విస్మరిస్తున్నాడు.
0: Man has been taking shelter in the name and form and forgetting his real ఆత్మతత్వం.
1: ఇట్టి ఆత్మతత్వను విద్యల చేత కాని మరే విధమైనటువంటి సాధన చేత కానీ గుర్తించటకు సాధ్యము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రికగ్నైజ్ దిస్ ఆత్మతత్వం త్రూ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్.
1: 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆనారదుడే నిరవధిక శాంతి కనుగొని పరమానందమునాడు పొందడుగాడే.

0: నిరవధిక శాంతి కనుగొని పరమానందము నాడు పొందడుగాడే.
1: ఈవెన్ దట్ నారద హు హ్యాడ్ మాస్టర్డ్ 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ స్కిల్స్ కుడ్ ఎంజాయ్ డివినిటీ ఓన్లీ వెన్ హీ హ్యాడ్ పీస్ ఇన్ హిమ్.
2: నారదుడు నేర్వనటువంటి విద్య లేదు.
1: దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్ ఆఫ్ స్కిల్ విచ్ నారద హ్యాడ్ నాట్ మాస్టర్డ్.
2: అలాంటి నారదులకు మధ్య మధ్య అశాంతి ప్రవేశించి అనేక విధములుగా అతన్ని బాధిస్తూ వచ్చింది.
1: Even for such a one as Narada, who had mastered all the types of education, now and then he suffered from restlessness and lack of peace.
2: Chadugunaku samskaramunaku chala vyathyasam unnadi.
1: There is a lot of difference between the worldly education and samskaras or tendencies.
2: Grantha parichayamu kevalamu jagattunaku maatrame viniyoga padagaladu.
1: Acquaintance with books can be helpful only so far as the world is concerned, the worldly life is concerned.
2: పుస్తకములు అంతా కూడా మస్తకంగా మార్చుకోవచ్చును.
1: యు మే బి ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ బుక్స్ ఇన్ టు యువర్ ఓన్ మైండ్.
2: మస్తకాన్ని ప్రాక్టికల్లో అనుభూతిలో తెప్పించుకోవాలి.
1: బట్ యు మస్ట్ బి ఏబుల్ టు ప్రాక్టీస్ వాట్ యు హవ్ లెర్న్డ్ త్రూ బుక్స్.
2: కనుకనే ఈ సందేహ నివారణార్థమై తాను ఒక ఋషి దగ్గరికి వెళ్ళాడు.
1: నారద వెంట్ టు ఎ రిషి ఇన్ ఆర్డర్ టు గెట్ హిస్ డౌట్స్ క్లారిఫైడ్.
2: అక్కడ ఆ ఋషి ఇతన్ని ప్రశ్నించాడు.
1: దట్ ఋషి క్వశ్చన్డ్ నారద దస్,
2: అయ్యా నీ విద్యల యొక్క విలువ ఏమిటి, నీ క్వాలిఫికేషన్ ఏమిటో చెప్పమని చెప్పాడు.
1: సార్, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్.
2: ఆ గురువే సనత్ కుమారుడు.
1: దట్ గురు, దట్ మాస్టర్ ఈస్ సనత్ కుమార.
2: ఈ సనత్ కుమారుడు ప్రశ్నించినటువంటి ప్రశ్నకు నారదుడు తన యొక్క విద్యల యొక్క ప్రవీణతను నిరూపిస్తూ వచ్చాడు.
1: నారద బిగాన్ ఎక్స్ప్లెయినింగ్ ది ఎడ్యుకేషన్ విచ్ హెస్ అక్వైర్డ్ యాజ్ అన్ ఆన్సర్ టు ది క్వశ్చన్ పుట్ బై సనత్ కుమార.
2: విన్నంత వరకు విన్నాడు సనత్ కుమార్.
1: సనత్ కుమార హర్డ్ పేషెంట్లీ ఫర్
2: లడపటికి పెదువు విరిచాడు అని, ఇంతేనా నీ యొక్క విద్యల యొక్క సారము అని.
1: దెన్ ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దట్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ సరత్ కుమార్ ఎక్స్ప్రెస్డ్ ఎ సార్ట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్.
2: విన్నంత వరకు కూడాను నారదుని యొక్క గర్వము మితిమీరిపోతూ వచ్చింది. ఆహా, నా యొక్క విద్యల యొక్క ప్రవీణతను ఈ యొక్క సనత్ కుమారుడైన మహాగురువు వింటున్నాడు కదా అని ఆనందించాడు.
1: యాజ్ లాంగ్ యాజ్ సనత్ కుమార్ వాజ్ హియరింగ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ నారద అబౌట్ హిస్ అకాంప్లిష్మెంట్స్ అండ్ మాస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, నారద వాజ్ ఫీలింగ్ హైలీ సాటిస్ఫైడ్ అండ్ వెరీ ప్రౌడ్ that even Sanat Kumara is listening to all the skills which he has learned.
2: Idanta Narada muginchina tarvata Sanat Kumaru prashnistunnadu.
1: After Narada completed his narration, Sanat Kumara put
2: ni vidyalanni kudunu nama maatramile annadu.
3: The types of education which you learned is only for the sake of namesake education.
2: Maharishi, nanamuku minchinatundi ee jagattulandu kalada ani prashninchadu Narada.
3: నారద క్వశ్చన్ సనత్ కుమార, మహర్షి, ఈజ్ దేర్ ఎనిథింగ్ గ్రేటర్ దాన్ నేమ్?
2: పిచ్చివాడా, నామమే ప్రధానమని ఆశిస్తున్నావు, భ్రమిస్తున్నావు.
3: కాదు, నామముల కంటే గొప్పది వాక్కు అన్నాడు. సనత్ కుమార్ సెడ్, వెల్ దేర్ ఈస్ సంథింగ్ గ్రేటర్ దాన్ నేమ్ అండ్ దట్ ఈస్ వర్డ్. వర్డ్ ఈస్ గ్రేటర్ దాన్ నేమ్.
2: వాక్కు కంటే గొప్పది మనస్సు.
3: మైండ్ ఈస్ గ్రేటర్ దాన్ వర్డ్.
2: మనస్సు కంటే గొప్పది సంకల్పము.
3: సంకల్ప ఇస్ గ్రేటర్ దాన్ మైండ్.
2: సంకల్పమున కంటే గొప్పది చిత్తము.
3: చిత్త ఇస్ గ్రేటర్ దాన్ సంకల్ప.
2: చిత్తమున కంటే గొప్పది బలము.
3: స్ట్రెంగ్త్ ఇస్ గ్రేటర్ దాన్ చిత్త.
2: ఈ బలము కంటే గొప్పది పృథివీ.
3: ది ఆర్త్ ఇస్ గ్రేటర్ దాన్ ఆల్ ద స్ట్రెంగ్త్.
2: ఈ పృథివి కంటే గొప్పది అన్నము.
3: ఫుడ్ ఇస్ గ్రేటర్ దాన్ ది ఆర్త్.
2: ఈ యొక్క అన్నమున కంటే గొప్పది జలము.
3: Water is superior to
2: jalam kante goppadi tejasu.
3: Tejas is greater than even water.
2: Tejasu kante goppadi aakashamu.
3: Sky is greater than fire principle.
2: Aakasham kante goppadi smruti.
3: Smruti is greater than even sky.
2: Ee smruti kante goppadi pranamu.
3: Prana is greater than smruti.
2: Praname talli, praname tandri, praname guru, praname bandhuvu, sarvamu pranamayame.
3: He said, prana, the life, is the father, it is the mother, it is the guru, it is everything. ఈ ప్రాణమే రసస్వరూపము, సర్వ రసముల యొక్క సారము. దిస్ ప్రాణ ఈజ్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఎసెన్సెస్. దీనిని ఉపనిషత్తునందు రసోవై సహ, దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ బై ఉపనిషత్స్ యాజ్ రసోవై సహ. కనుక నీ యొక్క నామమాత్రము ఈ రసం ముందు ఏమాత్రము అన్నాడు. దస్ శరత్ కుమార్ ఆస్క్ నారద, వాట్ ఈస్ దిస్ నామ కంపేర్డ్ టు రస. కనుక ఈ ప్రపంచమంతా కూడా నామమాత్రముతో కూడినటువంటిది. ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ నామ. నామునికి ఒక రూపము, ఫర్ నామ దెర్ ఈస్ ఎ ఫామ్. ఈ రూపనామము రెండు కూడా కల్పితములే. దిస్ నేమ్ అండ్ ఫామ్ ఆర్ ఆఫ్టర్ ఆల్ క్రియేటెడ్ వన్స్. ఈ కల్పితములు త్యజించినప్పుడు శాశ్వతం మనకు తేలుతుంది. When you give up that which is created, you'll be able to get at the permanent entity. Kanuka ee roopanamamato kudinatunte jagattu kudanu asthibhatitiya anaga satya chit aanandamto chedinavi. This world which is associated with name and form is also associated with kanuka asthibhati priyam.
4: Onkaramu lenitunte jagattu kani vastuvu kani brahmamu leni vastuvu kani adatmam kani ఆత్మలేని తత్వం కాని యథార్థం కాని ఈ జగత్తునందు కానరాదు.
3: దేర్ఫోర్ దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్, నథింగ్ వాట్స్ ఎవర్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఓంకార, విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఆత్మ అండ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ బ్రహ్మ.
4: కనుక మన తత్వమును మనం గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటమే సాధన.
3: దేర్ఫోర్ రియల్ సాధన ఇస్ టు రికగ్నైజ్ అవర్ రియల్ నేచర్.
4: తన ఉనికిని తాను గుర్తించి వర్తించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
3: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈస్ టు కండక్ట్ హింసెల్ఫ్ రియలైజింగ్ హిజ్ ట్రూ నేచర్.
4: కనిపించినవన్నీ కూడా నిత్యములే.
3: ఎవ్రీథింగ్ దట్ ఈస్ సీన్ ఈస్ టెంపరరీ అండ్ ట్రాన్సియంట్.
4: దీన్ని ఆధారం చేసుకున్నటువంటిదే సత్యము.
3: దిస్ ఈస్ బేస్డ్ అపాన్ ట్రూత్.
4: ఈ నిత్యమునందుకు సత్యం ఉన్నది.
3: ఈవెన్ ఇన్ మిథ్య దేర్ ఇస్ ట్రూత్, సత్య.
4: సత్యమునందు కూడా నిత్యము లీనమై ఉన్నది.
3: ఈవెన్ ఇన్ ట్రూత్ దెర్ ఈస్ మిథ్య ఎంబెడెడ్ ఇన్ ఇట్.
4: కానీ సత్యమునందు మిథ్యము, మిథ్యమునందు సత్యమును మాత్రమే విచారించడం కాదు మన యొక్క ప్రధాన గమ్యము.
3: అవర్ గోల్ ఈజ్ నాట్ టు ఎంక్వైర్ ఇన్ టు అండ్ ఫైండ్ ట్రూత్ ఇన్ మిథ్య అండ్ మిథ్య
4: సత్యమును సత్యాన్ని గుర్తించాలి.
3: యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ట్రూత్ ఇన్ ట్రూత్.
4: ఇది ఏ ప్రధానమైన సాధన.
3: దిస్ ఈజ్ ద ప్రైమరీ సాధన.
4: ఈ సాధనకు సర్వత్రా దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
3: ఫర్ డూయింగ్ దిస్ సాధన వాట్ రికగ్నైజ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డివినిటీ ఎవ్రీవేర్.
4: ఏకో వసి సర్వభూతాంతరాత్మ,
3: ఆత్మ ఈజ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
4: ప్రతి మానవుని ఎందుకు నివసించినటువంటిది, ప్రకాశించినటువంటిది, ప్రకటించినటువంటిది ఒక్కటే, అదే భగవతత్వం.
3: దెర్ ఈజ్ ఓన్లీ వన్ which lives in every human being, which manifests in every human being.
4: కనుక అనేకమైన ఏకత్వాన్ని మనం గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
3: Therefore, we have to make an effort to recognize and identify this oneness in all.
4: కనుక ఆత్మ అనగా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశమునందు మనం గుర్తించడానికి వీలు కాదు. సర్వత్రా నిండినటువంటిది.
3: It is not possible to find Atma in a specific place. It is found everywhere.
4: అనగా వాక్కు, మనస్సు, ప్రాణం యొక్క చేరికలు.
3: That means a coming together of the world, what, mind, manas and prana, this is Atma.
4: Idi manasu kevalamu aharamayamainatundi.
3: Mind is full of or is creation of
4: manam yetti aharamunu bhujinchutumo manasu atti talampulato koodi untadi.
3: The thinking of the mind depends upon the type of food that you consume.
4: Kanuka manasu anetundi annamayamainatundi.
3: Therefore mind is full of ఫుడ్.
4: కనుక ఈ అన్నమయమైనటువంటి మనస్తత్వాన్ని వాక్మయమైనటువంటి దానితో సంబంధం బాంధవ్యం కలిపి తద్వారా ప్రాణమయంతో మనము ఏకం చేసినప్పుడే ఆత్మస్వరూపాన్ని దర్శించగలము.
3: వీ వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ ఆత్మ వెన్ వీ బ్రింగ్ టుగెదర్ మైండ్ విచ్ ఇస్ ది ఫారమ్ ఆఫ్ ఫుడ్.
4: అనగా మూడింటి యొక్క ఏకత్వమే ఈ ఆత్మస్వరూపం.
3: ఆత్మ ఈజ్ ది ఫారమ్ విచ్ కంబైన్స్ ఇన్ ఇట్సెల్ఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
4: జీ ఓ డి ఈ మూడు అక్షరములు చేర్చినప్పుడు ఏ విధంగా గాడ్ అని మనం అనుకుంటున్నామో అదే విధంగానే వాక్ ప్లస్ మైండ్ ప్లస్ ప్రాణం ఈజ్ ఈక్వల్ ఆత్మ అని. జస్ట్ మనస్తత్వాన్ని వాక్మయమైనటువంటి దానితో సంబంధం బాంధవ్యము కలిపి తద్వారా ప్రాణమయంతో మనము ఏకం చేసినప్పుడే ఆత్మస్వరూపాన్ని దర్శించగలము. వీ వుడ్ బి ఏబుల్ టు

0: letters G-O-D are considered as God, putting together walk, the world, mind and prana together will be equal to God.
1: Prapanchamantayu koodinatuvantidi matter.
0: Matter is in the entire world.
1: కనుకని ఈ మ్యాటర్ మ్యాటర్ గానే మనం ఉంచకూడదు. దీనికి నిత్యమైన సత్యమైనటువంటి ఒక తత్వాన్ని దీనికి చేర్చాలి.
0: యూ షుడ్ నాట్ అలౌ ద మ్యాటర్ టు రిమైన్ యాజ్ ద మ్యాటర్.
1: అదే జగత్ అనగా ఏమిటి? మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఇస్ కాల్డ్ నేచర్ అని.
0: వాట్ ఈస్ నేచర్? నేచర్ ఆర్ ద మెరడీస్ మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈస్ కాల్డ్ నేచర్. దిస్ ఈస్ కాల్డ్ నేచర్.
1: కనుక ప్రపంచం అంటే ప్రత్యేకంగా లేదు. ఈ ప్రపంచంలో కూడా మ్యాటర్తో పదార్థములతో ఆత్మ కూడి ఉంటున్నది.
0: Therefore, in the world, you will not be able to just get Atma separately. When the matter comes together with Atma, that is the world, that is the universe.
1: ఈ సత్ అనేటువంటి లేకుండా ఈ యొక్క అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి మనకు కానరాదు.
0: Without సత్ being the basis, you would not be able to just have a correct view of the matter.
1: మార్పు చెందినటువంటి పదార్థంతో మార్పు చెందినటువంటి ఒక దైవత్వం చేరి ఉంటున్నది.
0: The matter which undergoes change is associated with God, which does not change at all.
1: దానిని ఈనాటి సైంటిస్ట్ అంతా కూడా మ్యాటర్ అండ్ ఎనర్జీ అన్నారు.
0: Scientists of today have described that as matter and energy.
1: ఎనర్జీ అనగా శక్తి అని.
0: ఎనర్జీ రిఫర్స్ టు శక్తి ఆర్ పవర్.
1: ప్రతి పదార్థమునందు కూడా దానికి సంబంధించినటువంటి శక్తి ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్, ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: కనుక ఎనర్జీ లేనిటువంటి యొక్క మ్యాటర్ లేదు.
0: దెర్ ఇస్ నో మ్యాటర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనర్జీ ఇన్ ఇట్.
1: అదే విధంగానే ఆత్మ లేనిటువంటి స్థానము, ఆత్మ లేనిటువంటి రూపము, ఆత్మ లేని పదార్థము జగత్తు అందు లేదు.
0: ఇన్ ది సేమ్ వే దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్ నో బీయింగ్ you do not have atma in it.
1: Kanti yukti anantatmamainatundi atma tattvanni gurtinchinappudu sarvamu manaku arthamavutundi.
0: When we recognize atma which is infinite, then only we will be able to understand everything.
1: Anta okkate,
0: there is only one, everything is one.
1: Nenu veru, neenu veru kaadu.
0: I am not different and you are not different from me.
1: దేహము వేరుగా ఉండవచ్చును.
0: ది ఫిజికల్ బాడీస్ మే బి డిఫరెంట్.
1: పేర్లు వేరుగా ఉండవచ్చును.
0: నేమ్స్ మే బి డిఫరెంట్.
1: కానీ అందులో ఉండేటువంటి యొక్క జీవశక్తి ఒక్కటే.
0: బట్ ది బాడీస్ విచ్ ఎంబాడీ దట్ డివైన్ ఎసెన్స్ చూడండి, వన్
1: ఇక్కడ పెద్ద లైట్ బంచి ఉంటుండాలి.
0: హియర్ యు కెన్ సీ దిస్ బిగ్ లైట్స్.
1: కానీ అక్కడ ఓంకారంతో వెలుగుతుండాలి లైట్.
0: There is one light, Vyankara, that is
1: when you can see the bulbs on the ground.
0: There are quite a few small bulbs also which are lighting.
1: There are tubes on the ground.
0: There are tube lights also there.
1: That tube is the name of the tube.
0: The form of the tube light and the name are different.
1: This is the name of the tube light and the
0: name
1: are
0: different. Similarly, this has a different name and
1: a form. That tube light and the name are different.
0: That light also has a different name and a
1: form. But current is one thing.
0: But inside everything, there is only one type of current.
1: అదే విధంగానే మానవుని యొక్క ఆకార రూపమును నామమును ప్రత్యేకంగా ఉండవచ్చును, భిన్న భిన్నములుగా కనిపించవచ్చును. కానీ అందరి ఎందు కూడాను దైవత్వం అనేటువంటి ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుంది.
0: In the same way, there may be different names for human beings, different forms are seen. But inside each human being, there is only one divinity which is permeating.
1: బల్బ్స్ లోపల కలర్స్ ప్రత్యేకంగా ఉండవచ్చును.
0: ఇన్ ది బల్బ్స్ ది కలర్ ఆఫ్ ది బల్బ్ మే బి ఎ లిటిల్ డిఫరెంట్.
1: వోల్టేజ్ ప్రత్యేకంగా ఉండవచ్చును.
0: దేర్ మే బి ఎ డిఫరెన్స్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వోల్టేజ్ ఆఫ్ ది బల్బ్.
1: ఇంత మాత్రం చేతనే మనము దేహమును పాటించరాదు.
0: బట్ జస్ట్ బికాస్ ఆఫ్ సచ్ డిఫరెన్స్ ఆఫ్ సూపర్ఫిషియల్, వి షుడ్ నాట్ రియలీ కన్సిడర్ దెమ్ యాజ్ డిఫరెంట్.
1: లోపల ఉన్నటువంటి శక్తి తత్వం ఒక్కటే.
0: ఇన్సైడ్ ద పవర్ విచ్ రన్స్ త్రూ
1: అదే ఆత్మ.
0: దట్ ఈస్ ఆత్మ.
1: అదే బ్రహ్మము.
0: దట్ ఈస్ బ్రహ్మ.
1: అదే ప్రణవము.
0: దట్ ఈస్ ప్రణవ.
1: కనుక ప్రణవం వేరు, బ్రహ్మం వేరు, ఆత్మ వేరు కాదు.
0: దేర్ఫోర్ ప్రణవ, ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ నాట్ రియలీ డిఫరెన్స్ నిలిచే
1: ఆత్మీయ స్థితులు.
0: దర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్ ఇన్ బిట్వీన్ దెమ్.
1: దీనికి మరొక ఉదాహరణము.
0: దర్ ఈస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఉదయించేటువంటి యొక్క సూర్యుని యందు మూడు రంగులు ఉంటున్నాయి.
0: ఇన్ ది రైజింగ్ సన్ దర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కలర్.

0: ఎరుపు నలుపు తెలుపు. దే ఆర్ రెడ్, బ్లాక్ అండ్ వైట్. ఇవి ఉదయించక పూర్వము నలుపుగా ఉంటాయి. బిఫోర్ సన్ రైజెస్ ఫుల్లీ ఇట్ విల్ బి చీకటి అంటాం మనము. దాట్ వి కాల్ ఇట్ అస్ డార్క్నెస్. కనుక నిన్న ఉదయించే సమయం లోపల అది కొంచెం ఎర్రని రంగుగా మారుతూ వస్తుంది. యాజ్ సన్ స్టార్ట్స్ ఎమర్జింగ్ దెన్ ఇట్ విల్ బి ది కలర్ విల్ చేంజ్ ఇంటూ రెడ్ కలర్. కానీ అది పూర్తి ప్రకాశించినప్పుడు అది తెల్లని రూపం ధరిస్తుంది. వెన్ ది సన్ బిగిన్ షైనింగ్ ఫుల్లీ ది కలర్ చేంజెస్ ఇంటూ వైట్ కలర్. అభివృద్ధి ఆత్మ ఒక్కొక్క స్థాయి ఉండినప్పుడు ఒక్కొక్క రూపాన్ని ధరిస్తుంటాడు. జాగ్రత్తలో ఒక రూపమును, స్వప్నంలో మరొక రూపమును, సుషుప్తిలో మరొక రూపమును ధరించినట్టుగా ఉదయించక పూర్వము ఉదయించే సమయంలో పూర్తి ప్రకాశించే సమయంలో ఈ యొక్క సూర్యుని రంగులు ఏ విధంగా మారుతుందో, సూర్యుడు ఒక్కడే ఏ విధంగా ఉండగలడో అదే విధంగా ఆత్మ ఒక్కటే అయి ఉండినప్పటికీ వివిధ స్థాయి యందు, వివిధ కాలము యందు, వివిధ స్థితులు యందు ఈ ఆత్మ యొక్క రూపములు ప్రత్యేకంగా మారుతుంటాయి. జస్ట్ యాజ్ సన్ విల్ బి హావింగ్ డిఫరెంట్ కలర్స్ ఆల్దో సన్ ఈజ్ వన్, డిపెండింగ్ అపాన్ ఇన్ వాట్ స్టేజ్ హీస్, వెదర్ హీస్ బిఫోర్ ఎమర్జింగ్ ఇన్ టు అండ్ దెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హీ జస్ట్ సీన్ వెన్ హీ షైన్స్ ఫుల్ బ్లోన్. సిమిలర్లీ ఆత్మ ఆల్సో డిపెండింగ్ అపాన్ ద స్టేట్ వెమెన్ సులభంగా కొన్ని అర్థం చేసుకునే వలన
1: పుట్టినప్పుడు చిన్న బిడ్డ అది చేయండి అన్నారు. అనదర్ థింగ్
2: విచ్ కెన్ ఎనేబుల్ అస్ టు అండర్స్టాండ్ క్లియర్లీ ఇస్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ఎ చైల్డ్.
3: వాడి 10 సంవత్సరములు అయ్యేటప్పటికి వాడిని బాయ్ అంటున్నాం.
2: అట్ ఇస్ బర్త్ వీ డిస్క్రైబ్ దట్ యాజ్ ఎ చైల్డ్. ఆఫ్టర్ 10 ఇయర్స్ వీ కాల్ ఇట్ ఎ బాయ్.
3: వాడి 35-40 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటికీ వాడిని మ్యాన్ అంటున్నాం.
2: వెన్ హీ రీచ్ ది ఏజ్ ఆఫ్ 35 వీ కాల్ హిమ్ మ్యాన్.
3: కానీ అతనే 75 ఇయర్స్ 85 ఇయర్స్ వచ్చినప్పుడు గ్రాండ్ ఫాదర్ అంటున్నాం.
2: వెన్ ది సేమ్ పర్సన్ రీచ్ ది ఏజ్ ఆఫ్ 75 or 85
3: కానీ ఒక్కడే అయినప్పటికీ అవస్థల చేత దీని రూపనామముల చేత అనేక విధమైన మార్పులు కలుగుతుంటాయి.
2: ది ఇండివిజువల్ పర్సన్ ఇస్ వన్ బట్ డిపెండింగ్ అపాన్ ది డిఫరెంట్ స్టేట్స్ యూ గివ్ డిఫరెంట్ నేమ్.
3: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియం.
2: దీస్ ఫోర్ మేబీ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అండ్ తురియం.
3: ఈ 3 రకములైనటువంటి తత్వములు మన నేత్రములు యందే కనిపిస్తూ ఉన్నాయి.
2: దీస్ డిఫరెన్సెస్ ఆర్ సీన్ ఓన్లీ ఇన్ అవర్ ఐస్.
3: కనుక ఆత్మస్వరూపమైనటువంటి యొక్క వాక్కు, మనస్సు, ఈ యొక్క ప్రాణము, వాక్కు తేజోవంతంగా ఉంటుంటుంది, మనస్సు అన్నమయమైనటువంటి కనుక నల్లని రంగుగా ఉంటుంది, వాక్కు ఎర్రని రంగుగా ఉంటుంటుంది, ప్రాణము తెల్లని రంగుగా ఉంటుంది.
2: సిమిలర్లీ ది ఆత్మ, ది ఆత్మ మే హ్యావ్ దీస్ 3 డిఫరెంట్ ఫార్మ్స్ వాక్ దట్ ఇస్ వర్డ్ మనస్, మైండ్ అండ్ ప్రాణ దిస్ లైఫ్ ప్రిన్సిపల్. వాక్ విల్ బి రెడ్ కలర్, మనస్ మైండ్ విల్ బి బ్లాక్ కలర్ అండ్ ప్రాణ విల్ బి వైట్ కలర్.
3: అదే మన కన్ను నందు కొస భాగము నందు ఎర్రని రంగు ఉంటుంది.
2: ది ఎండ్ పార్ట్ ఆఫ్ అవర్ ఐ ఇట్ విల్ బి రెడిష్.
3: మధ్యలో ఉండినటువంటి యొక్క గుడ్డు నల్లని రంగుగా ఉంటుంది.
2: ఇది సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఐ ఇట్ విల్ బి వైట్.
3: దీనికి చుట్టూ ఉండినటువంటిది తెల్లని రంగుగా ఉంటుంది.
2: ది వన్ విచ్ సరౌండ్స్ ఆల్ దిస్ ఇట్ విల్ బి వైటిష్.
3: కనుకనే ఈ 3 యొక్క ఆకారములు మన నేత్రం నుండే మనం చూడగలుగుతూ ఉన్నాము.
2: దీస్ 3 డిఫరెంట్ ఫార్మ్స్ కెన్ బి సీన్ ఈవెన్ ఇన్ అవర్ వెరీ ఐస్.
3: కనులోని పాపగా మనం కన్నెత్తి చూడాలి పరమాత్మని.
2: We have to see Paramatma as the child which
3: mana kannu drishti inde taarundi manaku anni chooputu untunnadu Paramatmudu.
2: He is seen by our eyes and he is behind our eyes and he is directing everything.
3: Andulone mana pratibimbane manam chudagalugutu untunnamu.
2: We can see our reflection in our own eye.
3: కనుకనే ప్రతిబింబం అనేటువంటి ఒక జీవతత్వము, బింబం అనేటువంటి ఒక నేత్రతత్వం నందు మనం ఏకత్వం గావించినప్పుడే అదే ఆత్మతత్వము.
2: ఓన్లీ వెన్ ది రిఫ్లెక్షన్ మర్జెస్ ఇట్సెల్ఫ్ విత్ ది ఆబ్జెక్ట్ దెన్ వెన్ ఇట్ బికమ్స్ యునైటెడ్ విత్ ద వన్ విచ్ ఈస్ ది బేసిస్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఆత్మతత్వం.
3: కనుక ఆత్మతత్వం అనగా ఎక్కడో మనం విచారించనక్కర్లేదు, పెద్ద పెద్ద గ్రంథాలు మనం చదవనక్కర్లేదు, ఆత్మనే లేకుండా మనమే లేము అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: టు రికగ్నైజ్ దిస్ ప్రిన్సిపల్ ఆత్మ దెర్ ఇస్ నో నీడ్ ఫార్ రీడింగ్ బిగ్ బుక్స్. There is no need for looking and inquiring elsewhere.
3: దీనిని మనం అప్పుడప్పుడు చెప్తున్నాం. The one you think you are.
2: The same thing has been explained different times.
3: నీవు కేవలం ఉద్దేశమైనటువంటి బాహ్య దృష్టితే, బహిర్ముఖమైనటువంటి యొక్క జాగ్రత్త దృష్టితే నువ్వు చూడటం జిల్లా, నీవు ది వన్ యూ థింక్ యు ఆర్.
2: ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ విజన్ ఇన్ ఎ బాడీలీ సెన్స్ అండ్ యూ సీ దేర్ ఈస్ వన్ అండ్ దట్ ఈస్ యు ఆర్ ద వన్ దట్ యు థింక్ దట్ యు ఆర్.
3: మనం కొంత అంతర్ముఖం మన దృష్టిని ప్రవేశపించినప్పుడు ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
2: వెన్ వీ టర్న్ అవర్ థింకింగ్ ఎ లిటిల్ ఇన్వర్డ్
3: ఈ రెండింటిని విస్మరించి మన యొక్క దృష్టిని కొంతవరకు నువ్వు మరింత లోతులకు పంపించినప్పుడు ది వన్ యు రియలీ ఆర్ అదే ఆత్మదృష్టి.
2: వెన్ యూ మేక్ యువర్ విజన్ గో డీప్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్ దెన్ యువర్ రియల్ నేచర్ విల్ కమ్ ది వన్ యు రియలీ.
3: దేహాన్ని చూడొద్దు, నీ మనసును చూడొద్దు, ఈ యొక్క ఆత్మను చూడు.
2: డోంట్ లుక్ ఎట్ ది బాడీ, డోంట్ కేర్ ఫర్ ది మైండ్, గో ఇన్సైడ్ అండ్ లుక్
3: ఉండినటువంటి ఆత్మనే అందరి ఎందు ఉంటుండాలి.
2: ఆత్మ హూ ఈస్ ఫౌండ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీవన్ ఎల్స్.
3: సర్వత్రా ఈ ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటే ఇంకా ఈ రాగద్వేషములకు మనకి ఏమాత్రము అవకాశములు ఉండవు.
2: ఇఫ్ యూ కెన్ రికగ్నైజ్ ది ఆత్మ యాజ్ ఎగ్జిస్టింగ్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీవన్ దేర్ కెనాట్ బి ఎనీ క్వశ్చన్ ఆఫ్ హేట్రెడ్.
3: అట్లాగే మనం ఆశించినటువంటి సత్యవాక్కు
2: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు జస్ట్ అకాంప్లిష్
3: ధర్మ ప్రవర్తన
2: ట్రూత్ రైట్ కాండక్ట్
3: శాంతి చిత్తము
2: హార్ట్ ఫుల్ ఆఫ్ పీస్
3: ప్రేమ తత్వము
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
3: ఈ నాలుగింటి యొక్క ఏకత్వం చేత అన్ని విధాల ప్రశాంతి మనకు ఏర్పడుతుంది, అదే అహింస.
2: బై అకాంప్లిషింగ్ ఆల్ దీస్ ఫోర్ థింగ్స్ వుడ్ బి ఆల్సో ఏబుల్ టు ఎంజాయ్ అహింస నాన్ వైలెన్స్.
3: కనుక మొట్టమొదట మనం ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఇతరులకు చెప్పుట కూడాను సాధ్యమవుతుంది.
2: Only when we recognize this basic truth within ourselves, we will be in a position to teach others what this means.
3: Indulo praveshinchinatvanti adhyapakulu 30 deshal nunchi vacharu.
2: The participant teachers in this workshop, they have come from 30 countries.
3: France, Australia, Nepal, Russia, South Africa. వీళ్ళు కొన్ని విధములైనటువంటి సందేహాలతో పల స్వామిని ఈ సందేహ నివారణార్థమై కొంత ఒక చీటీలు రాసి పంపించారు.
2: టీచర్స్ కమింగ్ ఫ్రమ్ ఫ్రాన్స్, నేపాల్, ఆస్ట్రేలియా, రష్యా, దే హావ్ సెంట్ ఎ ఫ్యూ స్లిప్స్ రైజింగ్ సమ్ డౌట్స్ సీకింగ్ క్లారిఫికేషన్.
3: మా రష్యా లోపల ఈ విధమైనటువంటి ప్రచార ప్రబోధన సల్పటంకు కొంచెం కష్టమవుతుందని, ఇంకా ఆస్ట్రేలియా లోపల అనేక రకములైనటువంటి యొక్క అలజడితో కూడి ఉండటం చేత అక్కడ కూడాను ఈ మానవతా విలువలనేటువంటిది ఏ విధంగా మేము అభివృద్ధి గావించాలి అని వారిలో కొంత సందేహాలు కలుగుతూ వచ్చాయి.
2: దే హావ్ ఎంటర్టైన్డ్ సర్టన్ డౌట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ రష్యా హౌ టు గో అబౌట్ టీచింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ. సిమిలర్లీ ఇన్ ఆస్ట్రేలియా ఆల్సో దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఫేసింగ్, హౌ టు గో అబౌట్ టీచింగ్ దీస్ వాల్యూస్ ఇన్ ఆస్ట్రేలియా.
3: నా ఉద్దేశం ఏమనగా రష్యా, చైనా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, ఇటలీ ఏ దేశమైనప్పటికీ అందరూ మానవ జాతికి చెందిన వారే.
2: స్వామి వ్యూ ఈస్ దాట్ టు విచ్ ఎవర్ కంట్రీ దే బిలాంగ్, వెదర్ ది పీపుల్ బిలాంగ్ టు రష్యా, చైనా, జర్మనీ.
3: ఈ మానవత్వాన్ని గుర్తించడం అత్యవసరం.
2: They are all human beings. In the very first instance, they should recognize the human nature.
3: కొన్ని బాహ్య ప్రపంచమునందు కొన్ని విధములైనటువంటి యొక్క అడ్లు కలుగుతూ ఉంటాయి.
2: But in a worldly sense, you may be facing some problems.
3: ఇప్పుడు ఆస్ట్రేలియాను ఒకటి తీసుకోండి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా.
3: ఈ ఆస్ట్రేలియా లోపల ఇంగ్లీష్ భాష కాని,
2: ఇన్ ఆస్ట్రేలియా ఇంగ్లీష్ లాంగ్వేజ్
3: అనగా చరిత్ర హిస్టరీ కాని,
2: హిస్టరీ
3: జాగ్రఫీ భూగోళ శాస్త్రము కాని,
2: జాగ్రఫీ
3: దీని యొక్క విషయములు అన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి ఉద్రేకంతో కూడి ఉంటుంటాయి. టెక్స్ట్ బుక్స్ అంతా కూడాను,
2: టెక్స్ట్ బుక్స్ విత్ రెఫరెన్స్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ అండ్ జాగ్రఫీ విల్ బి హావింగ్
3: చెప్పాలంటే వైలెన్స్ తో కూడినటువంటివి.
2: దీస్ టెక్స్ట్ బుక్స్ విల్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ హైలీ వైలెంట్.
3: వారి చదువులే ఆ విధంగా ఉంటున్నప్పుడు మనము ఈ ప్రశాంతమైనటువంటి యొక్క వాతావరణాన్ని అందులో మనము ప్రవేశ ప్రవేశపెట్టడమనేటువంటిది ప్రప్రథమను కొంచెం కష్టతరంగా ఉంటుంది.
2: ఇఫ్ దేర్ టెక్స్ట్ బుక్స్ అండ్ దేర్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ ఫుల్ ఆఫ్ వయలెన్స్, ఇట్ మే బి డిఫికల్ట్ టు ఇంట్రడ్యూస్ సచ్ పీస్ఫుల్ థింగ్స్ ఇన్ ది బిగినింగ్, దేర్ మే బి సమ్ డిఫికల్ట్.
3: వారి హృదయాలంతా కూడా కేవలము ఉప్లవంగాను క్రోధంగాను ఒక విధమైనటువంటి యొక్క అలజడిగాను ఉంటుంటాయి.
2: దేర్ హార్ట్స్ విల్ బి ఫుల్ ఆఫ్ అజిటేషన్, ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, ఫుల్ ఆఫ్
3: వయలెన్స్. దానికి కూడా ఉద్రేకం ఎక్కువగా ఉంటుంటాది.
2: ఫర్ ఎవ్రీథింగ్ దే గెట్ ఎక్సైటెడ్.
3: ఈ సమయం లోపల మనము ఈ మానవతా విలువ అనేటువంటిది ఒక ప్రభుత్వంతో ఏమాత్రము సంబంధం లేకుండా మనము భక్తులు మాత్రమే బాల వికాస్ నందు లేక భక్తుల యొక్క సమూహం నందు ఈ యొక్క మానవతా విలువలను క్రమక్రమేణ మనం అభివృద్ధి గావించుకుంటూ వస్తాం. మంచిది.
2: ఇన్ సచ్ కంట్రీస్ వితౌట్ హ్యావింగ్ ఎనీథింగ్ టు డూ విత్ ద గవర్నమెంట్ ఇన్ అవర్ ఓన్ ఆర్గనైజేషన్స్ లైక్ బాల్ వికాస్ ఎట్సెట్రా హు షుడ్ అండర్టేక్ యాక్టివిటీ ఇన్ ఎ స్మాల్ స్కేల్ అండ్ విత్ రెఫరెన్స్ టు అవర్ ఓన్ డివోటీస్.
3: కనుక మొట్టమొదట మనము ఈ రష్యాలో, సౌత్ ఆఫ్రికాలో, ఫ్రాన్స్ లో ఈ విధమైనటువంటి మీరు రాసినటువంటి కొన్ని ఆస్ట్రేలియాలో కొంత ప్రభుత్వంతో ఇప్పుడు సంబంధం పెట్టుకోనకుండా ప్రత్యేకంగా మన సంస్థల వారితోనే ఈ సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి పరచుకుని బాల వికాసం స్టార్ట్ చేసి తద్వారా దీనిని వ్యాపింపచేసుకోవటం అత్యవసరం. అది చాలా మంచిది.
2: ఇన్ సచ్ కంట్రీస్ సౌత్ ఆఫ్రికా, ఫ్రాన్స్, రష్యా ఇట్ మే బి డిజైరబుల్ నాట్ టు హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ద గవర్నమెంట్. వీ కెన్ స్టార్ట్ బాల వికాస్ క్లాసెస్ అండ్ అండర్టేక్ ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్.
3: క్రమక్రమేణ వారే దీని యొక్క సత్యాన్ని గుర్తించి వారే దీనిని ఆశిస్తూ వస్తారు.
2: గ్రాడ్యువలీ ది గవర్నమెంట్ ఆల్సో విల్ రియలైజ్ దేర్ వర్త్ అండ్ దేర్ వాల్యూ, దే దెమ్సెల్వ్స్ విల్ సీక్ సచ్ థింగ్స్ టు బి ఇంట్రోడ్యూస్డ్.
3: సత్యసాయి ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అంటే వారు ఏమిటో, ఇది భారతదేశంలో ప్రత్యేకంగా ఒకటి ప్రారంభించినటువంటి సంస్థ ఏమో అనుకుంటారు. కనుక వారు క్రమక్రమేణ దీనిని అర్థం చేసుకోవటానికి వరకు కూడాను మనము దీనిని మన సంస్థల ద్వారానే మనం కొంతవరకు అభివృద్ధి గావించుకోవటం ఉత్తమం.
2: When the government see or the name such as Satya Sai Education in Human Values, they may be thinking that this is an organization which is relevant and useful only for Bharat. They may not be understanding. In the beginning, therefore, we'll have to undertake this in Bal Vikas classes and develop our own activity in a gradual way.
3: Kunta Nepal nunchi vachinatvanti టీచర్స్ అందరికీ ఈ నేపాల్ ప్రభుత్వం అనేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క హ్యూమన్ వాల్యూకు తగినటువంటి అవకాశం ఇస్తుందో ఇవ్వదో అనేటువంటి అనుమానాస్పదంతో వారు స్వామిని ప్రశ్నిస్తూ వచ్చారు.
2: సమ్ టీచర్స్ హావ్ కమ్ ఫ్రమ్ నేపాల్ విత్ ఎంటర్టైనింగ్ సర్టన్ డౌట్స్ వెదర్ ద నేపాల్ గవర్నమెంట్ వుడ్ అలౌ ది ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ, హావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ డౌట్స్ టు స్వామి.
3: ఇంకా కొంతమంది టీచర్లకు చిన్న చిన్న పిల్లలకు ఏ విధంగా మేము బోధించాలి, వారికి సరైనటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ భావమును వారికి ఏ విధమైనటువంటి మార్గంలో మేము అందించాలి అని కొంత సందేహంతో రాస్తూ వచ్చారు.
2: ఏ ఫ్యూ అదర్ టీచర్స్ హ్యావ్ రేజ్డ్ ది క్వశ్చన్ యాజ్ టు వాట్ మెథడ్ షుడ్ బి యూజ్డ్ టు టీచ్ స్మాల్ చిల్డ్రన్ దీస్ గ్రేట్ వాల్యూస్ సచ్ యాజ్ ట్రూత్, రైట్ కాండక్ట్, పీస్, నాన్ వైలెన్స్ అండ్ లవ్.
3: ముఖ్యంగా అధ్యాపకులు ఈ సత్యమును తమ ఆచరణలో పెట్టడానికి మొట్టమొదట ప్రయత్నించాలి.
2: ప్రైమరీ అండ్ బేసికలీ ద టీచర్స్ విల్ హావ్ టు ప్రాక్టీస్ ది
3: చూచినది చూచినట్టుగా, విన్నది విన్నట్టుగా, చెప్పినది చెప్పినట్టుగా, చేసినది చేసినట్టుగా చెప్పటం సత్యమని ఈ ప్రాకృతమైనటువంటి ఈ జగత్తునందు దీనిని విశ్వసిస్తూ ఉంటారు.
2: ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ పీపుల్ బిలీవ్ ట్రూత్ యాజ్ uttering whatever you have seen as you have seen and whatever you heard as you have heard, whatever you have noted as you have noted, things as they are to the senses must be expressed in that particular sense.
3: Kaani,
2: that is called truth.
3: Idi konta pramadamulaku guri avutundi.
2: This may lead to some problems.
3: Yettanaga deene aneka vidhamulaga kudanu Bhagavad-gita yandu kudanu Geetacharyudu cheppadu. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్. సత్యమైనప్పటికీ అది ప్రీతిగాను హితం గాను.
2: ఈవెన్ ఇన్ భగవద్గీత గీతాచార్య హాస్ డిక్లర్డ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ టెలింగ్ ట్రూత్, ట్రూత్ మస్ట్ బి టోల్డ్ ఇన్ సచ్ ఎ వే.
3: సత్యం సత్యమని అది కొంచెము ఇతరులకు బాధ కలిగించేటువంటిది, అప్రీతి కలిగించేటువంటిది మనం చెప్పకూడదు.
2: ఇట్ మస్ట్ బి ప్లెజెంట్, యు షుడ్ నాట్ బి హర్టింగ్. Such hurting and unpleasant things
4: need not be told.
3: దీనిని సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్ నబ్రూజాత్ సత్యం అప్రియం.
4: The same thing has been just said, that speak the truth, speak it pleasantly, don't speak unpleasant truth.
3: ఒక చిన్న ఉదాహరణ ఉంటుందది.
4: One small example.
3: ఒకరు చక్కగా నడవలేనిటువంటి పరిస్థితిలో ఉంటుంటాడు, కాలు కొంచెం ఒక పోలియోలో ఏదో వచ్చి కొంచెం నిశ్శక్తితో ఉంటాది.
4: లెట్ అస్ సే దట్ దేర్ ఇస్ అ పర్సన్ హూ ఈజ్ లేమ్ హూ మైట్ హావ్ సఫర్డ్ ఫ్రమ్ పోలియో అండ్ దేర్ ఫోర్ హీ ఈజ్ నాట్
3: సరిగా నడచలేడు.
4: హీ కాంట్ వాక్ స్ట్రైట్.
3: ఇది సత్యమే,
4: దిస్ ఈస్ ట్రూత్.
3: కానీ కాలు లేనటువంటిది సత్యమే అని, నడచడం చేత కాదని సత్యమని, ఇది ఓ కుంటివాడా రా అంటే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది.
4: While it is a fact that he is not able to walk, he is lame in fact, calling him as, oh lame person, you come here, would be rather hurting to him.
3: Kanuka ee samayamulopala satyamainappudikini athani peru petti panam pilustam, ore brother come on an pilustam. Ee rakanga manam pilavachunu kaani ee satyamaina oh guddi vaadara oh kunti vaadara oh nallati vaadara ante variki chaala baadha kalugutundi. Sami satyamainappudikini ee oka deenni manam ee rakanga manam upayoginchalaru.
4: Suppose you are calling a person who is blind, who is dark complexion, or who is lame. If you call him as such, it is rather hurting. On the other hand, if you call him as, oh brother, you come here. Or if you call him by his name, then it would be rather pleasant and it would be acceptable to him.
3: వానికి ప్రియం కదా అనుకొని మనం అసత్యంతో వాడిని వర్ణించి పైకి ఎత్తరాదు.
4: Another extreme is, to make it very pleasant to him, you should not utter lies and praise him.
3: ఈ సత్యాసత్యములకు రెండింటికి కొంతవరకు కొంచెం సందిగ్ధావస్థ కలిగినప్పుడు నీవు కొంతవరకు సైలెంట్ గా ఉండటం మంచిది.
4: When you are not able to decide whether you have to utter the truth which is pleasant or whether you are going to utter an untruth, the best thing is observe silence.
3: కనుక పిల్లలు యందు ఈ సత్యమును ఏ విధంగా వారికి బోధించాలంటే, నాయన సత్యం అనేటువంటిది భగవత్ స్వరూపం.
4: When you are teaching the children, you have to teach the children, a child, truth is the
3: ఎలాంటి ఎందుకు ఇతరులను బాధించక ఉన్నది ఉండినట్టుగా నీవు చెప్పడంలో కూడా కొంచెం ముందు వెనుక యోచన చేసుకుని దీన్ని ఉపయోగపెట్టుకోవాలని చెప్పాలి.
4: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ యూఆర్ స్పీకింగ్, యూ హావ్ టు స్పీక్ ట్రూత్ విచ్ ఇస్ ప్లెజెంట్, షుడ్ నాట్ హర్ట్.
3: సత్యం ప్రారంభంలో మనకు కొంతవరకు కష్టం కలిగిస్తుంది.
4: ఇన్ ది బిగినింగ్ to speak truth it may be a little difficult,
3: kaani kramakramina adi manaku sahajam aipothundi.
4: Gradually it becomes your second nature.
3: Satyamu nijamuga satyanni vicharisthi idi trikala bhajyam satyam, idi moodu kalamulaku atheetamainukuntadi.
4: Truly speaking, truth transcends all the three times.
3: ఇప్పుడు మనం చెప్పేటువంటి సత్యములు అంటే సత్యంగా మనం భావిస్తున్నాం, కాదు కాదు ఇవి నిజము అని చెప్పవచ్చు.
4: Uttering things which are facts may be called as facts, but it cannot be called truth.
3: ఇప్పుడు నేను చూచినప్పుడు ఆ వ్యక్తి ఒక టోపీ వేసుకున్నాడు, ఒక స్వెటర్ ధరించాడు.
4: When I have looked at that particular person, he is wearing a sweater and he is wearing a cap.
3: నేను చూచినప్పుడు టోపీ పెట్టాడు, స్వెటర్ వేసుకున్నాడు.
4: At that particular point of time when I looked at him, he was wearing cap and a sweater.
3: కానీ రేపటి దినము అతను టోపీ తీసివేయొచ్చు, చలి లేదని స్వెటర్ తీసివేయచ్చు.
4: బట్ టుమారో ది సేమ్ పర్సన్ మైట్ రిమూవ్ ద క్యాప్ అండ్ ఆల్సో ద స్వెటర్.
3: కాదు కాదు, అతను టోపీ ధరించి స్వెటర్ వేసుకున్నటువంటి వాడు నేను చూచినాను, అది సత్యం అంటే అది సత్యం కాదు, అది నిజము. తాత్కాలికంగా నేను చూచినప్పుడు ఏ డ్రెస్ లో ఉన్నాడో దానిని నిజం అంటారు. సత్యం అంటే అది కాదు, భూత భవిష్యత్ వర్తమాన కాలం ఎందుకు ఒకే రూపాన్ని ధరించినటువంటిది సత్యం.
4: This person who changes the dress the next day cannot be described by the same cap and sweater person.
3: Kanuka satyam anetundi rendu rakamulaga manam ee naadu jagatlo anubhavistunnamu. Deha buddhi tho anubhavincheetundi satyamu prapanchika satyamu, aatma buddhi tho anubhavincheetundi satyamu daiva swaroopamu.
4: Truth which is experienced in a physical bodily sense is worldly truth. Truth which is experienced with reference to atma and with atma sense, that is real truth.
3: Kanuka ee pillaluku ippudu motta mota ee deha buddhi tho sambandhamainatundi oka satyanni manam bodhisthu raavali.
4: In the beginning stages while teaching children, we have to teach children which is with reference to the physical body alone.
3: Kontha mandi adhyapakulu ee bala balikalanu ye vayasu varaku kudanu anaga co education cherchi మనము పాఠములు చెప్పటం మంచిది అని ప్రశ్నించారు.
4: వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ ఎ ఫ్యూ టీచర్స్ ఈజ్ టిల్ వాట్ ఏజ్ ఇన్ వన్స్ లైఫ్ కెన్ దర్ బి కో ఎడ్యుకేషన్.
3: ఈ కో ఎడ్యుకేషన్ అనేటువంటిది మన సత్సాయి బాల వికాస్ నందు కానీ హ్యూమన్ వాల్యూలో కానీ నా ఉద్దేశము 5 మొదలుకొని 12-14 సంవత్సరం వరకు మాత్రమే వారిని ఇరువురిని చేర్చి బోధించడం మంచిది.
4: స్వామి వ్యూస్ దట్ బిట్వీన్ 5 and 12 or 14 దేర్ కుడ్ బి బాల్ వికాస్ క్లాసెస్ ఆర్ EHV ఆర్గనైజ్డ్ ఆన్ కో ఎడ్యుకేషన్ బేసిస్.
3: అందున ఈ బాల వికాస్ టీచర్స్ అందు చాలా వరకు స్త్రీలు అధికంగా ఉండటం చేత ఈ పెరిగేటువంటి పిల్లల యొక్క పరిస్థితులను స్త్రీలు అరికట్టడానికి సాధ్యం కాదు.
4: వన్ మోర్ పాయింట్ వి నోటెడ్ హియర్ ఈస్ యాజ్ మోస్ట్ ఆఫ్ ది బాల్ వికాస్ టీచర్స్ ఆర్ లేడీస్ ది గ్రోయింగ్ బాయ్స్ కెనాట్ బి కంట్రోల్డ్ బై దెమ్.
3: కనుక 12-14 సంవత్సరం దాటిన తర్వాత మగపిల్లలను వేరు ఆడపిల్లలను వేరు చేసి వారికి మగపిల్లలకు మగవారు ఆడపిల్లలకు ఆడవారు బోధించడం మంచిది.
4: ఆఫ్టర్ క్రాసింగ్ ది ఏజ్ ఆఫ్ 12 or 14 ఇట్ ఈస్ బెటర్ టు సెపరేట్ బాయ్స్ ఫ్రమ్ గర్ల్స్ అండ్ లేడీ టీచర్స్ కుడ్ టేక్ అప్ టీచింగ్ ది గర్ల్స్ అండ్
3: ఆడపిల్లలు కూడా మగ అధ్యాపకులు బోధించడానికి అవకాశం ఉంటుంటారు.
4: ది జెంటిల్మెన్ టీచర్స్ ఆల్సో కెన్ టీచ్ ది గర్ల్స్.
3: కారణం ఏమనగా పెరిగేటువంటి మగపిల్లలు ఆడవారి మాటలు లక్ష్యం చేయరు.
4: ది గ్రోయింగ్ బాయ్స్ వుడ్ నాట్ లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్
3: వారంటే కొంత భయం కూడా ఉండదు.
4: దే వుడ్ నాట్ బి ఎక్సర్సైజింగ్ ఎనీ కంట్రోల్ ఆర్ ఎనీ
3: ఫియర్. కనుక ఈ వినయ భయ విశ్వాసముల లోపల భయం కూడా ఒక అవసరమే. కనుక ఇది మగ అధ్యాపకుల దగ్గరనే ఈ పిల్లల్ని పెట్టి కొంతవరకు వీరికి అభ్యసించటం మంచిది.
4: అమంగ్ ఒబీడియన్స్ faith and fear, fear also has its own place. Therefore, it is better that those boys are entrusted to the gentleman lecturers so that they would be able to manage teaching this
3: ముఖ్యం program. అధికంగా సందేహపడేటువంటి విషయంలో ఒక్కటి ఉంటుండాలి. అది ఏమిటనగా మేము ఏ విధంగా బోధించాలి. ఇంకా కొంతమంది ప్రశ్న వేశారు, కొంతమంది అంగహీనులుగా ఉంటారు, తెలివి తక్కువ పిల్లలుగా ఉంటుంటారు, ఇలాంటి పిల్లలకు మేము ఏ విధంగా బోధించాలి అని ప్రశ్నిస్తూ వచ్చారు.
4: దేర్ ఇస్ వన్ క్వశ్చన్ విచ్ ఇస్ పుట్ బై ఎ నంబర్ ఆఫ్ పీపుల్ అండ్ దట్ ఈస్ హౌ టు టీచ్ పీపుల్ హూ ఆర్ రియలీ మెంటలీ రిటార్డెడ్ ఆర్ హూ ఆర్ రియలీ వీక్ హూ మే బీ హావింగ్ సర్టన్ డిఫెక్ట్స్ ఇన్ దెమ్.
3: తెలివి తక్కువ పిల్లలకు మనం ఏ విధంగా బోధించాలి అనేటువంటి ప్రశ్న వేయటం వారు వారికి తెలివి తక్కువ అని నా ఉద్దేశం.
4: టు పుట్ ఎ క్వశ్చన్ as to how to teach students who are mentally intellectually weak, to put such a question, these people themselves do not have enough of intelligence.
3: Mana education and human value telivi galiginatunte vare artham cheskolekapoyinappudu telivi leinatunte variki manam e vidhanga manam bodhinchi prayojanam enti.
4: If people who are having normal intelligence etc, if they themselves cannot understand our education in human values, what is the use of teaching those children?
3: Kanaka mottamota ee telivitetalu galinaatunte vyaktulu lopala taginaatunte yokka baddhatanu manam abhivruddhi parchukundam.
4: In the very first instance we have to develop our program.
3: Telivitetalu leinaatunte biddalaku manchi chakkaga variki utsahakaranga variki nirutsaha parchaleinaatunte yokka chinna chinna kathalu gaanu bhagavat yokka charitralu gaanu variki bodhinchadaniki prayatninchali.
4: The education in human values program can be given for children who are quite normal, and people who are mentally retarded or a little weak, you can tell some stories and set up
3: ee angahinamainatunte yokka biddalnu telivitakkuvainatunte biddalaku vaari ee angahinamainatunte yokka sthitini marchipoyeyatunte yokka kathaluga variki bodhinchali.
4: For people who are physically handicapped, you have to give stories which will make them forget their own weaknesses and develop certain amount of confidence in themselves.
3: Nayana neevu ee angahinudani neevu ematram yochinchanakkaraledu daiva srishtilo idi kudunu oka sadhara nimittam yerpadindi ani vaallaku chakka utsaha protsahanni andincheetundi chinna chinna kathalu gaava cheppi variki bhagavat vishwasanni abhiruddhi parchadaniki tagina krushi cheyali.
4: Oh child, don't feel sorry that you are physically handicapped. Well, even that may be meant for your own good. It can be used as sadhana. And that way we have to fill in them faith in God and give them a lot of encouragement and self confidence.
3: Bharatiyulu yokka charitriyandu సాధు సంతులు ఉండేటువంటి వారిలో అనేక రకమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
4: Among the saints in the history of Bharat, there are quite a few saints who have different approaches towards things and life.
3: భగవంతుణ్ణి ప్రేమించి అనేక విధములుగా తనను ప్రార్థించి తనను పొందే నిమిత్తమై అనేక సాధనలు సల్పినటువంటి వాడు సూరదాసు.
4: సూరదాస్ ఈజ్ వన్ హూ లవ్డ్ గాడ్ డియర్లీ అండ్ హూ అండర్టూక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధన అండ్ హూ ఎంజాయిడ్ ది
3: డివోషనల్ సమయంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యి, సూరదాసు నన్ను చూడాలనుకుంటున్నావా, నీకు కన్నులు లేవు, కన్నులు ఇచ్చేదా అని ప్రశ్నించాడు.
4: వన్స్ ఇట్ సో హ్యాపెన్ కృష్ణ అపియర్డ్ బిఫోర్ సూరదాస్ అండ్ అడ్రస్డ్ హిమ్, వెల్ డూ యూ వాంట్ దట్ ఐ షుడ్ గివ్ యూ ది ఐస్ బ్యాక్. హీ వాజ్ అ బ్లైండ్ పర్సన్.
3: కృష్ణ, ఇంకా నన్ను మాయలో ముంచుతున్నావా, ఈ చర్మ చిచ్చుడితో చూచేటువంటి ఒక చూపు చూపునా? కాదు కాదు, నా అంతర్ముఖమైనటువంటి ఒక జ్ఞాన చిచ్చును నాకు ప్రసాదించమని కోరాడు.
4: సూరదాస్ అడ్రస్ కృష్ణ, కృష్ణ ఆర్ యూ స్టిల్ టెస్టింగ్ మీ అండ్ పుటింగ్ మీ బ్యాక్ ఇన్ టు ది డెల్యూషన్ అండ్ ఇల్యూజన్స్? ఈస్ ది సైట్ విచ్ ఈస్ విజిబుల్ ఫార్ దిస్ ఐ, ఈస్ దట్ ది రియల్ వరల్డ్? యూ గివ్ మీ ది ఇన్నర్ ఐ.
3: కన్నులు ఉన్నటువంటి వారు ఎన్ని కోట్ల మంది లేరు, వారంతా నిన్ను చూస్తున్నారా?
4: హౌ మెనీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ హూ హావ్ గాట్ ది ఫిజికల్ ఐస్?
3: శ్రోత్రములు ఉన్నటువంటి వారు ఎన్ని కోట్ల మంది లేరు, వారందరూ నీ మురణిగానమును వింటున్నారా?
4: హౌ మెనీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ హూ హావ్ గాట్ ది ఇయర్స్ బట్ హావ్ దే బీన్ ఏబుల్ టు లిసన్ టు ది సాంగ్ ప్లేడ్ ఆన్ యువర్ మురళి?
3: ఈ విధంగా అడుగుతూ వచ్చాడు కృష్ణుణ్ణి సూరదాసు. సూరనుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరైరి.
4: సూరదాస్ బిగాన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ విత్ కృష్ణ. There are so many people who have got the eyes, but they have not been able to get a beautiful vision of the deity.
3: Cheviyundi chevatulai ati manoharamaina nigana malimpa nerarairi.
4: Although they are having ears, they have not been able to learn the art of listening to the melodious music which are playing on your flute.
3: Pankajamandu paramatma undiyu padu samsarambu korirairi.
4: Although Paramatma is available to them very easily, still they are aspiring to have the worldly life and the family life.
3: Korina palamichu kalpavrucham munda terati pushpamunakai preetiyena.
4: When there is a wish fulfilling tree which can give whatever is asked for, why should one aspire to go to the neighbor's house?
3: Adigina palichu kavadhenu uraga dananichi avunu konaganeela.
4: When there is a celestial cow which can give the nectar in the form of milk, why should one go in search of the milk?
3: Kantito melu parvatamunda vendi bangaru kai vetakaneela.
4: When there is Meru mountain which is full of gold, silver and precious metals, why should one go in search of
3: Krishna? Na sarvasvuni vai undaga nenu koreduvanti emti naaku ee netravulu akkaraledu.
4: ఓ కృష్ణ,
3: నిరంతరము నీ సత్య నిత్యమైనటువంటి ఒక తత్వాన్ని, నీ హృదయాన్ని, నీ ప్రేమను, నీ యొక్క ఆనందాన్ని అనుభవించేటువంటిది, ఆలకించేటువంటి ఒక నేత్రాన్ని నాకు అందించమన్నాడు.
4: ఓ కృష్ణ, వెన్ యూఆర్ మై ఎవ్రీథింగ్, వాట్ ఈస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫార్? డూ ఐ ఆస్క్ ఫార్ ది ఫిజికల్ ఐస్?
3: కనుక ఈ నేత్రము లేనటువంటి పిల్లలకు మనం ఈ విధంగా బోధిస్తూ రావాలి. నాయన ఉన్నారు, ఎంతో మంది కోట్లకు మంది ఉంటున్నారు నేత్రములు గల వాళ్ల వల్ల ఏమి జరుగుతుండాలి? అంతే కాదు కాదు, నీ నేత్రాన్ని, అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకో, నీ దైవత్వాన్ని నీవు దర్శించడానికి ప్రయత్నించు అని ఆ ఉత్సాహ ప్రోత్సాహాలు ఆ పిల్లలకు అందిస్తారు రావాలి.
4: సపోజ్ దర్ ఇస్ అ బ్లైండ్ చైల్డ్, యూ షుడ్ టెల్ ది బ్లైండ్ చైల్డ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ది ఫిజికల్ ఐస్. దర్ ఆర్ సో మెనీ క్రోస్ ఆఫ్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ది ఐస్. డెవలప్ యువర్ ఇన్నర్ విజన్, ఎంజాయ్ ది కంపెనీ ఆఫ్ గాడ్ ఇన్ సైడ్. దట్ వే యూ షుడ్ స్పీక్ టు దెమ్ ఎన్కరేజింగ్లీ, ఫిల్లింగ్ దెమ్.
3: కనుక అధ్యాపకుడు ఏ ఏ స్థాయిలో, ఏ ఏ వ్యక్తికి, ఏ ఏ పరిస్థితులు ఎందు ఏ విధంగా బోధించాలనేటువంటి విషయము తప్పక వారి తెలివితేటలను కూడా కొంత ఉపయోగపెట్టి దానిని గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
4: టీచర్స్ విల్ హావ్ టు రికగ్నైజ్ ఈచ్ సిచ్యుయేషన్ ఫుల్లీ. What type of person to whom I am speaking to? What is his capacity? And taking into account all the circumstances, one should adopt the method of teaching to the youngsters, children.
3: ఈనాటి పరిస్థితుల లోపల ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ, ఈ మానవతా విలువలు అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
4: రియల్లీ స్పీకింగ్, ఇన్ ది వరల్డ్ ఆఫ్ టుడే, ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
3: మానవుని ఆకారం కనిపించుతున్నది కానీ మానవత్వం ఇందులో ఏమాత్రం కూడా కనిపించటం లేదు.
4: ఇన్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ టుడే ఆర్ దేర్ ఓన్లీ ఇన్ ఫామ్.
3: ఈనాడు ప్రారంభించినటువంటి యొక్క ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది ప్రాణ సమానము ప్రపంచానికి.
4: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మే బి కంపేర్డ్ టు ది వెరీ లైఫ్ బ్రెత్ ఫర్ ది వరల్డ్ అట్ లార్జ్.
3: ఏ ఎడారిలో దాహంతో తపించేటువంటి ఒక వ్యక్తికి చల్లని పానీయం చిక్కినప్పుడు ఎంత ఆనందమును అనుభవించునో అదే విధంగానే ఈనాడు ప్రపంచం లోపల శాంతి భద్రతలు లేక మానవత్వం నిర్మూలమైపోయి కేవలం ఒక విధమైన దానవత్వంగా ప్రవర్తించేటువంటి ఈ సమయం నందు ఈ మానవతా విలువలు అత్యవసరంగా అందించాలి.
4: ఇన్ ఎ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వయలెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్ ఎట్సెట్రా it is necessary to undertake education in human values which gives them peace and which puts humanity back into the human beings. It is something like a oasis in a desert where one can get
3: ee yokka workshop training anta aina tarvata mee mee deshalaku meer velli deeni yokka vishishtatanu deeni yokka pavitratanu deeni yokka avasaranni kudanu aneka mandi kudanu meeru kudanu andinchi vaarini kudiyu ee yokka margamulo pravesha pettadaniki tagina krushi cheyali.
4: After completing your workshop here, you can get back to your countries. You will have to explain to people the need for this particular thing, the sacredness of this particular thing, and the speciality of this particular course, and appreciate the need for it and get the benefit therefrom.
3: Ide nijamainatunte seva.
4: This is true service.
3: Ije nijamainatunte oka bhagavat tattvam.
4: This is true divine principle.
3: Tananu taanu tarimpa chesukovatam goppatanam kaadu.
4: Sanctifying oneself and finding liberation for oneself is not a great thing.
3: Toti maamulu tarimpa cheyadaniki tagina prayatnam cheyatame ide nijamainatuvanti nishkama karma.
4: Making efforts to help so many other people to liberate themselves, this is truly nishkama karma. Action without
3: kramakramina balamu ivi kudanu kalejillo pravesha petti
4: gradually we'll have to introduce these things even in the colleges.
3: ee college vidyarthi vidyarthinilu kudanu ee vidhamaina vitti yokka avakasanni andinchadaniki krushi cheyali.
4: We have to make efforts to provide an opportunity even for the college boys and girls to be trained in this EHV.
3: kanuka ivi kevalamu anni deshala varidi kudanu okka prashantanyamulundi maatrame dinni ఒక తరిబీదు చేయటం అనేటువంటిది ఇది చాలా కష్టంగా ఉంటుంది. మీ మీ దేశం నుంచి ప్రశాంతి నిలయములకు ఒక్కొక్క పర్యాయం రావాలంటే 30,000-40,000 రూపాయల వరకు కూడా ధన వ్యయం కూడా అవుతుంది. కనుక నా ఉద్దేశం ఏమనగా ఆయా దేశముల లోపలే ఈ ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూ కాన్ఫరెన్స్ అక్కడక్కడ పెట్టుకుని తద్వారా దీనిని అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయటం మంచిది.
4: టు ప్రొవైడ్ ట్రైనింగ్ ఇన్ ప్రశాంతి నిలయం ఈజ్ ఫుల్ ఆఫ్ ఎక్స్పెండిచర్. There are people who will have to spend 30,000 or 40,000 rupees to come over here for training. Therefore, there is a need for organizing the workshops in your own countries so that they can be trained easily without much of expense.
3: కనుక ఇక్కడి నుంచి పోయేటువంటి ప్రతి అధ్యాపకులు కూడాను కొంతమంది అక్కడ చేరి మిగిలిన వారికి కూడాను ఈ యొక్క ప్రబోధనలు కూడాను అందించి తద్వారా వారిని కూడా ఉత్సాహ ప్రోత్సాహపరిచి కొంత కాన్ఫరెన్స్లు కూడాను ప్రారంభించడం అత్యవసరము.
4: Therefore, the teachers who are trained here can get back to their countries, collect people who are having similar ideas, encourage them, organize the workshops and develop this particular program in your own countries on the right lines.
3: Inka migilinatvanti amshamulanni kodanu aa yokka committee varu anaga education and human value committee varu aneka vidhalaga nirnayincharu danni meeru tucha paatinchi తద్వారా మీరు ఈ హ్యూమన్ వాల్యూ అనేటువంటి దానిని దేశవ్యాప్తి గావించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
4: దేర్ ఆర్ ఎ ఫ్యూ అదర్ డౌట్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్. ఆల్ దీస్ డౌట్స్ ఫైండ్ దర్ ఆన్సర్ ఇన్ ది లిటరేచర్ పబ్లిష్ బై అవర్ ఓన్ ఆర్గనైజేషన్. దే హావ్ టు గో త్రూ ది లిటరేచర్, కేర్ఫుల్లీ అండర్స్టాండ్ దోస్ థింగ్స్, get their doubts clarified, undertake the activity with full earnestness, spread this EHV all over the country. Thus Swami is bringing his divine discourse to a close.

0: నిత్యననుషంగం నిత్యననుషంగం
1: మన్యామహే
0: మన్యామహే మన్యామహే
1: పవిత్రః సర్వోగ్నిరిత్యను

0: That's it.
1: Beautiful.
2: Sure. So we'll play the next clip. This is the sixth clip in that discourse.
3: ఈ మనస్సు అనేటువంటిది ఏమిటి? వాట్ ఈజ్ మైండ్ దెన్? కేవలము మన యొక్క భ్రాంతులే యొక్క స్వరూపమే మనస్సు. మైండ్ ఈజ్ ద కాంగ్లోమరేషన్ ఆఫ్ ఆల్ ద డెల్యూజన్స్. మన భ్రాంతులను క్రమక్రమేణా కూడా అణగదొక్కడానికి ప్రయత్నించాలి. సప్రెస్ ఆల్ ది డెల్యూజన్స్, రిమూవ్ ఆల్ ది డెల్యూజన్స్. కానీ ఈనాటి సాధకులు భక్తులమని సాధకులమని మనం భావించుకుంటూ దినదినానికి ఆశలు పెరిగిపోతున్నాయి, సంకల్పాలు అభివృద్ధి అవుతున్నాయి. But today sadhakas call themselves sadhakas and devotees, but their desires are growing day by day. వీరికి ఏనాడు ఈ యొక్క ఆత్మస్థితి లభ్యమవుతుంది? హౌ కెన్ వన్ రీచ్ ది స్టేట్ ఆఫ్ ఆత్మ? ఇది సాధ్యమే కాదు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. క్రమక్రమేణా మన స్వార్థ స్వప్రయోజనాలను అణగదొక్కాలి. గ్రాడ్యువల్లీ వీ షుడ్ రిమూవ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్ ఫ్రమ్ అస్. కనుక ఈ స్వార్థం అనేటువంటిది మానవుని ఇన్ని విధమైనటువంటి యొక్క వికారునిగా గావించుతున్నది. For all the perversities in man, it is this mind and selfishness which are responsible. ప్రపంచమనందు విశాలమైనటువంటి యొక్క దివ్య భావాన్ని మనము అభివృద్ధి గావించుకోవటానికి తగిన కృషి చేయాలి. We should make efforts and endeavor to develop broad-mindedness in the world. ఈనాడు ప్రపంచ మార్పులకు అనేక రకమైనటువంటి ప్రయత్నములు సల్పుతున్నారు. For bringing about change in the world, various efforts are made. వ్యక్తి మారక ప్రపంచం ఏ రీతిగా మారుతుంది? How can you change the world without changing the man? వ్యక్తిని యొక్క సమూహమే ప్రపంచము. World is a conglomeration of men. కనుక మొట్టమొదటి ప్రపంచాన్ని మార్చాలనుకున్నప్పుడు వ్యక్తి మారాలి. If you want to change the world, in the first instance you have to change the man. వ్యక్తి యందున్నటువంటి దుర్గుణములను మనం దూరం చేసుకోవాలి. You have to remove the evil tendencies in man in the very first instance. పవిత్రమైన భావాలు వ్యక్తి యందు అభివృద్ధి గావించుకోవాలి. Develop good thoughts in man. వ్యక్తి మంచివాడైనప్పుడే సమాజం మంచిదవుతుంది. When the individual is good, the society will be good. సమాజం మంచిదైనప్పుడే మనం దేశం మంచిదిగా రూపొందిపోవచ్చు. When the society is good, the nation will be good. ప్రేమ స్వరూపులారా, మొట్టమొదట వ్యక్తిత్వాన్ని మనం పవిత్రమైనటువంటి శక్తిగా మనం మార్చుకోవాలి. ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. వీ హావ్ టు శాంక్టిఫై అవర్ ఓన్ ఇండివిజువాలిటీ బై ఫిలింగ్ అవర్ సెల్ఫ్ విత్ గుడ్ థాట్స్. ఎన్ని చదువులైనా చదవచ్చు, వన్ మే స్టడీ ఎనీ అమౌంట్ ఆఫ్, ఎన్ని పదవులైనా ఏడవచ్చు, వన్ మే ఆక్యుపై ఎంత ధనమునైనా ఆర్జించవచ్చు, వన్ మే ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ, ఎంత కీర్తినైనా సంపాదించవచ్చు, ఎర్న్ ఎ లాట్ ఆఫ్ రెప్యుటేషన్. ఇవన్నీ శాశ్వతమా? All these. తన తత్వాన్ని తాను గుర్తించుకునక ఏమేమో నేను దర్శించాననుకుంటే ఇది కేవలం వెర్రితనమే. Without having a vision of your own real self, if you get a vision of various people and persons, తనను తాను తెలియనటువంటి వాడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమిటి? If a man does not know who he really is, what is the use of his knowing anything else? లక్షలమైన అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ అరయించైన హృదయాంతరాళానికి ప్రయాణం చేయటం లేదు. Man is traversing into millions of miles into space, but he is not able to go even an inch within himself and his own heart. This is not the journey which we have to undertake. Manam manasunu antarmukham gavinchukovali. Introvert your mind. బహిర్ముఖంలో ఉండినంత వరకు ప్రపంచమే మనకు ప్రత్యక్ష దర్శనంగా గోచరిస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ మైండ్ గోస్ అవుట్ సైడ్ వాట్ యు సీ ఈజ్ ది ఓన్లీ ఎక్స్టర్నల్ వరల్డ్. ఈ ప్రపంచం ఉండినంత వరకు సుఖ దుఃఖములు మనకు తక్కువ. యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఎక్స్టర్నల్ వరల్డ్ యు విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్. ఎంతో దూరం మనం పోనక్కర్లేదు. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్. నిద్రలో మనకు ప్రపంచం లేదు. ఇన్ డీప్ స్లీప్ యు డోంట్ హ్యావ్ ది వరల్డ్. ప్రపంచం లేనప్పుడు మనసు లేదు. When there is no world, there is no mind. మనసు లేనప్పుడు సుఖదుఖములు లేవు. When there is no mind, there is no joy or sorrow. ఒక్క నిద్రావస్థలో మనసును అణిగి అరికట్టుకోవటం చేతనే మనకు సుఖదుఖములు అరికట్టినటువంటి వారం అవుతున్నాం. We have controlled our joys and sorrows by removing mind in the state. కనుక మానవుడు నిత్య శాంతి సంతోషుడు కావాలనుకుంటే మొట్టమొదటి మనసును అరికట్టాలి. If you really want to enjoy bliss in life, మనసును పరమాత్మ వైపున ప్రయాణం సాగించాలి. Divert your mind towards God. ఆ వైపున నడిపించాలి. యూ హావ్ టు మేక్ ద మైండ్ మూవ్. అదే నిజమైనటువంటి సాధన. దాట్ ఈజ్ రియల్ సాధన. అంతేకాని ఏదో జపములు ధ్యానములు అన్ని చేస్తున్నామంటే ఇవి కేవలము కాలంలో వ్యర్థం గావించినటువంటి వారమే అవుతాం. ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్ అండ్ జప ఆర్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. మనసును మార్చుకోవాలి మొట్టమొదట. ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యూ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ మైండ్. మనిషి ఎంత మారినా ప్రయోజనం లేదు. వితౌట్ చేంజ్ ఆఫ్ మైండ్
0: ఎనీ చేంజ్ ఇన్ ద మ్యాన్,
3: గుణము మారక గుడ్డలు ఎన్ని మార్చినా ప్రయోజనం లేదు.
0: వితౌట్ చేంజింగ్ ది క్వాలిటీస్ చేంజ్ ఆఫ్ క్లోత్స్ విల్ నాట్ డూ మచ్.
3: కనుకని ఈనాడు మనం మార్చుకోవాల్సినటువంటిది గుణమును మార్చుకోవాలి.
0: Therefore, we have to change our own qualities.
3: అవి సద్గుణములుగా మారాలి.
0: There is need for a total transformation of bad qualities into good qualities.
3: దివ్యత్వమైనటువంటి భావంగా మారాలి.
0: We have to transform them into divine thoughts.
3: ఇదే నిజమైనటువంటి యొక్క ప్రబోధ.
0: This is the real message.
3: ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
0: Today is Guru Purnima day.
3: పూర్ణిమ అనగా ఏమిటి?
0: What do you mean by పూర్ణిమ?
3: అనగా చంద్రుడు పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉండటం.
0: పూర్ణిమ రెఫర్స్ టు ఫుల్ మూన్. మూన్
3: ఈ చంద్రుని ఎందుకుండినటువంటి 16 కళలు కూడాను ఆ యొక్క సూర్యకీర్తి లోపల లీనమైపోవటం.
0: ఆల్ దీస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ మూన్ హ్యాస్ విల్ బి ఫుల్ ఆన్ దట్ పర్టికులర్ డే.
3: కనుకనే సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి మనసునందు కూడాను 16 గుణములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ద మైండ్ విచ్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్.
3: ఆరు షట్వర్గములు ఆరు.
0: సిక్స్
3: కామ క్రోధ లోభ మోహ మదమత్సరము.
0: Desire, anger, greed.
3: ఈ ఆరింటి యందును రెండు తమో గుణము రజో గుణము.
0: Out of these six, there are two.
3: ఇవి ఎనిమిది.
0: తమో గుణ అండ్ రజో గుణ. దీస్ టూ
3: ఆర్ మదములు.
0: ఆల్ దీస్ ఆర్ ఎయిట్ ప్రైడ్స్.
3: కుల మదము, ధన మదము, విద్యా మదము, యవ్వన గమనము, సౌందర్య మదము,
0: ది ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
3: తప మలము,
0: ది ప్రైడ్ ఆఫ్
3: సత్యమలము, కుల మదము. ఈ ఎనిమిది మదములు కూడాను చేరాలి. ఈ ఎనిమిది ఆ ఎనిమిది రెండు చేరటం వల్లే 16 గుణములుగా మానవుడు రూపొందుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ హ్యావింగ్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ద ఫారమ్ ఆఫ్
3: ఈ 16 గుణములు కూడాను ఏనాడు మనము అర్పితము గావించుకుంటుందో ఆనాడే మనము పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్చితే అప్పుడే మనం పూర్ణ స్వరూపులుగా అవుతాము.
0: Once we free ourselves from these 16 defects and 16 qualities, then we become a full man.
3: Atti gunarahitamainatundi sthitini manam kaliginappude manamu paripurnamainatundi yokka swaroopani pondina varam avutam.
0: Once we transcend all these qualities, we really become a man with all its fullness.
3: Atti paripurna sthitine purnima annaru.
0: That state of fullness and perfection is called Purnima.
3: ఈ పూర్ణిమ స్థితిని తెప్పించేటువంటి వాడు ఎవరు? అతనే గురువు.
0: That is a real preceptor who brings her to the state of perfection.
3: గురువు అనగా కేవలము గుణాతీతమైనటువంటి వాడు, రూపరహితమైనటువంటి వాడు.
0: When we say guru or preceptor, he is one who has transcended the qualities and who does not have
3: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అనేక గుణములు కలిగినటువంటి వాళ్లే గురువులు అవుతున్నారు.
0: బట్ టుడే అన్ఫార్చునేట్లీ ది ప్రిసెప్టర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
3: ఈనాటి గురువుల కంటే శిష్యులే ఉత్తములుగా కనిపిస్తున్నారు.
0: ది డిసైపుల్స్ టుడే సీమ్ టు బి మచ్ బెటర్ దాన్.
3: శిష్యులు త్యాగం చేస్తున్నారు.
0: ది డిసైపుల్స్ ఆర్ అండర్టేకింగ్
3: గురువులు పోగు చేసుకుంటున్నారు.
0: ది ప్రిసెప్టర్స్ ఆర్ అక్వైరింగ్.
3: కనుక ఈనాడు లోకం అనేటువంటిది ఏది గురువో ఏది శిష్యుడో చెప్పడానికి వీలు కానటువంటి స్థితిలో ఉంటుంది.
0: దట్ ఈస్ ది రీజన్ వై ఇన్ టుడేస్ వరల్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే హూ ఈస్ ద ప్రిసెప్టర్ అండ్ హూ ఈస్ ద డిసైపుల్.
3: మానవుని ఎందుకు ఒక విధమైనటువంటి అమాయకత్వం అభివృద్ధి అవుతూ వస్తూ ఉంటుంది.
0: దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ డెవలపింగ్ ఈవెన్ ఇన్ దెమ్.
3: ఏదో ఒక పెద్దవారిని చూస్తే వారి దగ్గర పోయి మంత్రోపదేశం చేసుకోవాలి.
0: Whenever any person sees someone elderly or great, he wants to go and get some mantra. What is this type of mantra?
3: నీ తత్వాన్ని నీవు కనుక్కోవటమే నిజమైన మంత్రము.
0: If you know your own real nature, that becomes real mantra.
3: నీ మంత్రము నీ చోటనే ఉంటుంది.
0: You have got your real mantra.
3: నీవే మంత్ర, యంత్ర, తంత్ర స్వరూపుడవు.
0: You are the very form of mantra, yantra and tantra.
3: నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే నీ మంత్రము.
0: Your inhaling and exhaling is the real mantra.
3: So hum, so hum, adhe mantra.
0: In your inhaling there is this mantra going on. So
3: nene adi adhe nenu, nene adi adhe nenu, adhe mantra.
0: This mantra repeats, I am that, that am I, I am that and that am I.
3: ఇంకా యంత్రం ఏమిటి? నీ దేహమే ఒక యంత్రం.
0: యువర్ ఫిజికల్ బాడీ ఈజ్ ద యంత్ర ఆర్ ద మెషిన్.
3: తంత్రం ఏమిటి? నీ హృదయమే ఒక తంత్రం.
0: వాట్ ఈస్ ద తంత్ర దెన్? యువర్ హార్ట్.
3: ఈ మంత్ర యంత్ర తంత్రములు నీవే అయి ఉంటుంది. నీ మంత్రాలు ఇంకొకరి దగ్గర ప్రబోధిస్తున్నావంటే నీవెంత బలహీనుడు.
0: When you are yourself a combination of mantra, yantra and tantra,
3: yanta agnanam,
0: you are approaching another person for mantra.
3: Ilanti agnanulaku bay nunchi vacheetundi oka prabodhal cheta emaina vijnanam labhistunda?
0: What an ignorant person you are, and how can mantras from other person save you?
3: Asadhyam, asadhyam,
0: it is impossible. Nothing can save you.
2: That was the end of that clip. I think Swami was coming to the theme of the guru within towards the end of that clip. I think Swami is continuing from that previous clip where Swami was talking about the mind, and the only sadhana that you have to do is control the delusion of the mind by controlling the desires in the mind.
1: Yes, yes.
2: And the beautiful point that he had made earlier, I think we didn't refer to that, where Swami is talking about how everything which is related to the mind and the delusion of the mind can be controlled by beginning with swartha and suprayojana, by annihilating and, you know, having a control over selfishness and selflessness.
1: True.
2: And this is another point which Swami had earlier mentioned also about man's inquisitiveness to know about everybody around but to know about oneself.
1: I am a fan of the statement which Nisargadatta Maharaj has told, and I look at it as a central sentence in the entire book. He says, the best way to help another person is to put him beyond the need for help. Best way. So he says, here Swami says, there's no point in looking at the world. First you transform yourself.
4: Yourself.
1: Look within. And once you transform yourself, then you can help others by putting them in a state where they do not need further help.
4: So, yeah, before commenting on this, mm-hmm. Swami also mentioned, I was listening to
1: mm-hmm.
4: how to annihilate mind,
1: mm-hmm.
4: though not in these words,
1: mm-hmm.
4: Swami once said,
1: mm-hmm.
4: you have a mind,
1: mm-hmm.
4: we use the mind flowing like that, many adjectives we use,
1: mm-hmm.
4: and here when you have a mind, if you really want to annihilate it, make that mind the mild.
1: Okay.
4: Make the mild, mm-hmm. by increasing sattva guna, mm-hmm. or by eliminating rajo tamo guna. That mm-hmm. also he was referring to. When the mind becomes mild, what you have to do is bend that mind.
1: Mm-hmm.
4: When you bend the mind according to your sadhana or penance or whatever, mm-hmm. spiritual sadhana,
1: mm-hmm.
4: the mind has become mild.
1: Mm-hmm.
4: Mild mind has been bent,
1: mm-hmm.
4: then mend it. Then finally end it.
1: Mm.
4: Bend, mend, and end. This is the process. Unless you do this, you cannot redefine yourself.
1: Mm.
4: You cannot correct yourself. You cannot refine yourself. So for sadhana, the individual has to undergo a great deal of metamorphosis, that what we call the transformation, not at peripheral level, but at a very, very deeper level. So what we call the loka-loka-antara prana, or in medical parlance, we call it the libido.
1: Mm-hmm.
4: The libido is like a Pandora box.
1: Mm.
4: Huh? We never try to open it. Open the libido. Mm. Allow all the thoughts, vacate that box. Empty the box. When you empty the mind, you can invite new thoughts, very healthy thoughts, positive thoughts, to help yourself, to upgrade yourself in sadhana. This is, Swami was referring to about the mind, and I thought it fit I should say a bit of explanation here.
1: Very nice.
2: The other beautiful point that Swami makes here is he says, referring to sleep and good sleep. So I'm saying that sleep. A little bit of good sleep gives you so much of peace of mind. Because in that good sleep, in that deep sleep, your mind is silent. So imagine if you're able to silence your mind in your wakeful state, how much peace of mind and how much stillness it will give you.
4: Yes. And in fact, it radiates to others too.
2: Right, very true.
1: Guru Purnima, then Swami goes on to the Guru Purnima and the different aspects 16 kalas of weaknesses, how we have to get over that and merge it into the Atma.
4: Atma.
1: Basically, he is referring to the moon as the reflection of the sun.
4: Sun.
1: And how similarly the mind is a reflection of sun god.
4: Yes.
1: Sir, in this context of Guru, I am sure you have given many talks on the aspect of Dakshinamurti, which has always fascinated me. How in silence he imparts the greatest wisdom.
4: Wisdom. Yeah, I would like to add only one dimension to what Swami has already said about the Guru Purnima. Arishad Varga 6. Then
1: Ashtamadas.
4: 14.
1: Rajotamo.
4: Rajotamo, he said. In some other context, he also said, instead of using Rajotamo, the 6 plus 8, 14, the one that is experiencing the body, plus Chitkala, Atma, that Chitkala, the constant awareness. So, I think in this context, same Swami's explanation only. Instead of calling it Rajotamo, we will use the body and the
1: Chitkala.
4: Atma.
1: Okay, okay.
4: So, that Chitkala is Atma. Without Chitkala, without that Atma, without Paramatma, without Bhagavan, there is nothing. This is the inference. Yeah.
1: Beautiful. Sir, you were mentioning about this constant integrated awareness.
4: Awareness.
1: When Swami mentions, he would mention, what exactly does he mean by that?
4: Yeah, at all times, in all avasthas, in all states of mind, in all bodies, in all births, in all times, in all the words that are celestial and mundane, which pervades, is constant awareness.
1: Be aware.
4: Be aware. And be still. And Swami also used to speak about constant integrated awareness. This is the new word Swami only coined. What is that integrated awareness? Awareness is awareness. The integration should be with the self.
1: Okay.
4: Always entertain only one thought, Atmanishto Bhavatvam. I am not the body alone. I am this supreme self, not the self alone. I am the supreme self because I have emanated from him. Suppose you take a small bar, golden bar, and cut into two pieces. What will come out of that? Only golden bar will come, isn't it? So also, when though you appear to be alienated from the Supreme Self, you are not alienated. You are continuously, eternally connected to Him. Like the sun rays, are they away from, they may be away from the sun, but have they lost the link?
1: No.
4: If they lose the link, the rays will not reach. So also Sushumna rays, that is Chandrakala. So they are also not away from, they are not disassociated from this. So this is called the constant integrated awareness. And it is all pervading, it is eternal. Then coming to your question about Dakshinamurti. Since Swami is talking about so many gurus, he is very critical of the mantra gurus. he is very critical of bogus gurus or pseudo gurus. At the same time, he says Guru is the ultimate.
1: Correct.
4: He dispels ignorance. There is a very simple explanation. He further says he is beyond guna, he is beyond rupa, that is beyond form. Gunatita, rupa rahita is Guru. Then we have so many gurus like Bodha Guru, Badha Guru, Loka Guru, Shoka Guru, Vachaka Guru, Suchaka Guru, Mochaka Guru, Nishiddha Guru, Karana Guru. Suchaka Guru, he indicates, this is the path, that's all, his job is over. Mochaka Guru, he will tell you what is moksha, what is liberation, what is salvation. He will guide you in that direction. There is another, Vachaka Guru, he teaches you, he preaches you, and he leaves you. Then there is a Nishiddha Guru, who tells you what to do and what not to do. But we get one final guru called Karana Guru, who is a combination of all these positive gurus. But Bodha Guru is there, At the same time, there is a Badha Guru. Swami referred to them. Because Sushya is sacrificing, Guru is accumulating. This combination should be avoided, which is prevalent today in this world. Swami is very critical of them. That's why the Guru Sushya Parampara, it is not from today, it is from Dakshinamurti, times of Dakshinamurti. Dakshinamurti is nothing but the source of intelligence. That's why he is called Medha Dakshinamurti. Dakshinamurti is no form. After reciting the Dakshinamurti Stotram, Shankara Bhagavat Pada says one sentence, Pratima Ishwaraha. If you want to know God, when he wears a kodanda, you can call him Rama. When he wears Venu, call him Krishna. So also, this Dakshinamurti has no form. But only to make you understand that there is a young guru under the tree, and there are very wise sishyas who are much elder in age and knowledge, but eager to receive the ultimate knowledge from the younger sishya, Yuvanam. Maunavyakhya prakritita parabrahma tattvam Yuvanam. Yuvanam means Yavana. Yavana, ever young. So that eternal young person is still sitting there. That's why I have drawn the picture of Dakshinamurti with a tree, sishyas, this and that. Understand Dakshinamurti Stotram, forget the form. There is no Dakshinamurti. Dakshina has become Amurta. He has become formless. Only to explain you the form of Guru. He was wearing Chinmudra. His eyes are half closed. He is drawn into himself. He is not talking. He is maintaining utter silence. He is in deep contemplation. Only to tell you, make you understand Dakshinamurti, I am speaking about him. But please forget, there is no Dakshinamurti. Amurta, remove that form. Otherwise, whatever we have been talking will become redundant.
3: Correct.
4: So from Swarupa, move on to Arupa. Here, you have put a very vital question. How the knowledge, wisdom, is transmitted through Mauna? How it reaches the listener or receiver? It is through transmission. There are two types of gurus. One is a transporter. The other is a transmitter. The teacher, the guru, who transports, indulges in informing you what is already available in the books. He will read a poem, he will explain. He will recite a shloka, he will explain. In that he will tell you the beauty of the word, then the beauty of the sound, the beauty of the sentence, the vyakarana, everything. Alankara, everything will explain, except the purport which the receiver has to receive. So he will just take the material from one place. No, transmitter. He is transporting. Like a parcel van.
3: Okay.
4: It is there. It is for you to understand. But transmitter, the guru, the turbine is generating power somewhere in Srishailam. Here, when we are talking, we are enjoying the power. So we have nothing to do with the turbine.
3: Correct.
4: But without turbine, there is no power. He made it so simple and so easy. Switch on, light is on. Switch on, fan is on. So also, the guru doesn't need any words to explain. Because his mind is pure, it is indeed expansive, it is all-pervading, it can perceive anything, any knowledge, and whatever he receives, because he has no swartha, because he has no selfishness, and it is his duty to transmit, he does it. For that, Shankara Bhagavat Pada says, Praudha Praudha Nijanubhuti Karita Daitendra Jalo Guruhu Svachishya Bodhaya Tat Satcham Ashritavan. What does it mean? A real guru always looks forward to have one disciple to receive whatever he has experienced. And it is the duty of the guru to impart whatever knowledge, whatever experience he has already got. It is his duty. That's why Swami always says, it is my duty. He helps. Immediately we say, Swami, we are thankful. Swami, you are great, you are God. No, no, no, it is my duty, he says, simply. I performed my duty. So he absolves himself. So this transmission is not new in Sanatana Dharma. You take a small fish in water.
1: Mm.
4: It delivers eggs onto the surface of the water. The fish doesn't move. It doesn't breathe any air into the egg. It keeps on watching how it is floating. By a mere look, a constant focused look, the egg turns into a small fish, baby fish. That is why the Jagajjanani is called Meenakshi.
1: Oh.
4: Meenakshi. Like that, she is not mere in Madurai. She is here also. That's why she is called Meenakshi, through her gracious looks. Then, there is another, she is Jagadakshi. The entire Jagat, the entire creation is like an eye. She keeps you under that watch. You are under a scan, like that. You are in a CC camera, like that. You are under the watch of Jagajjanani. That is why she is called Vishalakshi. Vishalakshi, Meenakshi. Akshi means
2: eye.
4: So also, we don't go to Kasi. She gives you a morsel of food. Wherever you get, it is the mother. Wherever you get, it is a Varanasi. So also, whenever your prosperity grows, whenever you become rich in knowledge, it is all because of Meenakshi from Madurai. Like that. So the transmission is not new. The real Guru, for instance, Bhagavan. So we are all talking now. Who is giving this transmission? Do we have books around? Do we have Shastras with us? Did we do penance? But he is making us speak with an authority. The authority is transmitted from Bhagavan to us. So when this is true, the case of Dakshinamurti with a Chinmudra, you know Chinmudra, no?
1: Yes.
4: All three gunas, they get alienated.
1: Correct.
4: And the two fingers, they touch the Jiva and the Daiva. And then the combination is perfect. There is a unison. And you are in communion and in communication and in association with the Lord gives you, he transmits. So also Dakshinamurti transmitted, all continues to transmit the knowledge from one source to the other and from one level to the other. And it always drizzles from the top, not from the bottom.
1: Correct.
4: Top to bottom, not from bottom to top.
1: Beautiful, sir.
2: And I think even as you're telling that, I'm constantly remembering what Swami had told and you referred to, that a listener's attention span is only 45 minutes. I think we have crossed well beyond that.
4: Okay.
2: But indeed, it is very beautiful, sir, to have you here. And Guru Purnima, even as we said, I was just reminded of a commentary for a Gita Shloka where it is said that disciples should approach a Guru, Pariprashna,
4: Tadvidhi
2: Pranipata, Pariprashna, and Sevaya.
4: Correct.
2: So he said you should offer Seva, you should ask the right questions, and you should surrender. And this particular person who is giving the commentary, he said, so first and foremost, you have to find a Guru who is worth surrendering.
4: Exactly.
2: And the moment I read that, I felt how fortunate we all are. We have found a Guru who is more than worth our surrender. And I think that is what we all have to be grateful for. And even as we go through this discourse, that is the gratitude which overflows from our heart. So, sir, thank you very much for being with us. It was indeed an enlightening company to have you here.
4: Sai Ram to both the youngsters who evinced a keen interest in the spiritual practices and took a great interest in the spiritual texts. This is how we can pray for the grace of the rishis and also imbibe the absolute knowledge, maybe by continuous practice, intense practice. Let Bhagavan grant the thing to the person who said and to those who listened to us.
2: Thank you, sir. Thank you very much, sir.
4: Sai Ram, sir. Sai Ram, sir.
2: Thank you, dear listeners, for being with us. So this is the end of this week's program. We'll join you next week to continue with this discourse. Thank you. Jai Sai Ram.

0: சத்யம் சிவம் சுந்தரம் சர்வரூபம் தரம் சாந்தம் சர்வநாமம் தரம் சிவம் சச்சிதானந்த ரூபம் அத்வைதம் சத்யம் சிவம் சுந்தரம் பிரேமஸ்வரூபுலார
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: ஜெகத்து சாலா சித்திர விசித்திரங்களோ கூடியுள்ளது.
1: The whole universe is mysterious and full of wonder.
0: Chitrambulu.
1: Peculiar.
0: Trailokya pavitrambulu.
1: Sacred to all three worlds.
0: Varjalala vittambulu.
1: So close to the saints.
0: San mitrambulu.
1: So dear.
0: Muni jana vana pautrambulu.
1: Appreciated by all noble seers and saints.
0: Vishnu devu charitrambulu.
1: That's how the story, the history of the God is.
0: లోకములో ఏది చిత్రము ఏది విచిత్రము అని నిర్ణయించుకోవడం చాలా కష్టం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ ఇస్ వండర్ఫుల్ అండ్ వాట్ ఈస్ దట్ ఈస్ మిస్టరీ.
0: కుటుంబము శాంతముగా ఉండవలనన్న, గృహము దినదినాభివృద్ధి ఉందనన్న, దేశము సస్యశ్యామలంగా వెలిసిల్లవలనన్న, దీనికి ఐకమత్యము అత్యవసరం.
1: ఫర్ ద ఫ్యామిలీ టు రిమైన్ ఇన్ పీస్ అండ్ ఫర్ ద హోమ్ టు గ్రో మోర్ అండ్ మోర్ డే బై డే అండ్ ఫర్ ద హోల్ ద కంట్రీ టు బి ఫుల్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ యూనిటీ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఐకమత్యమే లేకుండా అనర్థములకు చోటిచ్చి జగత్తంతయకుడును అశాంతికి గురి అవుతుంది.
1: When there is no unity, we'll be facing all kinds of restlessness, obstacles and problems.
0: శాంతి సర్వ మానవులకు సుఖాన్ని ఆనందాన్ని ఐక్యతను అందిస్తుంది.
1: It is the peace that confers to the entire humanity comfort, bliss and happiness.
0: Anaikyata asantruptini andistundi.
1: This unity leads to dissatisfaction.
0: Ashantini chekurustundi.
1: It gives you restless
0: pramayamainatvanti yokka divyatvanni maripimpa chestundi.
1: It makes you forget even divinity.
0: Kanuka ee naadu manaku koravalsinadi శాంతి శాంతి శాంతి.
1: What we should pray for today is peace.
0: శాంతి ఎక్కడనో లేదు.
1: Peace is not separate.
0: మన స్వరూపములే శాంతి స్వరూపములు.
1: In fact, you are the embodiment of peace.
0: సర్వరూపం ధరం శాంతం. ప్రతి మానవుని యొక్క శరీరము శాంతి స్వరూపమే.
1: Every human form is the very embodiment, personification of
0: peace. Sarvanamadharam Sivam. Anni perlu kudanu mangalakaramainatvanti vi.
1: All names are equally auspicious.

0: that is non-dual, bliss existence, that is the form, the true form of every human being, that is truth, goodness and beauty.
1: ఈనాటి మానవత్వం నందు ఇట్టి పవిత్రమైన భావములు కనిపించుటలేదు.
0: In the modern man, we don't find such sacred thoughts.
1: శాంతి అన్నది మన రూపమే తెలుసుకున్నప్పుడు ఎవరు నమ్మరు.
0: When once we declare that we are the very embodiment of peace, nobody would believe you.
1: మరి శాంతి ఎక్కడున్నది ఎవరైనా చెప్పగలరా?
0: Then where is peace? Can anyone say that?
1: శాంతి నిమిత్తమై ప్రపంచమంతా కూడాను వెతుకుతూ ఉన్నారు.
0: In fact, all over the world, people are in search of peace.
1: కానీ అది తన యందే ఉంటున్నది.
0: But it is within you.
1: తన ముక్కుపైన ఉన్న అద్దాలను తాను మరచి నా అద్దములెక్కడ అని వెతికేటువంటి యొక్క అజ్ఞాని వలె కనిపిస్తున్నది ఈ జగత్ ఇప్పుడు.
0: It almost sounds like a foolish man who is in search of his spectacles or glasses, wearing them all the time right above his nose.
1: శాంతి మనమే స్వరూపమై ధరించి కూడాను ఈనాడు శాంతి శాంతి శాంతి శాంతి కోసమే మనం ప్రాకులాడుతున్నాం.
0: Being for yourself the very personification of peace, yet you struggle for it.
1: ఈనాడు మానవుడు అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి కావడానికి మూల కారణమేమిటి?
0: What are the reason for all the troubles, anxieties, problems and worries that we face today?
1: తన స్వరూపాన్ని తాను మరచి తాను కానటువంటి యొక్క తత్వాన్ని భ్రమించి విశ్వసించి దానిని అపరిశించి కోరుతున్నాడు.
0: The main reason is that one has forgotten one's own true nature. He goes by false identification of that what he is really not.
1: ఏ మానవుడు వచ్చినప్పటికీ నాకు శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలి.
0: Every man aspires for peace.
1: శాంతి ఎక్కడ చిక్కుతుంది?
0: How can you get it?
1: తానే శాంతి స్వరూపాన్ని ధరించి శాంతి కావాలని కోరుకోవటం ఎంత అజ్ఞానం.
0: Being yourself the very embodiment of peace, is it not totally ignorance to be in search for it?
1: కనుకని మానవుడు శాంతి నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రార్థనలు సల్పుతున్నారు.
0: సో మ్యాన్ గోస్ ఆన్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ ఫర్ పీస్.
1: శంకరాచార్యుల వారు 13 మంది శిష్యులతో గంగానదికి స్నానములకు వెళుతున్న సమయం లోపల ఒక వ్యక్తి ఒక వృక్షము కింద కూర్చొని దుఃఖంకరణి దుఃఖంకరణి దుఃఖంకరణి అని ప్రార్థిస్తున్నాడు.
0: శంకరాచార్య one day was proceeding towards the Ganges along with his 13 of his disciples, and he met a scholar sitting under a tree repeating the rules of grammar dukrum karane.
1: Idi Pali gramam.
0: This rule of grammar is found in the grammar composed by Pali. Ee
1: Pali gramamunu uchcharinchatam cheta goppa panditudu kavaradu ani aashisthunnadu.
0: That person wanted to be a great scholar by repeating the rules of grammar according to Panini.
1: ఈ పాండితత్వం చేత నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించాడు శంకరుడు.
0: Shankar has put this question, what is it you are going to get by this scholarship?
1: స్వామి ఈ పాండిత్యం చేత నేను రాజుల సన్నిధిని చేరగలను.
0: The reply was this, Swami, by acquiring this scholarship, I can enjoy the position.
1: రాజును నా పాండిత్యాన్ని మెచ్చి అనేక విధమైనటువంటి బహుమానములు నాకు అందించగలరు.
0: The king, being pleased with my scholarship, will certainly reward me amply.
1: ఈ బహుమానములు ఎంతకాలం నీవు పెట్టుకోగలవు?
0: Shankara asked, how long would you possess these rewards?
1: నేను బ్రతికినంత కాలం కూడాను ఈ యొక్క ఆశను నెరవేర్చుకుంటాను.
0: And he said, I'll go on adding to my desires and get them fulfilled.
1: అప్పుడు శంకరాచార్యులు వారు ప్రశ్నించాడు, మరణించిన తర్వాత ఈ సంగతి అంతా నీకు జ్ఞాపకం ఉంటాదా?
0: Shankara has again put this question, after death would you think of all these desires and the rewards?
1: పిచ్చివాడా, నీవు ఉన్నప్పుడు అనుభవించినప్పుడు నీవు గతించిన తర్వాత 3 కాలముల యందు కూడా నువ్వు మరపు రానటువంటి యొక్క తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: Adi Shankara advised him, you should think of that which exists in all the three periods of time, not being while alive in this lifetime.
1: అప్పుడు తన దగ్గరికి వెళ్ళి

0: Then he said, chant the glory of Govinda. O foolish man, sing his glory.
1: Samprapte sannihite kale, samprapte sannihite kale, nahi, nahi, nahi rachati dukrunkarane.
0: When the end approaches, the rules of grammar like dukrunkarane will never save you, will never come to your rescue.
1: Pichivada. జన్మించినప్పుడు ఎవరు నీ వెంట వచ్చారు?
0: హూ ఫాలోడ్ యూ అట్ ది టైమ్ ఆఫ్ యువర్ బర్త్?
1: మరణించిన తర్వాత ఎవరు నీ వెంట వస్తారు?
0: ఆఫ్టర్ డెత్ హూ వుడ్ ఫాలో యూ?
1: నీ వెంట వచ్చేటువంటి వారు లేరు, నీ వెంట పోయేటువంటి వారు లేరు.
0: నో వన్ ఫాలోడ్ యూ వెన్ యు వర్ బోర్న్, నాట్ వుడ్ ఎనీ వన్ ఫాలో యూ ఆఫ్టర్ యువర్ డెత్.
1: కేవలం నీకు నీవే వస్తున్నావు, నీకు నీవే వెళుతున్నావు.
0: యు కేమ్ హియర్ ఆన్ ఎర్త్ ఆల్ అలోన్ అండ్ యు లీవ్ ఆల్ అలోన్.
1: అంత దుఃఖము దుఃఖముని నీవు భావిస్తున్నావు.
0: You consider everything miserable.
1: ఈ దుఃఖము దుఃఖం కాదు.
0: It's not sadness altogether.
1: పునరపి జననం పునరపి మరణం.
0: You are born again and again. You die again and again.
1: పునరపి జనని జఠరే శయనం.
0: You go on spending the time within the womb of your mother.
1: పునరపి జననం పునరపి మరణం. పునరపి జనని జఠరే శయనం.
0: యు ఆర్ బోర్న్ టైమ్ అండ్ అగైన్. యు లీవ్ ది వరల్డ్.
1: సారే బహుదుత్తారే కృపయా పారే ప్రాహి మురారే.
0: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు క్రాస్ అక్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్. యు హావ్ టు ప్రే టు గాడ్ ఫర్ రెస్క్యూ అండ్ హిస్ గ్రేస్.
1: కనుక మానవులకు ఎవరు వెంట రారు, ఎవరు వెంట రాలేదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు ఫాలో ఎనీబడి.
1: నీవు పోయే సమయంలో నీ బంధుమిత్రులు చుట్టూ చేరి రోపిస్తుంటారు, విచారపడుతుంటారు.
0: As you leave this world, you'll be surrounded by dear and near who cry.
1: అందరూ ఏడుస్తున్నారు.
0: They cry and cry.
1: కొంచెము నప్తికి కలిగింది ఈ వ్యక్తికి.
0: This person could reminisce for a moment.
1: చూచాడు. ఎందుకు వీరు ఏడుస్తున్నారు?
0: He stared them all and said, "Why do you cry?"
1: అప్పుడు చుట్టూ ఉన్నటువంటి బంధువులు, అయ్యా మీరు పోతున్నారు, మీరు ఈ దేహాన్ని వదిలిపోతున్నారు, ఈ ప్రపంచాన్ని వదిలిపోతున్నారు, ఇంకా మీరు రారు, కనుక మీ రాకను చూసుకుని మేము ఏడుస్తున్నాము.
0: All the relations said, "Sir, you are leaving us. You are leaving this body. You are leaving this world. You are not going to be with us any longer. So we cry."
1: పిచ్చివారులారా,
0: you are mad people.
1: నేను సంపాదించినది, నేను సాధించినది, సర్వ సంపత్తును కూడా నేను వదిలిపోతున్నానని మీరు భ్రమిస్తున్నారు.
0: యు థింక్ దట్ ఐఎమ్ లీవింగ్ ఆల్ దిస్ వెల్త్ దట్ ఐ ఎర్న్డ్ ఆల్ మై అచీవ్మెంట్స్ బిహైండ్.
1: కానీ నేను వదిలిపెట్టినటువంటి సంపద అంతా కూడా మీకే చెందుతుండాలి.
0: ఆల్ ద ప్రాపర్టీ దట్ ఐ లీవ్ బిహైండ్ బిలాంగ్స్ టు యు.
1: నేను ఒట్టి చేతులతో పోతున్నాను.
0: ఐఎమ్ రిటర్నింగ్ ఎంప్టీ హ్యాండెడ్.
1: కాబట్టి నా యొక్క పరిస్థితిని మీరు ఏమాత్రమైనా యోచిస్తున్నారా?
0: ఆర్ యు బాదర్డ్ ఆఫ్ మై ప్లైట్ ఆర్ మై పొజిషన్?
1: కనుక మీ చింతను మీరు పడుతున్నారే కానీ, మీ అవస్థను మీరు యోచిస్తున్నారే కానీ, నా చింతను మీరు ఏమాత్రము చేయటం లేదు.
0: యు ఆర్ వరీడ్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ యువర్ ఓన్ యాంగ్జైటీస్. యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ మై పొజిషన్ ఎయిదర్.
1: కనుక తన చింతను తాను కావించుకునేటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
0: సో హీఈస్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ హిస్ నేచర్.
1: నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క క్వశ్చన్ వేసుకుని దాని ప్రతి నీవు విచారణ చేయాలి.
0: ఎ ట్రూ హ్యూమన్ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్, హూ ఎమ్ ఐ, హూ ఎమ్ ఐ.
1: అది చూసుకోకుండా ఎవరిని చూసాను, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అనుకుంటూ పోతే నీకు వచ్చే ఆన్సర్ ఏమిటి?
0: Without minding one's own nature, without putting a question, who am I, but we go on inquiring, who are you?
1: భ్రమించి దుఃఖించేటువంటి దుఃఖములే.
0: It is all the sadness of your own making and imagination.
1: నీ వదన్ని కట్టుకోకమునుపు నీ ఎవరున్నారు?
0: And whom did you meet even before?
1: అతను నిన్ను వదిలిపెట్టింది పోయిన తర్వాత నీకెవరుంటారు?
0: The man, the one he leaves, who will be with you?
1: ఎవరు రారు.
0: Nobody can.
1: ఎవరు లేరు.
0: In fact, none would exist.
1: ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి ఒక సత్యాన్ని పట్టుకొని మనం ప్రాకులాడుతున్నాం.
0: We go by this ephemeral, transitory, momentary world.
1: ఎవరికి వారే యమునా తీరి.
0: ఈచ్ వన్ షుడ్ థింక్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
1: కనుక మన సత్యాన్ని మనం గుర్తించుకుంటూ రావాలి.
0: వీ హ్యావ్ టు నో అవర్ ఓన్ ట్రూత్, అవర్ ఓన్ నేమ్.
1: మన శాంతి మనకు లభించాలి.
0: We should enjoy our own experience.
1: నీ హృదయమునందే ఉన్నది ఈ శాంతి.
0: This peace is present within our heart.
1: నీ హృదయమునందు ఉన్నటువంటి శాంతిని నీ వదలబెట్టి ఎక్కడో ప్రపంచంలో వెతకడానికి పోతున్నావు.
0: Unmindful of the peace within our heart, we are in search of peace in the outside world.
1: ప్రపంచంలో ఎక్కడ వెతికినను శాంతి మనకు లభించదు.
0: You can never get peace in the outside world.
1: ఎక్కడికి పోయినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: All over the world, there is agitation and restlessness.
1: నీవు కోరేటువంటి శాంతి నీ దగ్గరనే ఉంటున్నది.
0: The peace that you really want is within you.
1: కనుక మన యందు ఉన్నటువంటి ఒక శాంతి స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: Today we have forgotten the divinity, the very personification of
1: బయట కనిపించేటువంటి అస్థిరమో అశాశ్వతమైనటువంటి ఒక సత్శాంతిని నీవు ఆశిస్తున్నావు.
0: You want that peace which is available outside, which is temporary, artificial and ever changing.
1: కనుక నీవు ఈ చింతను నీవు మానివేసేయండి.
0: స్టాప్ థింకింగ్ సో హియర్ఆఫ్టర్.
1: నీ యొక్క స్వరూపమైనటువంటి యొక్క శాంతిని నీవు చింతించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు థింక్ ఆఫ్ యువర్ ట్రూ ఐడెంటిటీ, యువర్ నేచర్.
1: నీవు దేనిని ఆశిస్తున్నావో అది నీ యందే ఉంటున్నది.
0: వాట్ ఆల్ దట్ యూ సీక్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: నీకంటే బయట ఏది కూడా నువ్వు కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ విచ్ ఇస్ నాట్ విత్ ఇన్ యూ.
1: కన్నులు తెరిచితేవా ఇన్ని వేల మంది నీకు కనిపిస్తున్నారు.
0: ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ సీ థౌజండ్స్ ఆఫ్
1: పీపుల్. కానీ కన్నులు ముచ్చితేవా ఒక్క తల అయినా కనిపించదు.
0: Then once you close your eyes, you can't see even one.
1: కాబట్టి నీవు చూచేదంతా ఏ తలలు? కేవలము అనిత్యము అశాశ్వతమైన తలలు.
0: So what all that you see around are just passing clouds, momentary.
1: ఈ చర్మ శరీరం ఉండినంత వరకు ఇవన్నీ కనిపిస్తుంటాయి.
0: You can see them all the vision so long there is physical naked eye. ఈ చర్మ
1: శరీరం పోతానే ఏ ఒక్క విషయం కూడాను ఏ ఒక్క వస్తువు కూడాను మనకు కనిపించదు.
0: When once the physical naked eye is non-functional, you cannot see any.
1: కనుక మనకు కన్నులు మూసినా తెరిచినా కనిపించేటువంటి వస్తువు ఒక్కటే ఒకటి ఉంది.
0: Whether you open your eyes or close them, you see only one.
1: అది ఏ దైవత్వము?
0: That is the divine and the divine.
1: ఈ దైవత్వమునకు ఎట్టి మార్పును చెందదు.
0: God has no change whatsoever.
1: దీనికి ఏ మాత్రమూ జనన మరణాలు లేవు.
0: God has neither birth nor death.
1: జన్మము లేదు మరణము లేదు.
0: నో బిగినింగ్ నాట్ ది ఎండ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము నీవే అయి ఉన్నావు.
0: యు ఆర్ దట్ ఎటర్నల్ ట్రూత్.
1: కనుక నీ సత్యాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో యువర్ ట్రూత్, ద ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఏది మన సత్యము?
0: వాట్ ఈస్ అవర్ ట్రూత్?
1: ఆ ప్రేమనే మన సత్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ లవ్ ఈస్ దిస్ ట్రూత్.
1: ఈ ప్రేమనే లేకపోతే మనకి ఏది జగత్తులో కనరాదు.
0: విదౌట్ లవ్ యూ కెనాట్ సీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ ప్రేమనే మన యొక్క స్వరూపము.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమ స్వరూపాన్ని మనం పొంది
0: బీయింగ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ లవ్
1: అప్రియమైనటువంటి వస్తువులకై మనం ఆశించి పర్తపిస్తున్నాము.
0: You just run after those things which are not to be accepted and therefore you struggle.
1: Kanuka prema swarupulara,
0: embodiments of love.
1: Manam undi aashinchetundi denni premane maatrame.
0: What is that we should ask for? See,
1: manam undi anubhavinchedi emti premane maatrame.
0: What we experience now is love.
1: Anubhavinchedi aanandinchedi partipinchedi premane.
0: What we pine for, what we are delighted about, what we are blissful about is the
1: prema tappa marokati edi kuda ee jagatlo shastramaina ledhi.
0: There is nothing that in this world that is permanent other than love.
1: Atti nitya satyamainatundi prema tattvanni manamu nityam unchukoni manam yenu manam prayatnapurvakanga vetukutunnam.
0: That eternal truth, love, is within us. We have forgotten this principle and we are in search of it outside.
1: Kanuka ముఖ్యంగా మనం యోచించవలసినటువంటిది మన స్వరూపం ఏమిటి అని విచారించాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు ఎంక్వైర్ అవర్ ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమనే మన స్వరూపము.
0: లవ్ ఈజ్ అవర్ ఫామ్ నేచర్.
1: సర్వరూప ధరం శాంతం, సర్వనామ ధరం శివం, సర్వరూపం అత్యైతం. అది ఏ ప్రేమతత్వం?
0: ద లవ్ ఇస్ నాన్ జ్యువల్, ద లవ్ ఈజ్ ఎటర్నల్, ద లవ్ ఈజ్ పీస్, అండ్ లవ్ ఈజ్ దట్ అవేర్నెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అండ్ ఇన్ ఆల్ నేమ్స్.
1: కనుకనే అందరి ఎందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ద వెరీ సేమ్ లవ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్.
1: ఎదుటి వాడిని చూసి నీవు ద్వేషిస్తున్నావు.
0: యు హేట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: నీ సొంత వాణిని చూసి నీవు ప్రేమిస్తున్నావు.
0: యు లవ్ యువర్ ఓన్.
1: ఇది నీలో ఉన్నటువంటి ఒక దోషము.
0: దిస్ is your mistake.
1: ఈ ద్వైత భావం అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు ద్వైతమే ఉంటుంది, కానీ అద్వైతం చిక్కదు.
0: సో లాంగ్ యువర్ డ్యూయల్
1: డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: నీవు అర్ధ చీకటిలో నీవు ఉన్నావు.
0: యు ఆర్ ఇన్ హాఫ్ డార్క్నెస్.
1: ఎదుటివాడు నీవు పరాయి వాడు అనుకుంటున్నావు.
0: యు కన్సిడర్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ టు సెపరేట్ ఫ్రమ్ యూ.
1: నీ ఇంటిలో ఉన్నటువంటి వాడు నీ సొంతం వాడు అనుకుంటున్నావు.
0: ద వన్ అట్ హోమ్ యూ క్లెయిమ్ దెమ్ యాజ్ యువర్ ఓన్.
1: చాలా పొరపాటు. అందరూ నీ స్వరూపములే.
0: ఆల్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్ యువర్ ఓన్ ఫార్మ్స్.
1: అలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: దట్ వన్నెస్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్.
1: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
0: ద ట్రూ విజ్డమ్ లైస్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: ఇట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి మానవుడు,
0: మ్యాన్ బీయింగ్ నాన్ డ్యూయల్,
1: అనిత్యము అశాస్త్రమైనటువంటి అసత్య స్వరూపాన్ని చూసుకుని
0: జస్ట్ హీ గోస్ బై దట్ ఎఫీమరల్
1: దానిని విశ్వసించి దానికై నీవు తపిస్తూ ఉన్నావు.
0: హీ రిపోజెస్ ఫెయిత్ ఇన్ దీస్ ట్రాన్సిటరీ ఆర్టిఫిషియల్ ఫార్మ్స్ అండ్ స్ట్రగుల్స్ టు అక్వైర్ దెమ్.
1: కనుక ఈ చింతన నీవు మానివేసి
0: give up that kind of search and anxiety.
1: Sarvulu endu undinatvanti nene.
0: I am present in everyone.
1: Na endu undinatvanti sarvulu.
0: All exist in me.
1: Sarvajeeva dharam shantam.
0: And the peace that assumes different forms.
1: Aa swarupamu ee deham nande unnadi.
0: And that very form verily is in me.
1: Sarva dehamulu endu kuda nu eka atma unnado aa atma nee endu kuda unnadi.
0: That spirit atma present in everybody is one and the same in you also.
1: కానీ నీ ఆత్మను చూచి నీవు ఆనందించక పరుల ఆత్మను చూచి నీవు కష్టపడుతున్నావు, కేవలం అసూయ పడుతున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్. వై యూ ఫీల్ జెలస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆఫ్ అదర్స్.
1: నీ ఎందున్న ఆత్మనే పరులు ఎందు కూడా ఉన్నది.
0: The Atma, the Self in you is present in everyone.
1: ప్రతి ఒక్కటి కూడాను తనకు తాను అనుభవిస్తూ కూడాను తాను పరాయిదాన్ని అనుభవిస్తున్నానని భ్రమిస్తుంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ బట్ యూ కన్సిడర్ అదర్స్.
1: అజ్ఞాని అయినటువంటి కుక్క యొక్క స్వభావం ఇవన్నీ.
0: దీస్ ఆర్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్.
1: డాగ్
0: డాగ్
1: ఒక తూరి ఏదో ప్రయత్నపూర్వకంగా వెతుకుతూ పోతున్నది డాగ్.
0: ఎ డాగ్ వెంట్ ఆన్ సెర్చింగ్.
1: ఒక ఎండిపోయినటువంటి ఎముక చిక్కింది దానికి.
0: అండ్ ఇట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ డ్రై బోన్.
1: దాన్ని గట్టిగా కొరుకుతూ ఉంటుండాలి ఆశతో.
0: అండ్ దిస్ డాగ్ వెంట్ ఆన్ బైటింగ్ దిస్ బోన్.
1: కడపటికి ఆ బోన్ యొక్క ఇది కొంచెం ముక్క తన గమ్స్ లో చేరి కరిచింది.
0: అండ్ పార్ట్ ఆఫ్ దిస్ బోన్ గాట్ స్టక్ అప్ ఇంటు ఇట్స్ ఐ.
1: తక్షణమే రక్తం వచ్చింది.
0: అండ్ ద బ్లడ్ స్టార్టెడ్
1: ఆ రక్తాన్ని చూసి కుక్క ఆనందిస్తుంటుండాలి.
0: ద డాగ్ ఈస్ హ్యాపీ వాచింగ్ ద బ్లడ్.
1: నేను కొరికినటువంటి యొక్క ఈ బోన్ నుంచి వస్తుందని రక్తం అనుకుంటుంది.
0: అండ్ ద డాగ్ వెంట్ ఆన్ ఫీలింగ్ దట్ ద బ్లడ్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ద బోన్ దట్
1: కాదు కాదు కాదు నీ రక్తమే ఆ బోన్ కుర్చుకొని నీ రక్తం నీకు ఆ బోన్ నుండి కనిపిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ ద డాగ్ ఓన్లీ నాట్ అవుట్ ఆఫ్ ద బోన్.
1: అదే విధంగానే ఈనాటి మానవుడు కూడాను
0: మ్యాన్ టుడే
1: తన ఎందున్నటువంటి ఆనందాన్ని తాను మరచి
0: హస్ ఫర్గాటన్ ద ఇన్నేట్ ఇమ్మనెంట్ బ్లిస్.
1: ఈ ఆనందం బయట నుంచి ఎక్కడో లభిస్తుందని విశ్వసించి
0: అండ్ హి థింక్స్ దట్ బ్లిస్ ఇస్ అవుట్ సైడ్ దట్ కమ్స్ టు హిమ్.
1: కేవలము ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: అండ్ హి మేక్స్ ఎవ్రీ అటెంప్ టు బి బ్లిస్ఫుల్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ వెరీ బిగ్ మిస్టేక్.
1: ప్రతి ఒక్కటి కూడాను తన నుండియే వస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ.
1: దుఃఖము కానీ ఆనందం కానీ ఇవి రెండు నీ భ్రమలే.
0: ఐదర్ పెయిన్ ఆర్ ప్లెజర్ దేర్ ఆల్ ఆఫ్ యువర్ మేకింగ్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్.
1: ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభిస్తుంటుంది.
0: దేర్ లైస్ ది ప్లెజర్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు దుఃఖముల మధ్యనే ఒక ఆనందం లభిస్తుంటుంది.
0: దేర్ ఇస్ బ్లిస్ ఇన్ బిట్వీన్ ద టూ pains or suffering.
1: Kanukane ee rendu kudunu manayende untunnavi kani baita nundi raavatam ledu.
0: Both exist within us, not from the exterior.
1: Manavudu tana needan chaan chusi bhraminchinattuga
0: man is carried away by his own shadow.
1: Kani adi shadow.
0: It was only after all a shadow.
1: Adi nee needa.
0: It was just a shadow.
1: Needan chusi nee bhramistunnavu.
0: You are just deluded by
1: it. Nijamaina dehanni chusi nee aashinchatam ledu.
0: You don't think of your own true body.
1: కనుకనే ఒక విధమైనటువంటి యొక్క విచారణ మనం చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎంక్వైర్ క్లియర్లీ హియర్.
1: దీన్ని నిన్ను నీవు వెతుక్కోమని చెప్పని చెప్పాది వేదాంతం.
0: సో ది వేదాంత సెట్ నో దై సెల్ఫ్.
1: ఒకనాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాంప్ వేశాడు ఒక తాలూకాకు.
0: వన్ ఐఏఎస్ ఆఫీసర్ కేమ్ ఆన్ ఎ క్యాంప్ టు ఎ తాలూక్.
1: ఆ యొక్క క్యాంపు యొక్క ఇంటి లోపల చాలా భూతాలు ఉన్నాయని అందరూ బెదిరిస్తూ వచ్చారు.
0: And all people said, "Don't go anywhere near that house because it's full of demons."
1: Sir, meer telle shariram varu meeku adi kanipinchadu nallan shariram varakanta kanipistundi andulo bhootamulu untunnayi ani prashinchar.
0: Everybody said, "Sir, you are a white man. You cannot see demons there in that house. Only we can see that. Don't go anywhere near it."
1: Enti andaru ide vidhanga ani cheptunnaru ee intilo pichacham untundada etta undo chustam annaru.
0: And this white man wanted to really see that demon there.
1: ఒక లైట్ తీసేశాడు, చిన్నది బెడ్ లైట్ పెట్టుకున్నాడు.
0: He switched off the main light and he was carrying a small lamp.
1: ఆ బెడ్ లైట్ లోపల నుంచి తను మేలుకున్నాడు పాపం.
0: And he got up.
1: కాలు పైన కాలు వేసుకుని తాను ఏదో విచారం చేస్తూ అల్లాడిస్తూ ఉంటున్నాడు.
0: He sat cross-legged, moving both the legs.
1: దాని నీడ గోడ పైన కనిపించింది.
0: And the very shadow was seen on the wall there.
1: అది కూడా ఏదో ఆడుతూ ఉండినట్టుగా కనిపించింది.
0: And he could see both the legs moving in front of him.
1: కానీ ఈ అజ్ఞాని యోచించాడు, ఆ అదిగో వచ్చింది దయ్యం.
0: Now this fool thought, now there is there that evil spirit.
1: దాన్ని పట్టి కొట్టాలి.
0: I should catch hold of it.
1: అన్నాడు, పక్కన ఉన్నటువంటి పిస్టల్ తీసుకున్నాడు, దాన్ని కొట్టాడు.
0: And he caught hold of the pistol and shot it.
1: కట్టగడిపోయి తన వేలేపోయింది.
0: And ultimately what happened? He lost his own.
1: ఈ విధంగా తన నీడను చూసి తాను భ్రమించి సమస్త బాధలకు కూడా గురి అవుతుంటాడు మానవుడు.
0: అండ్ మ్యాన్ సఫర్స్ బీయింగ్ డెల్యూటెడ్.
1: మనకు మనము తప్ప ప్రపంచంలో ఏది కూడా లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ ఎగ్జిస్ట్ అదర్ దెన్ యూ.
1: సర్వులు కూడా నువ్వు దైవ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
1: దైవం ఒక్కరు తప్ప ఏకం సత్ ఇప్రా బహుదావదంతి.
0: God is one. We refer to him as mean different forms.
1: అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: That oneness we should repose faith in it.
1: అలాంటి దివ్యత్వాన్ని మనం సాధించాలి.
0: That divinity must be accomplished.
1: అనేకత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: We should also acquire the divinity which is the unity.
1: అప్పుడే మన బాధలు మన దుఃఖములు మన భ్రమలు కూడా నశించిపోతాయి.
0: Only on that day we will be free from all kinds of imaginations, illusions and delusions.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దీనికి ఏది ఆధారం అని మీరు యోచించవచ్చును.
0: యు మే క్వశ్చన్ వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్.
1: ఇది అంతా మన యొక్క భ్రమని.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఓన్ థింకింగ్.
1: పుట్టినప్పటి నుంచి కూడాను ఈ జగత్తులో మనం సంచరించి జగత్తులో ఉండేటువంటి భ్రమలంతా మనం వరించి తద్వారా ఈ భ్రమను మనం పెంచుకుంటూ వచ్చాం.
0: రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ అవర్ బర్త్ we grow and move in this world gathering all kinds of delusions and imaginations.
1: Kalaku ivanni kunni bhramane tappa anyam kaadu.
0: They are all your imaginations, nothing different from that.
1: Evan chuchi nu baadha padna adi neeke.
0: If you feel for anybody, it applies to you.
1: Evanni padi chuchi nu aanandinchina adi neede.
0: If you are happy about anybody, that happiness will release.
1: Dukkam kaani aanandam kaani anni neeve kaani marokari kaadu.
0: The pain and pleasure belong to you, to none else.
1: Kanuka ee deha sambandhamainatundi bhranti nu kontha varaku tagginchukuntunna.
0: Give up this body attachment to the extent possible.
1: Deha abhimanamunu marchipo, aatma abhimanamunu penchuko.
0: Forget the body attachment, get yourself attached to the self.
1: Appude divyamainatundi oka bhavam neelo prabhavistundi.
0: There arises the divine thoughts and feelings.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి మానవుడు ఎందుకూడను సత్య నిత్యమైనటువంటి ప్రేమతత్వం ఒక్కటే ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమను మీరు బలంగా పెట్టుకోండి.
0: స్ట్రెంగ్థెన్ దట్ లవ్ విత్ ఇన్ యూ.
1: ఆ ప్రేమ ఒక్కటే నీకు శాంతిని అందిస్తుంది.
0: అండ్ దట్ వెరీ లవ్ విల్ కన్ఫర్ పీస్.
1: ఆ ప్రేమ ఒక్కటే మీకు ధైర్యాన్ని కూడా చేకూరుస్తుంది.
0: అండ్ దట్ లవ్ విల్ గివ్ యూ ఆల్ ద కరేజ్.
1: కనుక మనము ప్రేమ ఒక్కదాన్ని మనం సంపాదించుకుంటే చాలు.
0: If we cultivate this love, it is enough.
1: Aa premane mana yokka daivamu.
0: And love is God.
1: Premane daivamu, daivame prema.
0: Love is God, God is love.
1: Aa prema yende nivu nivasinchu.
0: Live in love.
1: Mana jeevitham antai kodanu aa prema chaitanyam manam gadapali.
0: Let's lead our lives in love.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని నీవు నీ ఎందే ఉంచుకుని నీవు ఎందుకోసం బాధపడుతున్నావు?
0: Why do you worry? Why do you suffer having love within you, latent?
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం ప్రకృతి లోపల అనేక రూపాలు చూస్తున్నాము.
0: We see many forms in nature.
1: ఏ రూపం చూసినా పని ఒక రూపంకి ఒక రూపం సంబంధమే లేనట్టుగా ఉంటుంటారు.
0: No two forms are alike or similar.
1: రూపనామములు భేదముగా కనిపిస్తున్నాయి.
0: There's lot of variety in names and forms.
1: అవస్థాత్రయములు వేరువేరుగా కనిపిస్తున్నాయి.
0: We find so much of variety and diversity.
1: కానీ ఉన్నదేమిటి? ఒక్కటే.
0: In fact, there's only one existence.
1: ఈ ఏకత్వాన్ని నీవు మర్చిపోకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
1: నీటి యందు ఉన్నటువంటి నీడని చూచి మనం ఆసక్తి ప్రవహించుతున్నాము.
0: యు ఆర్ జస్ట్ డెల్యూటెడ్ యు వాంట్ ద డైవర్సిటీ.
1: కనుకనే ఇవన్నీ కూడా మన భ్రమలే.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
1: మనం ఎవరి కోసము బాధపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫీల్ సాడ్ ఫర్ ఎనీబడి.
1: నీ కోసం కూడా నీవు బాధపడనక్కర్లేదు.
0: నాట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: దీనికి నీ కోసం నీవు ఆనందించు.
0: యు బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఒరే నా నీ దేహం ఇచ్చారు.
0: Why this body is given?
1: ఈ దేహాన్ని కట్టుకుని నేను వచ్చాను.
0: I am here with this
1: body. దీని వల్ల సాధించేటువంటిది ఏమిటి?
0: What is that I am going to achieve with this body?
1: ఈ చదువులా కాదు.
0: Is that education?
1: ఈ సంధ్యలా కాదు.
0: No.
1: ఈ ఆటలా కాదు.
0: Not the
1: ఈ పాటలా కాదు.
0: Not the
1: ఈ మాటలా కాదు.
0: Not games.
1: దేని కోసం వచ్చాను నేను?
0: Why are you here?
1: నేను ఎవరో నేను తెలుసుకోవటం కోసం వచ్చాను.
0: You are here to know yourself through nature.
1: కనుకనే మనం దేని పోయినప్పటికీ నేనెవరు నేనెవరు నేనెవరు.
0: You may go anywhere, we have to put a question to ourselves like this: who am I?
1: ఈ నేనెవరో అనేటువంటి తెలుసుకుంటే నీవెవరో నీకు గుర్తవుతుంది.
0: If you know yourself truly, you'll be knowing the rest.
1: పవిత్రాత్మ స్వరూపులారా,
0: embodiments of sacred divinity.
1: నిజంగా ఇట్టి సత్యాన్ని తెలుసుకోవటం చాలా సులభమైనటువంటి మార్గమే.
0: It is so simple and easy to know the path of truth.
1: నిన్ను నీవు తెలుసుకోవడం కంటే సింపుల్ అయినటువంటి మరొకటి లేనే లేదు.
0: There is no other simpler things than to know one's own true identity.
1: ఇతరులను తెలుసుకోవటమైనా కూడా చాలా కష్టమే, కానీ నిన్ను నీవు తెలుసుకోవడం చాలా సులభం.
0: It is difficult to know others, but to know yourself it is so simple and easy.
1: కనుకనే ఈ నిన్ను నీవు తెలుసుకోవడానికి తగినటువంటి సాధనను నీవు చేయిస్తురా.
0: ఫాలో ద స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ హెల్ప్స్ యూ టు నో యువర్ ట్రూ నేచర్.
1: దేహానికి అనేక రకమైనటువంటి జబ్బులు ఏర్పడుతుంటాయి.
0: ద బాడీ సఫర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎయిల్మెంట్.
1: అనేక రకమైనటువంటి ట్రబుల్స్ వస్తుంటాయి.
0: ద బాడీ ఫేసెస్ మెనీ ట్రబుల్స్.
1: కానీ దేహమునకు ఆహార విహారం చేత లభించినటువంటి బాధలకు మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు.
0: ద సఫరింగ్ ఆఫ్ ద బాడీ, ది ఎయిల్మెంట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ డ్యూ టు ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: కనుక మనం దీనిని మనం ఏమాత్రం లెక్క చేయకుండా
0: we should not be mindful of the suffering.
1: మనకు వచ్చినటువంటి పని ఏమిటి?
0: What is the purpose of life?
1: ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరారు.
0: All of you have assembled here.
1: ఎందుకోసం వచ్చారు మీరు ఇక్కడ?
0: Why are you here?
1: చదువు కోసం వచ్చారు.
0: You are here for study.
1: వచ్చిండే చదువు కోసమని.
0: You have come here for study.
1: కానీ వెతికేటటువంటి ఏమేమో వెతుకుతున్నారు.
0: But you are in search for something different.
1: కనుక మీరు అక్కడ క్వశ్చన్ వేసుకోవాలి.
0: This is a question you should.
1: ఇక్కడ ఎందుకోసం వచ్చాం?
0: Why have come here?
1: దీనికోసం మనం ప్రయత్నం చేస్తున్నామా?
0: Am I making an attempt to get that what I really want?
1: అప్పుడే మనం వచ్చిన పనిని పూర్తి నెరవేర్చుకుంటాం.
0: Then only your task comes to an end.
1: కనుక వచ్చిన పనిని మరిచి
0: you forget the purpose of your visit.
1: లేని దానిని వెతుకుతూ వస్తున్నాం మనం.
0: You are searching for that which is non-existent.
1: ప్రపంచంలో ఈ విధమైనటువంటి ఒక చింతలు అనేక మంది జరుపుతూనే ఉంటున్నారు.
0: పీపుల్ హ్యావ్ బీన్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ దిస్ వే ఇన్ మెనీ వేస్.
1: నా యొక్క జీవితం ఎక్కడ పోతుందో ఎక్కడ వస్తుందో అని విచారం చేస్తుంటారు.
0: దే గోన్ గెటింగ్ వరీడ్ వాట్ విల్ హ్యాపెన్ టు మై లైఫ్.
1: మనం పుట్టింది పెరగటం కోసమని.
0: ఇన్ ఫ్యాక్ట్ వి
1: పెరిగింది సాధించడం కోసమని.
0: వి ఆర్ బోర్న్ వి గ్రో
1: సాధించిన దాన్ని సత్యాన్ని తెలుసుకోవడమని.
0: వి షుడ్ నో ది ట్రూత్.
1: సత్యాన్ని తెలుసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి మనం.
0: వి షుడ్ మేక్ ఆల్ అటెంప్ట్స్ టు నో ది ట్రూత్.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే
0: when once we make every trial
1: sarvamu manaku artham avutundi.
0: You will be able to comprehend the rest.
1: Kanuka prema chetane satyanni gurtinchu.
0: It's only through love you can know the truth.
1: Chudandi ikkada ekkada chusina jyotulanta velugutunnayi.
0: You find the bulbs burning all around.
1: Jyotulu aneka rakumulaga kanipistunnayi.
0: You find different forms of bulbs.
1: Kani prati jyoti endukunu unnadi current.
0: But in every bulb there is the current.
1: ఈ కరెంటు మాత్రం లేకుండా పోతే ఈ జ్యోతులు ఏవి వెలగవు.
0: విదౌట్ ద కరెంట్ ద బల్బ్స్ యు డోంట్ గెట్ లైట్.
1: మన యందున్నటువంటి ఆత్మనే మెయిన్ స్విచ్.
0: ద ఆత్మా విత్ ఇన్ ద స్పిరిట్ విత్ ఇన్ అస్ ఇస్ ద మెయిన్ స్విచ్.
1: అది ఏ చెవుల్లో చేరి వినిపిస్తుంది.
0: ద కరెంట్ ద స్పిరిట్ గెట్స్
1: కన్నులోకి కనిపిస్తుంటుంది.
0: టు హెల్ప్ టు హెల్ప్ యు టు హియర్ గెట్స్ ఇంటు ది ఐ.
1: ప్రతి దేహం నందు కూడాను చైతన్య స్వరూపంగా అనుభవిస్తుంటున్నాయి.
0: అండ్ ఇట్ ద సేమ్ కరెంట్ దట్ విల్ హెల్ప్ యు టు ఎక్స్‌పీరియన్స్ ద అవేర్నెస్ విత్ ఇన్ ద బాడీ.
1: అన్నింటికి కూడాను ఈ కరెంటే మూలాధారం.
0: ది కరెంట్ ఇస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
1: అది ఏ దివ్యత్వము.
0: దట్ ఇస్ డివినిటీ.
1: అది ఏ చైతన్యము.
0: దట్ ఇస్ అవేర్నెస్.
1: అట్టి చైతన్యాన్ని మనము ఈనాడు విస్మరించడం.
0: We have forgotten that constant integrated awareness.
1: చైతన్యం అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా మరలకుండా ఉండాలి.
0: We should never forget that consciousness or awareness.
1: ఈ చైతన్యాన్ని ఉండినంత వరకే మనం ఇక్కడ చైతన్య స్వరూపులుగా ఉంటాం.
0: So long there is consciousness, you will experience that awareness.
1: కనుక ఈ చైతన్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎవరీ అటెంప్ టు అండర్స్టాండ్ వాట్ అవేర్నెస్ ఈస్.
1: చైతన్యం ఎక్కడి నుంచినో రావటం లేదు.
0: ఇట్ ఇస్ నాట్ కమింగ్ ఫ్రమ్
1: అవుట్సైడ్. ఎక్కడికి పోవటం లేదు.
0: ఇట్ నాట్ లీవింగ్ యు.
1: అక్కడనే ఉన్నది, అక్కడికి పోతుంటారు.
0: ఇట్ ఈస్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: కనుక
0: సో
1: ఆధ్యాత్మిక తత్వం లోపల మనం అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాము.
0: ఇన్ స్పిరిచువాలిటీ we have got so many doubts and mistaken ideas.
1: ee doubts valla maname chaala pichivaram ayipothunnam.
0: Because of these doubts we turn mad.
1: Manu ee pichivaru kavadaniki kaaranam ee doubts e.
0: Doubts are the responsible for our madness.
1: Mottamotta doubts nu manam dooram cheyali.
0: We should dispel all our doubts.
1: Doubts untinanta varaku kudanu manu satyanni manam choodalemu.
0: So long there are doubts you can never experience truth.
1: కనుకనే ఆ డౌట్స్ వల్లనే మనము ఇంత అమాయకులమైపోతున్నాము.
0: We have become ignorant because of these doubts.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ముఖ్యంగా మీరు డౌట్స్ ని ఎక్కువ చేర్చుకోకూడదు.
0: Don't entertain doubts more and more.
1: మానవుని యందు ఈ డౌట్స్ అంతా చేర్చడం చేతనే తనను తాను మర్చిపోతున్నాడు.
0: It's only the doubt that makes you forget your true nature.
1: విశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
0: Strong faith is essential.
1: ఇది బలమైనటువంటి నమ్మకం కాదు కదా.
0: That strong faith is very much necessary.
1: Aa nammakame lekapothe neevu kevalam gruddi vaadaipothavu.
0: Bereft of faith you are blind.
1: Kannundi gruddulai kalyanakaramaina nee moorthi darshimpa neeraidi.
0: Having eyes with vision you are just blind, being not able to see the munificent
1: chevurundi chevutulai ati manoharamaina neegana maalimpa neeraidi.
0: With all the ears you are not able to listen to the melody of the divine music.
1: Maani pankajamanda paramaatma yundi paadu samsaram koorireidi.
0: And forgetting the God you want to get yourself rot in family life.
1: Idi Suradas cheppadu.
0: This is declared by Surada.
1: Yevidi nenu kannulu undappudu em korinanu.
0: Then I had eyes, what is that I wanted?
1: Kaani ippudu kannulu poyin tarvata em korutunnanu.
0: Now I am blind, what is it I want?
1: Kannulu undinappudu deni chuchamo danne ippudu kavalani korutunnanu.
0: So what all that I saw when I had those eyes, having lost the vision now, I want the very same thing. Kannu
1: lekunna kudanu kanipinchedi okkate.
0: Therefore, in spite of the vision, you see only one thing, even in its absence.
1: కన్నుల యొక్క దీంతో పని ఆధార పెట్టుకోవద్దు.
0: Don't go by the vision only.
1: Divine vision, ఆధ్యాత్మిక శక్తి నీ కాంతి.
0: The divine vision, the divine light.
1: ఆ చైతన్యం యొక్క తత్వము నీ మొట్ట మనసులో నింపుకోవాలి.
0: The divine light is the divine power.
1: ఆ divine light అనేటువంటిది ప్రతి వ్యక్తి యందు కూడా ఉంటున్నది.
0: The divine strength is present in everyone.
1: ఆ లైట్ లేకుండా ఉండకపోతే ఈ లైట్ అంతా ఏవి రావు.
0: Without the divine light you cannot see any light.
1: కనుక మనకు మెయిన్ లైట్ ఆత్మనే.
0: So the main divine light is ఆత్మ.
1: దీనిని పురస్కరించుకుని శంకర్ల వారు ప్రపంచమంతా సంచరించి భజగోవిందం అనేటువంటి దీంట్లో ప్రచారం చేశాడు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ దట్ సాంగ్ సెలెస్టియల్ భజగోవిందం ద సేమ్ మెసేజ్ ఇస్ ప్రొపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బై శంకర.
1: ఏమిటి ఇదంతా?
0: వాట్ ఈస్ ఆల్ దిస్?
1: దేనిని చింతించాలో దాన్ని చింతించడం లేదే.
0: యూ ఆర్ నాట్ ఎంక్వైరింగ్ దాట్
1: భజగోవిందం.
0: థింక్ ఆఫ్ గాడ్, సింగ్ హిస్ గ్లోరీ.
1: దైవత్వాన్ని నీవు చింతించు.
0: థింక్ ఆఫ్ గాడ్.
1: దైవత్వం కానటువంటి దాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ థింక్ ద రెస్ట్, వాట్ ఫార్ ఇస్ ద లైఫ్?
1: కనుక మనం చింతించవలసింది దైవ చింతనే.
0: వాట్ ఈస్ టు బి థాట్ ఆఫ్ ఇస్ ఓన్లీ గాడ్.
1: నీవే దైవము.
0: యూ ఆర్ గాడ్.
1: దైవం మాత్రం ప్రత్యేకంగా లేడు.
0: గాడ్ ఈస్ నాట్ సెపరేట్.
1: యూ ఆర్ వన్ అన్నాడు.
0: యూ అండ్ గాడ్ ఆర్ వన్.
1: కనుకనే
0: సో
1: మనము ప్రత్యేకించినటువంటి భక్తులమని, తాను దైవమని మనం భ్రమిస్తున్నాము. ఆ భేదాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: వీ హ్యావ్ డిఫరెన్సెస్ that you are the devotee and the God is separate from you.
1: మానవునకు ఈ అర్షత్ వర్గం చేత లభించేటువంటి యొక్క దుర్గుణములే ఇన్ని విధమైనటువంటి దురాచారములకు మూల కారణం.
0: In fact, the six weaknesses latent within the man, like anger, greed, avarice, are responsible for bad conduct.
1: పశువులకు ఉన్నాయి ఈ అర్షత్ వర్గాలు, మనిషికి ఉన్నాయి.
0: And these six weaknesses are present in animals also.
1: ఆ పశువుకు నీకు భేదం ఏమిటి?
0: What is the difference between animal and you?
1: పశువు పూజిస్తున్నాయి.
0: Animals partake.
1: పశువులు నిద్రిస్తున్నాయి.
0: And they also sleep.
1: పశువులు ఆకలి అనుభవిస్తున్నాయి.
0: And they too have hunger.
1: మనిషి నిద్రిస్తున్నాడు.
0: Man sleeps.
1: మనిషి అనుభవిస్తున్నాడు.
0: Man experiences.
1: వానికి దీనికి ఉన్నటువంటి భేదం ఏమిటి?
0: What is the difference then between man and animal?
1: కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ, అదే మనిషికి ఉండేటువంటిది.
0: Man should have that ప్రజ్ఞాన, ద స్పిరిచువల్ అవేర్.
1: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది, వివేకం అనేటువంటిది ఉన్నప్పుడు వీడు ఏమాత్రమో దుఃఖించడు.
0: సో లాంగ్ దట్ ఇంటెలెక్ట్ ఆఫ్ ప్రజ్ఞాన స్పిరిచువల్ అవేర్నెస్ ఇస్ విత్ యు,
1: అన్ని వచ్చినట్టు పోతున్నాయి, పాసింగ్ క్లౌడ్స్.
0: All the rest they come and go, pass off like passing clouds.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ ని పట్టుకొని మనం ఎందుకు ఇంత విచారించాలి?
0: Why should we worry, brood over these passing clouds?
1: కదిలిపోయినటువంటి ఒక తత్వాన్ని మనం పట్టుకోవాలి.
0: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ హస్ గాట్ టు బి కాట్ హోల్డ్ ఆన్.
1: అది మన ఆత్మతత్వము.
0: దట్ ఈస్ యువర్ ట్రూ సెల్ఫ్.
1: అది మన చైతన్య తత్వము.
0: దట్ ఈస్ అవర్ అవేర్.
1: అది మన దివ్యత్వము.
0: దట్ ఈస్ డివినిటీ.
1: అది మన పవిత్రము.
0: దట్ ఈస్ సీక్రెట్.
1: దాన్ని చూచితివా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: దెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యూ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యూ టర్న్ ఇన్ టు గాడ్.
1: కనుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి మనకు మనమే చూసుకోవాలి.
0: యూ హ్యావ్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: నిన్న చెప్పాను, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్, యూ అండ్ గాడ్.
1: అందరి యందు ఉండినటువంటిదంతా కూడాను నా అంశమే అన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్ ఎగ్జిస్ట్స్.
1: అయితే ఈ అంశం లోపల ఈ కనిపించేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు, కోదములు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: Then, where from the apparent difficulties, troubles and problems have come?
1: ఇవన్నీ పశుత్వంతో కూడినటువంటి భావాలు మన హృదయంలో నింపుకున్నాము.
0: Our heart is full of bestial feelings.
1: ఈ పశుత్వంతో నింపుకున్నటువంటి భావాలు దూరం పంపించి,
0: you have to distance yourself from this animality.
1: కడిగి వేసేయి.
0: You just drive them out.
1: Run away from bad company.
0: Run away from the bad company.
1: ఆ సత్యమైనటువంటి భావాలను నువ్వు నింపుకో.
0: Fill your heart with this eternal truths.
1: ఈ కప్పు లోపల జలం ఉంటుండాలి.
0: అండ్ దిస్ కప్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఈ జలం లోపల ఇంకొక పాలు పోయాలనుకుంటే ఈ జలాన్ని పారపోయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ అప్ విత్ మిల్క్, యూ హావ్ టు పోర్ అవుట్ ద వాటర్ ఆల్రెడీ ప్రెజెంట్
1: దేర్. అట్లే కదా జలం లోపల తిరిగి పాలు కూడా పోస్తే జలము పాలు రెండు వ్యర్థమైపోతాయి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ జస్ట్ మిక్స్ మిల్క్ ఓవర్ దేర్,
1: ఈ హృదయం నుండి కూడా దుర్మార్గమైనటువంటి భావాలంతా నింపుకున్నావు.
0: యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ.
1: అలాంటి దుర్మార్గమైన భావాలపైన సన్మార్గం అనే విషయాలు నింపుకుంటే అది ఇది రెండు కూడా చెడిపోతుంది.
0: Now with all the cruelty, wickedness behind, you cannot fill it up with sanctity. You cannot get it either. So distance yourself from the bad. Fill it up with sacred qualities. Then you will become a sacred being.
1: So, to lead
0: sacred life.
1: పవిత్రమైనటువంటి ఇదిగా నిలుచుకోవాలి.
0: వీ షుడ్ ఫాలో ద సీక్రెట్ పాత్ టు మేక్ అవర్ లైఫ్ సీక్రెట్.
1: ఈ కేవలం ఒక ఎంప్టీగా పెట్టుకోవాలి.
0: అండ్ వీ షుడ్ మేక్ దిస్ ఎ సార్ట్ ఆఫ్
1: హృదయము ఒక పవిత్రమైన రీతిగా పెట్టుకున్నప్పుడు దాంట్లో అన్ని నింపుకోవచ్చు.
0: వెన్ వన్స్ ది హార్ట్ ఈస్ సీక్రెట్, యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్.
1: మనం ఎన్ని సంపాదిస్తున్నాము?
0: We earn many.
1: ఎంత ధనం సంపాదిస్తున్నాము?
0: We earn lot of money.
1: ఎంత తిండిని సంపాదించుకుంటున్నాము?
0: So many.
1: కానీ ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి?
0: What will happen to them?
1: ఎవరికి ఇస్తున్నాము?
0: To whom are you sharing?
1: ఎవరికి లేదు.
0: No.
1: కడపటికి ఎవరికి పెడతామో, ఎవరికి పుచ్చుతాము?
0: Ultimately, who will claim your property? Nobody
1: can. జ్ఞానం పొట్ట నింపుకునే నిమిత్తమై ఎంతో మనం దక్షిణ సంపాదిస్తున్నాము.
0: To fill this little stomach, you earn lakhs and lakhs of money.
1: ఈ సంపాదించినట్టుంతా కూడా కడుపు నింపుకుంటున్నామా?
0: In fact, all the money that you earn, will it help you to fill the stomach? No.
1: లేదు.
0: No.
1: కనుకనే క్షణభంగురమైనటువంటి ఒక జీవితం కోసమని ఇన్ని అవస్థలకు గురి అవుతున్నాము.
0: ఫర్ దిస్ మొమెంటరీ లైఫ్ వీ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్.
1: మన దేహమే అనిత్యము.
0: ద బాడీ ఇస్ టెంపరరీ.
1: ఇదంతా ఒక వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో ది బాడీ. Don't follow the mind, don't follow the body.
1: Follow the love, follow the conscience.
0: Follow your love, follow the conscience.
1: కల్పనే నీవు నిజమైనటువంటి తత్వాన్ని ఫాలో చేసుకుంటున్నావు.
0: You should follow the reality.
1: ఇది మనం ఈనాడు చదువు లోపల నేర్చుకోవాల్సినటువంటి అంట.
0: This is the true form of education.
1: ఎన్నో చదువులు చదువుతున్నారు.
0: You study many.
1: చదువులు చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
0: For all we study and study, we ultimately die. We should study to be immortal.
1: ఈ చదువుల వల్ల మనకు లభించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ ది స్టడీ సెక్యులర్?
1: ఇది ప్రపంచంలో ఉండినంత వరకు పొట్ట నింపుకోవడానికి ఒక మార్గం అవుతుంది.
0: ది స్టడీస్ విల్ హెల్ప్ అస్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
1: చదువుకున్న వాడు పొట్ట నింపుకుంటున్నాడు, చదువులేని బెగ్గరు పొట్ట నింపుకుంటున్నాడు. పొట్ట నింపుకోవటం మా గొప్పది.
0: ఎడ్యుకేటెడ్ పర్సన్, అన్ఎడ్యుకేటెడ్ బెగర్ ఆల్సో ఫిల్ దర్ స్టమక్స్.
1: పొట్టను నింపుకోవటం కాదు,
0: నాట్ సింప్లీ టు ఫీడ్ యువర్ బెల్లీ.
1: మన హృదయాన్ని నింపుకోవాలి.
0: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్.
1: ఈ హృదయాన్ని మనం ప్రేమతో నింపుకోవాలి.
0: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
1: ఈ ప్రేమనే సర్వస్వాన్ని మనకు అందిస్తుంది.
0: అండ్ దిస్ లవ్ విల్ హెల్ప్ యూ టు గెట్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ ద వరల్డ్.
1: హృదయాన్ని నింపుకోవడానికి నువ్వు ప్రయత్నించు.
0: మేక్ ఎవ్రీ అటెంప్ట్ ట్రయల్ టు ఫిల్ యువర్ హార్ట్.
1: అది ఏ కంపాషన్ హృదయం అనగా కంపాషన్
0: హృదయ
1: దయతో నిండినటువంటిది.
0: హృదయ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఆ కంపాషన్ ప్రేమ చేత మనం నింపుకోవాలి.
0: కంపాషన్ ఇస్ లవ్ విచ్ హస్ గాట్ టు బి ఫిల్డ్.
1: ఏ క్షణం మనకు చిక్కినా కానీ దాన్ని వ్యర్థం చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ మోమెంట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. Uneducated beggar also fill their stomachs.
1: పొట్టను నింపుకోవటం కాదు.
0: Not simply to feed your belly.
1: మన హృదయాన్ని నింపుకోవాలి.
0: We should fill our hearts.
1: ఈ హృదయాన్ని

0: దీన్ని అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి కట్టగడబటికి ప్రేమను కూడా నిరాశగా మార్చుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ అవే ఫ్రమ్ దిస్ లవ్, యూ కన్వర్ట్ ఇట్, యూ డిస్టార్ట్ ఇట్ అండ్ అల్టిమేట్లీ
0: ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ ఈజ్ అటాచ్డ్ టు ఎనీబడీ.
0: ఎవరికి ఎవరికి సంబంధం?
1: హూ ఇస్ అటాచ్డ్ టు ఎనీబడీ?
0: ఎవరికి ఎవరికి అనుబంధం?
1: వాట్ ఈస్ దట్ రిలేషన్షిప్?
0: లేనే లేదు.
1: నథింగ్.
0: ఈ సంబంధం అనుబంధములు నీవే నీవు పెంచుకుంటున్నావు.
1: అటాచ్మెంట్స్ అండ్ రిలేషన్షిప్స్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: నీవు పెళ్లి కాకుండా ఎవరు నీవు భర్త?
1: ప్రయర్ టు యువర్ మ్యారేజ్ హూ ఇస్ యువర్ హస్బెండ్?
0: పెళ్లి అయిన తర్వాత ఎవరు నీకు భార్య?
1: అండ్ ప్రయర్ టు దట్ హూ ఇస్ యువర్ వైఫ్?
0: తిరిగి గతించిన తర్వాత ఎవరు నీకు భర్త?
1: ఆఫ్టర్ డెత్ హూ ఇస్ యువర్ హస్బెండ్?
0: ఎవరు నీకు భార్య?
1: అండ్ హూ ఇస్ యువర్ వైఫ్?
0: రెండు లేవు.
1: నో, బోత్ స్టేజెస్ డోంట్ ఎగ్జిస్ట్.
0: అందుకోసమని ఈ యొక్క కుటుంబం లోపల ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అన్నారు.
1: Therefore, in the family life, we should view them as passing clouds.
0: Majjalo vachinayi, majjalo pothunnayi.
1: They have come in between and also leave in between.
0: Shashvatamainatuvi kaane kaadu.
1: They are not permanent.
0: Ivanni kudunu kadiripoyye meghamulu vantivi.
1: They are like passing clouds.
0: ఇలాంటి దీనికోసమై మనం తప్పించనక్కర్లేదు.
1: We don't need to worry for these passing clouds.
0: కనుక నీవు వరి చేయవలసింది ఏమిటి?
1: What for should we worry?
0: నీ ఆనందమునికై నీవు ప్రాకులాడాలి.
1: Struggle, work to be blissful.
0: నీ ప్రేమనే నీకు చిక్కాలి.
1: In fact, you should enjoy your love.
0: ఈ ప్రేమను సర్వులు ఎందుకు నీవు నిరూపించు.
1: And you should share this love with
0: everybody. ఈనాటి మానవులందరూ కూడాను ప్రేమనంతా కూడాను పంచుకోకుండా దేశాన్ని అసూయను క్రోధాన్ని పెంచుకుంటున్నారు.
1: Man is not sharing his love with his fellow men. On the other hand, he is sharing his wickedness, cruelty, jealousy and anger.
0: కట్టగలబడికి మనం ప్రేమను పంచుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ షేరింగ్ అవర్ లవ్ విత్ రెస్ట్.
0: ద్వేషము ద్వేషము ద్వేషము ద్వేషము.
1: దేర్ ఇస్ హేట్రెడ్ ఆల్ ద టైమ్.
0: ఈ మహారాక్షసి ఈ ద్వేషము.
1: అండ్ దిస్ హేట్రెడ్ ఇస్ మచ్ వర్స్ దెన్ ద డెమన్.
0: ఈ మహారాక్షసిని మనం పెంచుకుంటున్నామే కానీ పవిత్రమైన ప్రేమతత్వాన్ని పెంచుకోవటం లేదు.
1: ద డెమోనిక్ హేట్రెడ్ ఇస్ ఎవర్ ఆన్ ద రైస్ టుడే అండ్ నాట్ ద లవ్.
0: నీలో కించిత్ ఏమైనా ప్రేమ లభించినా ఆ ప్రేమ తిరిగి 10 మందికి పంచుకో.
1: ఈవెన్ దేర్ ఇస్ ఫ్రాక్షన్ ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ, షేర్ ఇట్ విత్ అదర్స్.
0: అది నీ యొక్క నిజమైనటువంటి కర్తవ్యం.
1: That is your real duty.
0: అట్టి కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించి
1: and do that duty properly.
0: నియమైనటువంటి ఒక మార్గాన్ని పొందు.
1: And then acquire that, reach that position.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చదివేటువంటి చదువుల లోపల
1: all your studies,
0: ఏదో కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ అంతా ఉంటాయి.
1: There are certain
0: ఈ సబ్జెక్ట్స్ అంతా కూడా ఈ లోకానికి సంబంధించినటువంటివి.
1: The subjects belong to this world.
0: ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య.
1: Secular knowledge will help you to be happy in this world and spiritual knowledge will help you to be blissful in the other world.
0: పెంచుకోవాలి.
1: That we have to develop.
0: అప్పుడే మనకు శాశ్వతమైనటువంటి ఒక ఆనందం లభిస్తుంది.
1: Then you will have that eternal bliss.
0: వారి దగ్గర లేనటువంటి దాన్ని నా దగ్గర ఉన్నదని కొనుక్కొని కోరుకొని వస్తున్నారు.
1: దే కుడ్ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ మిస్సింగ్ ఇన్ దెమ్ ఈజ్ అవైలబుల్.
0: నిజంగా ఈ ప్రేమ మీ దగ్గరనే ఉంటుంటే మీరందరూ ఎందుకు వస్తుంటారు ఇక్కడికి?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ గాట్ దట్ లవ్ విత్ ఇన్ యూ, వాట్ బ్రాట్ యూ హియర్?
0: అది మీ దగ్గర లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ ఇట్.
0: లేదు కనుక ఇక్కడికి వస్తున్నారు.
1: బికాస్ ఇట్స్ నాట్ దేర్ యూ కమ్ హియర్.
0: లేని దాన్ని మనం సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ గెట్ వాట్ యూ డు నాట్ హ్యావ్.
0: ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం? ఏమి చదువుకోవటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యూ హ్యావ్.
0: కనుకనే మనం లేని దాన్ని మనం సంపాదించాలి.
1: సో వీ షుడ్ గెట్ వాట్ యూ డోంట్ హ్యావ్.
0: తన ఎందు ఏది లేదు దాన్ని మనం శాంతి లేదు.
1: సో యూ డోంట్ హ్యావ్ పీస్.
0: మీకు అందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్,
0: గుజరాత్ లోపల ఒక పటేల్ ఉండేటువంటి వాడు.
1: ఇన్ గుజరాత్ దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ పటేల్.
0: అతను పరమ భక్తుడు.
1: ఇస్ అన్ ఇంటెన్స్ డివోటీ.
0: గొప్ప వ్యాపారి.
1: ఇస్ అ బిగ్ బిజినెస్ మ్యాన్.
0: విదేశాల్లో తిరిగి చాలా గొప్ప వ్యాపారం లోపల ధనం సంపాదించుకున్నాడు.
1: అండ్ he went all over the world and amassed wealth.
0: ఆ విదేశీయుడైనటువంటి ఒక ఫ్రెండ్ ఒకనాడు గుజరాత్ కు వచ్చాడు.
1: అండ్ వన్ ఫారినర్ విజిటెడ్ గుజరాత్.
0: గుజరాత్ కు వచ్చి
1: హావింగ్ కమ్ దేర్
0: ఏం పటేల్ గారు మిమ్మల్ని చూడటానికి రావాలన్నాడు.
1: హి సెడ్ ఓ పటేల్ ఐ వాంట్ టు మీట్ యు.
0: తప్పక రావచ్చు అన్నాడు.
1: హి సెడ్ yes you can.
0: అతను సరిగా వచ్చేటప్పటికి ఇది పూజ రూమ్ లో కూర్చున్నాడు.
1: బై ది టైమ్ ద ఫారినర్ విజిటెడ్ దేర్ దిస్ పటేల్
0: వాస్ ఇన్ సేఫ్ అయినా పూజ చేస్తూనే ఉన్నాడు.
1: పూజ
0: అవటం లేదు.
1: He was just worshipping the idol, deity.
0: ఈ విదేశీయుడు కూర్చొని బేజారు పుట్టింది.
1: The foreigner waited and waited, was disgusted.
0: అంతా అయిన తర్వాత వచ్చాడు పాపం పటేల్ గారు.
1: After the process of worship, the Patel came out of his puja room.
0: ఏమిటయ్యా పటేలు?
1: ఓ పటేల్,
0: దేనికి నీవు కోసం పూజ చేస్తున్నావు?
1: వాట్ ఫర్ ఆర్ యూ వర్షిప్?
0: నీకు కావాల్సినంత ధనం ఉంది.
1: యు హావ్ లాట్ ఆఫ్ మనీ.
0: కాబట్టి నువ్వు ధనం కోసం నీవు పూజ చేయటం లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ప్రే ఫర్ మనీ.
0: నీకు కావాల్సినటువంటి సుఖం ఉంది.
1: యు హావ్ గాట్ ఆల్ హ్యాపీనెస్.
0: కాబట్టి సుఖం నువ్వు కావాలని కోరటం లేదు.
1: యు డోంట్ నీడ్ ఎనీ కంఫర్ట్.
0: నువ్వు దేనికోసం ఇంతసేపు పూజ చేస్తున్నావు?
1: వై డు యూ ప్రే సో లాంగ్? వాట్ ఫర్?
0: పక్కను నవ్వాడు ఆ పటేలు.
1: పటేల్ స్మైల్.
0: సార్,
1: సార్,
0: నేను ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలకు నేను ఏమాత్రమో ప్రార్థన చేయటం లేదు.
1: ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ వరల్డ్లీ పొజిషన్స్.
0: నేను ధనం కావాలని ఆశించ

0: లేదు.
1: ఐ డోంట్ వాంట్ మనీ.
0: సుఖం కావాలని నేను ఆశించలేదు.
1: నాట్ హ్యాపీనెస్.
0: నాకు ఏది అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీ.
0: నా దగ్గర లేనటువంటివి అతని దగ్గర ఉన్నాయి.
1: That which is not in me is with God.
0: కర్గని నీ దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
1: So to earn it I pray to God.
0: ఏంటి నీ దగ్గర లేదు అన్నాడు.
1: What is that missing in you?
0: I want truth.
1: He said, I want truth.
0: I want love.
1: I want love.
0: I want peace.
1: I want peace.
0: ఈ సత్యము, ప్రేమ, శాంతి ఆ మూడు అతని దగ్గర ఉన్నాయి.
1: Truth, peace and love are in the hands of God.
0: భగవంతుడు దాన్ని మూడింటిని ఎవరికి ఇవ్వటం లేదు.
1: And they are in the possession of God.
0: తన దగ్గరనే పెట్టుకున్నాడు.
1: They are with him.
0: దాన్ని పొందే నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను.
1: To acquire them I am praying to God.
0: చూచారా, మన దగ్గర లేనటువంటి దాన్ని మనం కోరడానికి ప్రయత్నించాలి.
1: So we should desire that what we don't have.
0: మన దగ్గర ఇప్పుడు లేనటువంటిది ఏమిటి? అదే పీస్.
1: What is that missing in you? That is peace.
0: ఆ పీస్ నీవు కోరాలి.
1: సో డిజైర్,
0: నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని నీవు కోరుతూ ఉంటే నువ్వు ఎందుకు ఈ ప్రార్థన?
1: డిజైర్ టు బి పీస్ఫుల్. ఇఫ్ యూ వాంట్ దట్ వాట్ యూ ఆల్రెడీ హావ్, ఇట్స్ రిడిక్యులస్.
0: అవంతా నీవు సంపాదించుకుంటే లభిస్తాయి.
1: All those things can be earned and acquired.
0: నీ దగ్గర లేనటువంటిది, భగవంతు దగ్గర ఉండేటువంటిది రెండే రెండు.
1: వాట్ యూ డు నాట్ హావ్, వాట్ గాడ్ హ్యాస్, ఆర్ టు.
0: ప్రేమ, శాంతి ఈ రెండు భగవంతుని దగ్గర ఉన్నాయి.
1: లవ్ అండ్ పీస్ ఆర్ విత్ గాడ్.
0: ఈ రెండింటినీ మనం సాధించుకుంటే ఈ రెండింటి ద్వారా ట్రూత్ మనకు లభిస్తుంది.
1: When once you receive the truth, these two, you can get the truth.
0: రెండు ఉంటే చాలు, సర్వమును మనం సాధించవచ్చు.
1: If these two, you can achieve anything.
0: ఒక్క చక్కెర ఉంటుంటే ఎన్ని తీపి పదార్థాలైనా చేసుకోవచ్చు.
1: With sugar, you can have any number of sweets.
0: కానీ గోధుమ హల్వా, బాదాం కీరు, గులాబ్ జాము అని పేర్లు పెట్టుకుంటున్నాము.
1: You can have different varieties of sweets.
0: ఇవి నేమ్స్ వెరైటీగా ఉన్నాయి, కానీ స్వీట్ ఏమి ఒక్కటే.
1: దర్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ బట్ స్వీట్నెస్ షుగర్ ఈజ్ వన్.
0: కనుకనే దైవమే ఒక ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్.
0: ఆ ప్రేమను మనం సంపాదించుకుంటే
1: then once you get
0: ఆ ప్రేమ వల్ల ఎన్ని పదార్థాలైనా మనం వండుకోవచ్చును.
1: విత్ ది స్వీట్నెస్, నెక్టర్ అండ్ లవ్ యూ కెన్ హ్యావ్ ఇన్ మెనీ లవింగ్.
0: ఎన్ని సుఖములైనా మనం పొందవచ్చును.
1: యూ కెన్ హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ కంఫర్ట్.
0: ఎన్ని శాంతులైనా అనుభవించవచ్చు.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ మెనీ.
0: కనుక ప్రేమను మీరు సంపాదించండి బంగారు.
1: దేర్ఫోర్ యూ షుడ్ ట్రై టు ఎర్న్ దిస్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కోహో.

جاءت رسل ربنا بالحق فهل لنا من شفعاء فيشفعوا لنا أو نرد فنعمل

لبثوا وإني